సమ్మోహకౌ సకలమోహ విభంజకౌ చ తాపత్రయోపశమనో హి దయావిశేషౌ శ్రీ శిరిడి సాయి చరణౌ శరణం ప్రపద్యే. సత్య ప్రధాన సమతా గుణ సౌమ్యశీల శ్రీచంద్రహాస చిరవాంఛ

ఆమెని కన్నందుకు జనకుడు, కోడలుగా పొందినందుకు దశరథుడు, ఇద్దరూ ఉన్నతమైన స్థితిని పొందారు. యథార్థంగా మాట్లాడితే సనాతన ధర్మంలో నేను పక్షపాతం లేకుండా చెప్తున్నా, తరింప చేయడంలో మగపిల్లవాడు గొప్ప, ఆడపిల్ల గొప్ప అంటే చచ్చిన తర్వాత ఏ గోదానమో సరిగ్గా వీడు చేస్తే ఏమైనా చేస్తాడేమో. బతికున్నప్పుడే తన ప్రవర్తన చేత కీర్తి తెచ్చి ఉద్ధరించగలిగిన శక్తి ఉన్నది ఆడపిల్ల ఒక్కతే. మగపిల్లవాడు ఒక్క తండ్రి వైపు వాళ్ళనే ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల రెండు వైపులా ఉద్ధరిస్తుంది, పుట్టింటి వారిని, మెట్టినింటి వారిని కూడా. అందుకే మంచి భర్త కావాలని వివాహానికి ముందు, మంచి భర్త వచ్చాడని అనుకోవాలి అంతేగాని ఏమిటో అని నేను అమలు చేశాను కానీ అనకూడదు, ఉత్తమ భర్త అని అనాలి ఎప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అభ్యున్నతి కొరకు వ్రతాలు. మీరు రామాయణంలోనే చూడండి, సీతమ్మకి భర్త గొప్పవాడు, మీరు నేను ఒప్పుకుంటాం. మండోదరికి రావణుడు భర్త, మండోదరి మహాపతివ్రత, సీతమ్మ మహాపతివ్రత. సీతమ్మకి పూజ ఉంది, రేపు నేను వచ్చే ఆదివారం మండోదరి పూజ అన్నాను అనుకోండి, చాలా మంది రాదు. ఎవరో నా మీద నమ్మకంతో ఒకరిద్దరు వస్తే రావచ్చేమో, విడసాధ్యం కూల మండోదరి పూజ ఏమిట్రవిడంటారు. నేను ఎంత తలకొట్టుకు చెప్పనివ్వండి మండోదరి పాతివ్రత్యం, ఇవాని ఇంకో మాట సీతమ్మకి చేద్దాం లేండి అంటారు. ఎందువల్ల? ఆవిడ పాతివ్రత్యం అదృష్టం ఏమిటంటే పక్కన గోడ చేరుపు రామచంద్రమూర్తి భర్తగా లభించడం. ఆవిడ దురదృష్టం ఏమిటంటే రావణుడు భర్తగా లభించడం. కానీ ఆవిడ పాతివ్రత్యం అన్నందు దోషం ఉండదు, ఆవిడ ఉన్నతిని పొందుతుంది. పోయినవాడు ఎవరైనా ఉంటే రావణుడే పోతాడంతే. కాబట్టి ఇది మనకి తెలిసి ఉంటే ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నప్పుడు నోములు వ్రతాలు ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే పుట్టింటి వైపు పురోహితులు సంతోషిస్తారు. అత్తవారింటికి వెళ్ళిన తరువాత ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే అత్తింటి పురోహితులు సంతోషిస్తారు. ఆవిడ వశిష్ఠుడికి ఇష్టం, ఆవిడ ఇటు శతానందుడికి ఇష్టం. ఎందుకు ఇష్టం? రెండు చోట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించింది, అందుకు పూజ చేసింది. ఇది చెప్పడం గురు వినీతస్య. పురోహితులకు, పెద్దలకు ఆవిడంటే ఇష్టం, అంతమంది పెద్దలకు ఆవిడంటే ఇష్టం. పెద్దల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత నిత్య నమస్కారములు పొందుతున్న తల్లి, ఇటువంటి తల్లి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త. ఇటువంటి సీతమ్మ, ఇన్ని పూజలు చేసిన సీతమ్మ, ఇంత ధర్మం తెలిసిన సీతమ్మ, ఈ సీతమ్మ కూడా ఇంత కష్టపడుతోందంటే కాలోహి దురతిక్రమ. లోకంలో కాలము ఎవరినైనా కష్టపెట్టగలదు, చేసిన పాపపుణ్యాలకి ఎవరైనా కష్టపడవలసిందే. అంటే ఏమంటే సీతమ్మ కూడా చేసిందా, నరకథగా ఆలోచించినప్పుడు ఎక్కడో ఏదో చేసిందని మీరు అనుకోవాలి అంతే. తప్పించి కాలమునకు నువ్వు వశుడవైపోయి నువ్వు భీతచిత్తంతో ఈశ్వర పాదములను మాత్రం విస్మరించకూడదు. కష్టం అన్నది అందరికీ వస్తుంది, సీతమ్మకు వచ్చిన కష్టం కన్నా కాదుగా అని తలుచుకుని నువ్వు నిభాయించుకోవడానికి రామాయణం నీకు పనికి రావాలి. అంతేగాని గోరు చుట్టేస్తే నా కష్టానికి సీతమ్మ కష్టానికి పోలికండి, గోరు చుట్టేస్తే సీతమ్మ తట్టుకోగలదా అనకూడదు. ఎంత కష్టంలో ఉంది నువ్వు ఆలోచించగలగాలి, ముందు ధర్మాన్ని ఎలా నిలబెట్టుకుంది. కాబట్టి గోరు చుట్టేసినా నేను ఎల్లాగో అలా ఒక్కసారైనా ఆచమనం చేసి సంధ్యావందనం చేస్తానని, అంతేగాని గోరు చుట్టేసింది కాబట్టి తారగా దొరికింది సంధ్యావందనం మానేస్తాను అనకూడదు. కాబట్టి తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. బా, ఏమి శ్లోకాలండి, అమృత భాండాలు. తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం. ఆమె శీలమునందు రాముడితో సమానం, వయసులో రాముడికి భార్యగా ఉండడానికి యోగ్యం, వృత్తాం నడవడి చేత రాముడికి అన్ని విధాలా యోగ్యమైనటువంటిది. అటువంటి తల్లి, ఆమె వంశము చేత సరి అయినటువంటి తల్లి. ఆయన వంశం ఎంత గొప్పదో ఆవిడ వంశం అంత గొప్పది. అసలు ఆ మాటకొస్తే ఆవిడ ఆయన కన్నా ఆవిడదో మార్క్ ఎక్కువ. ఎందుకంటే అప్పుడప్పుడు రాముడు కోపించినట్లుగా కళ్ళకి ఎరుపు జీరలు వస్తాయి, 14,000 మంది కరదూషణాదులు వస్తాయి. ఇంత బాధ పెడుతున్న రావణుడు ఆ తల్లి కళ్ళు మాత్రం ఎరుపెక్కలేదు, ఇంకా నల్లగానే ఉన్నాయి. అంటే ఇంకా ఆవిడ పుత్రప్రేమతోనే ఉంది అటువంటి దుర్మార్గుణ్ణి చూసి కూడా. ఇది ఆ తల్లి యొక్క వైభవం. నిజంగా కూడా అంతేనండి లోకంలో. తుల్యశీల వయోవృత్తాం, వాళ్ళిద్దరూ కూడా ఆనాటి

నుంచి ఈనాటి వరకు ఆర్తత్రాణపరాయణులే. ఎంత ఆర్తత్రాణపరాయణత్వమో తెలుసా అండి? సీతారాముల హృదయం ఇటువంటిది అన్నదానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకనకొకప్పుడు రామదాసు గారు తిరిగి వచ్చేసిన తర్వాత భద్రాచలం ఎప్పుడూ రామచంద్రమూర్తి పూజ చేసుకుంటుండేవారు, ఎప్పుడూ రామనామస్మరణే. అస్తమానం ఆయన ఏమనేవారంటే భార్యని పిలిచి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠానికి విమానం వచ్చింది అనేవారు. ఆవిడ అనుకునేది ఇలాగే అంటూ ఉంటారు పాపం పెద్దవారు అయిపోయారు కదా ఇంకా రామభక్తిలో అలా అంటున్నారు అనుకునేది ఆవిడ. భద్రాచలంలో అందరూ చూశారండి, భద్రాచలంలో యథార్థంగా జరిగిన సంఘటన, నిజంగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది. నిజంగా విమానం వచ్చి రామదాసు గారి ఇంటి ముందు వాలింది. విష్ణు పార్షదులు బయటికి వచ్చి నిన్ను శ్రీమన్నారాయణుడు తీసుకురమ్మన్నారు, సశరీరంగా తీసుకురమ్మన్నారు వైకుంఠానికి. రామదాసు గారు పొందిన అదృష్టం కాబట్టి మీరు ఎక్కండి అని చేతులు పట్టుకుని ఎక్కిస్తున్నారు. ఆయన భార్యని పిలిచి యావో విమానం వచ్చింది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను రా వెళ్ళిపోదాం అన్నారు. అంటే ఆవిడంది ఎప్పుడు ఇలాగే అంటారని నేను అన్నం వండుతున్నాను మీరు వెళ్ళండి అంది. ఎవరి కర్మ వారిది అన్నారు ఆయన. ఆయన ఎక్కారు విమానం, అందరూ రామదాసు గారికి జై రామచంద్రమూర్తికి జై అని అరుస్తున్నారు. ఆవిడకి అనుమానం వచ్చింది ఏమిటి ఇన్ని అరుపులు వినపడుతున్నాయని బయటకు వచ్చారు. విమానంలో వెళ్ళిపోతూ రామనామ భజన చేస్తూ కనపడ్డారు రామదాసు గారు. ఆవిడ మీరు యథార్థమైన రామదాసు గారి చరిత్ర చదివితే, యథార్థ చరిత్ర అంటే రకరకాలుగా ఏవో చూపిస్తారు ఏవో వినపడుతుంటాయి అవన్నీ కాదు నేను చెప్పేది. ఆవిడ నేల మీద పడి పొర్లి ఏడ్చింది. ఇటువంటి భర్త, ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నాను, రావే విమానం వచ్చింది వెళ్ళిపోదామన్నారు, మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానన్నారు, నీ కర్మ అని ఆయన వెళ్ళిపోయారు నేను ఉండిపోయాను అని ఏడిస్తే నేను ఇక బతకను, రామచంద్రమూర్తి పాదాల దగ్గర తల కొట్టేసుకుని శరీరం వదిలేస్తాను, నా భర్తని తీసుకెళ్లి నన్ను వదిలేశాడని ఆవిడ వెళ్ళి రామచంద్రమూర్తి పాద పీఠమునందు తల కొట్టుకుంటుంటే, మీరు యథార్థంగా చెప్తున్నాను నేను, అశరీరవాణిగా రాముడు మాట్లాడాడు భద్రాచలంలో. రామచంద్రమూర్తి యొక్క మూర్తి మాట్లాడింది, నువ్వు విచారించకు నిన్ను ఎక్కించకపోవడంలో కూడా కారణం ఉంది. రామదాసు తర్వాత ఈ రామాలయాన్ని రక్షించగలిగినటువంటి స్థితిలో, అర్చన చెయ్యగలిగినటువంటి స్థితిలో నీ కొడుకుని సిద్ధం చేసిన తర్వాత నిన్ను కూడా నాలో ఐక్యం చేసుకుంటానన్నారు. విమానం రాలేదు కానీ రామదాసు గారి భార్య కూడా రామచంద్రమూర్తిలోకే ఐక్యమయ్యారు. ఆనాడు ఈనాడు కూడా అదే పరిస్థితి. రామదాసు గారిని కొరణాలు పెట్టి కొడుతుంటే ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, ననుబ్రోవామని చెప్పావే అన్న కీర్తనలో ఆయన ఎంత ఆక్రోశించాడో తెలుసా అండి? నేను అడగనమ్మా రాముణ్ణి, నేను అడుగుతూనే ఉన్నాను, చక్కగా అన్నీ పుచ్చుకున్నాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర అన్నీ పుచ్చుకున్నాడు, ఇప్పుడు మాత్రం పలకట్లేదు. అమ్మా రాత్రి వచ్చి చక్కగా నీ పాన్పు పక్కన కూర్చుని మంచి బలహీనమైన క్షణంలో నీ చెక్కీలి నొక్కూచు చక్కగా మరూకేళి సుఖీయుండెడు వేళ నన్ను బ్రోవామని చెప్పావే, అప్పుడు నీ బుగ్గలు నొక్కుతూ చాలా సంతోషంగా నీ పక్కన చేరుతాడు, అప్పుడు నువ్వేమైనా అంటే కాదండమ్మోయ్. అందుకని ఆ రామదాసు గారి సంగతి ఏం చేశారు అని అడుగు. అప్పుడు ఏం చెప్తాడో నాకు చెప్పు సుమా అమ్మ. అమ్మ అప్పుడు ఏమంటారో తెలుసా, సీత నే చూస్తాను కదా అంటాడు. మరునాడు మళ్ళీ రాత్రి ఏమంటాడో తెలుసా, అవునవును నిన్నను కూడా చెప్పావు కదూ అంటాడు. అందుకని మరునాడు పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళిపోతుంటాడే, ఆ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ గుర్తు చేయుసు మా అమ్మ, నన్ను బ్రోవామని చెప్పావే అని ఏడిచారండి రామదాసు గారు. మీరు ఇప్పటికీ హైదరాబాద్లో బందికానా చూస్తే రామభక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది, రాముడు అంటే ఏమిటో అర్థమవుతుంది. పిలిచిన వారికి కొంగు బంగారన్న తండ్రి. ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంది, నీరు పెట్టుకునే రామచంద్రమూర్తిని నిలదీసేసింది ఆవిడ. ఏవెందుకు రక్షించారు రామదాసు గారు, నాది కాదు దోషం సీత, ఆయనే మొక్కాడు కిందటి జన్మలో 365 రోజులు నియమం తప్పకుండా రుద్రాభిషేకం చేస్తాను, నాకు దర్శనం ఇమ్మని అడిగాడు. 364 రోజులు అభిషేకం చేశాడు, 365 రోజులని లెక్క కట్టుకున్నాడు. 365 రోజులైనా దర్శనం ఇవ్వలేదని కోపం వచ్చి శివలింగాన్ని బండతో బదలగొట్టకపోయాడు. నేను శివలింగంలోంచి మాట్లాడాను, శివుడొకడు రాముడొకడు కాదు కదండి, అందుకని ఈ జన్మలో నీకు దర్శనం అవ్వలేదు, తప్పు నీ మీద పెట్టుకుని నన్ను తప్పు ఎంచావు, పైగా ఒక చిలుకని బంధించావు,

కాబట్టి వచ్చే జన్మలో నువ్వు కూడా ఖైదీలో ఉన్న తర్వాత నువ్వు ఏ వేద ప్రమాణాన్ని ధిక్కరించి 364 రోజులు చేసి 365 రోజులు చెయ్యకుండానన్నావో, ఈ కారణం చేత నీవు వేద ప్రమాణాన్ని తిరస్కరించేటటువంటి వాడిగా పుడతావు. కానీ నీకే నా మొదటి దర్శనం. చిలకని 12 బంధించినటువంటి వాడు ఉన్నాడు రామదాసు, ఆ రామదాసుకి దర్శనమిస్తాను, నీ తర్వాతే ఆయనకి దర్శనం అన్నారు. అందుకే 364 రోజులే అభిషేకం చేసి శివలింగాన్ని బద్దలకూడదామని ప్రయత్నం చేసిన భక్తుడు వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి మతంలో జన్మించి తానీషాగా ప్రభు అయ్యాడు. ఆయనకి మొదటి దర్శనం రామదాసుగా. తర్వాతి దర్శనం చిలుకని బంధించిన పాపం క్షయమైపోయిన తర్వాత రామదాసు గారికి దర్శనం. రామదాసు రామదాస, రాముడు రామదాసుకి దాస, రాముడే రామదాసుకి దాసుడు. ఎందుకో తెలుసా అంటే రామదాసు గారు కాదు, ఆయన రామదాసుడని ఆయన అన్నారంతే, కానీ యథార్థములకు రామదాసుకి దాసుడు రాముడు. రామదాసు గారు ఖైదీలో ఉంటే నేను రామదాసు యొక్క కింకరుణ్ణి, ఆ డబ్బుని చెల్లించడానికి వచ్చానని రామోజీ లక్ష్మోజీ మా పేర్లు అని చెప్పి డబ్బు కట్టి రసీదు పట్టుకుని విషం తాగడానికి సిద్ధపడుతున్న రామదాసు గారిని రక్షించి బయటికి తీసుకొచ్చిన వాడు రామచంద్రమూర్తి. భక్తుల పాలిట కొంగు బంగారం మా స్వామి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాముడు రాముడే. ఆయన్ని నమ్మాలి కానీ ఆయన మీ గురించి అవసరమైతే మీ పడక గది బయట కూడా నించుంటాడు, నించుని కాపు కాస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి సులభుడు రామచంద్రమూర్తి. కాబట్టి మహర్షి అంటారు, తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ అని. ఈ తల్లి కోసమే అస్యా హేతోర్ విశాలాక్ష్య హతో హతో వాలీ మహాబల రావణ ప్రతిమో వీర్యే కబంధస్య నిపాతిత. అసలు సీతాయాశ్చరితం మహత్ ఎందుకు అని చెప్తున్నారు. అసలు కరదూషణాదులన్న 14,000 మంది రాక్షసులు కానీ, రావణునితో సమానమైన కబంధుడు కానీ ఈ సీతమ్మ కోసమే మట్టు పెట్టబడ్డారు. రావణుడి కన్నా బలవంతుడైన వాలి సీతమ్మ కోసమే చచ్చిపోయాడు. అసలు రాజ్యమే రాదనుకున్నటువంటి సుగ్రీవుడు ఈవిడ కారణంగానే రాజ్యం పొందాడు వాలి మరణించి. కాబట్టి ఈవిడ కారణంగానే రావణుడు కూడా మరణిస్తాడు. కాబట్టి సీతమ్మ అవతారము దేనికి అంటే, అయ్యో నిజగా రాక్షస సంహార ప్రయోజనము కోసం వచ్చినటువంటి అమ్మవారి స్వరూపమే సీతమ్మ తల్లి. అందుకే అయోనిజగా వచ్చింది కాబట్టి సీతాయాశ్చరితం మహత్, ఆమె జగజ్జనని అని తన బుద్ధి వైభవంతో తన యొక్క తపోబలంతో రామభక్తితో గుర్తించిన హనుమ నోటి వెంట సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించి రామకథలో వెనక జరిగిన సంఘటనల్ని సమాహారంగా తెచ్చి అన్వయం చేసి మాట్లాడిన కాండ సుందరకాండ. కాబట్టి చతుర్దశ సహస్రాణి రక్షతాం భీమకర్మణాం నిహతాని జనస్థాని శరైరగ్ని శిఖోపమైహి. 14,000 మంది ఈవిడ కోసమే మరణించారు. ఐశ్వర్యం వానరాణంచ దుర్లభం వాలిపాలితాం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్త వాన్ లోకసత్కృతం. ఐశ్వర్యం అన్నది ఎరగకుండా భార్య అన్నగారి చేత అనుభవింపబడుతుంటే రాజ్యం పోయి మళ్లీ రాదనుకున్న సుగ్రీవుడు మళ్లీ రాజ్యం పొందాడంటే ఈ సీతమ్మ వల్ల. సాగరస్య మయాక్రాంతః శ్రీమాన్ నదనదీపతి అస్యా హేతోర్ విశాలాక్ష్యాః పురీచేయం నిరీక్షత. 100 యోజనముల సముద్రాన్ని నదీ నదములను దాటి నేను ఇవాళ ఇక్కడికి వచ్చానంటే కేవలము సీతమ్మ కోసం వచ్చాను. రాజ్యం వా త్రితిలోకేషు సీతామా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయామాత్మని అత్తలాం. 3 లోకములలో ఉండేటటువంటి సమస్తమైన ఐశ్వర్యాన్ని ఒక పక్క, సీతమ్మని ఒక పక్క పెడితే సీతమ్మలో 16 వంతుక వేవి సరిపో. అటువంటి ఇల్లాలు నా తల్లి. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాకృత అచింతయిత్వా దుఃఖాన్ని ప్రవిష్టా నిజ్జనం వరం. ఈ తల్లి భోగాల్ని భాగ్యాల్ని బంధుజనాల్ని అందరినీ విడిచిపెట్టి నాకు భర్త ఉంటే చాలు పక్కన అని అరణ్యానికి వచ్చినటువంటి తల్లి. మహాపతివ్రత, ఏ మాట చెప్పి అరణ్యానికి వచ్చిందో ఆ మాటకి కట్టుబడి రామచంద్రమూర్తికి ఉపశాంతినిచ్చింది. రాముడే చెప్పుకున్నాడు కదా ఈమె ఉండబట్టి నేను కష్టాలు మరిచిపోయానన్నాడు. అటువంటి సౌశీల్యవతి, ఇటువంటి తల్లిని తీసుకొచ్చి రాముణ్ణి సీతమ్మని బాధ పెట్టి తన మరణాన్ని తాను కొని తెచ్చుకుంటున్నాడు. ఇమాంతు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవః రావణేన ప్రమదే.

ప్రమథితాం ప్రసామివ పిపాసిత. ఒక్కసారి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి మళ్లీ సముద్రాన్ని దాటి వచ్చి చూడడం జరగగానే ఎంత సంతోషంతో చూస్తాడో తెలుసా? నాలుక పిడచకట్టుకుపోయి దాహార్తితో ఉన్న వ్యక్తికి చలివేంద్రం కనపడితే ఎలా సంతోషిస్తాడో ఈ సీతమ్మ కనపడితే అంత సంతోషిస్తాడు. ఈమె ఆయన దాహార్తి తీర్చగలిగిన తల్లి. రాముని యొక్క మనశ్శాంతి, రాముడి మనసు చల్లబడడం ఈవిడ చేతిలోనే ఉంది. ఈవిడ యొక్క దర్శనం చేత చల్లబడాలంటే అప్పటి వరకు వేడిగానే ఉంటాడు, రుద్రుడిగా ఉంటాడు, తర్వాత శివుడు అవుతాడు. ఇది రహస్యం. కాబట్టి శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఇప్పుడు రుద్రుడిగా ఉండి రాముడిని సంహరిస్తాడు. ఆ రుద్రుడిగా ఉన్న రాముడు కన్నులు ఎర్రబారి ఉంటే సీతమ్మ ప్రవేశించి రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. రాక్షస సంహారం కోసం తను కనపడకపోవడం వల్ల రాముని శివుణ్ణి రుద్రుణ్ణి చేసి రాక్షస సంహారం చేయిస్తుంది. తను కనపడి చలివేంద్రం కనపడితే నీరు తాగిన వాడి మనసు చల్లపడ్డట్టు శివుణ్ణి చేసి అనుగ్రహింపచేస్తుంది. శక్తి ఈ తల్లిలో ఉంది, ఇక్కడుంది కీలకం. అందుకని సీతాయాశ్చరిత మహత్. ఎటువంటి వైభవాన్ని ఆ సీతమ్మ వైభవాన్ని అనుభవిస్తున్నాడు మహానుభావుడు. కాబట్టి కామభోగైహి ప్రత్యక్త హీనాబంధుజనేన చ ధారయాప్యాత్మనో దేహం తత్ సమాగమ కాంక్షిణి నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఈ తల్లి ఎదురుగుండా ఉన్న రాక్షస స్త్రీలని చూడలేదు, ఫలపుష్పములతో కూడిన వృక్షములను చూడలేదు. మరి మాంసనేత్రానికి కనపడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నా ఆవిడ చూసింది అని తెలియట్లేదు. ఆవిడ చూస్తూ చూడలేదని ఎలా తెలుస్తోంది? ఆవిడ చూస్తున్నది ఆవిడ చూడలేదని, ఆవిడ చూడుతున్నప్పుడు కళ్ళు తెరిచి ఉంది తప్ప లోపల నేత్రం తెరుచుకుని రామ సన్నిధిలో ఉన్నది అని ఆవిడ ధ్యానాన్ని తను కన్నులు తెరిచి ఎలా చూడగలరు? ఆవిడ ఆంతరస్థితిని, ఆవిడ ఆంతరస్థితిని చూడగలిగిన శక్తి హనుమకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి ఇచ్చిన వరంలోంచి వచ్చింది. వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి యొక్క వరం. నువ్వు ఆచమనం చేస్తే రామాయణంలో ఏ వ్యక్తి మనసులో ఏముందో నీకు తెలుస్తుంది, దాన్ని బట్టి రచన చేస్తామని. ఇప్పుడు హనుమ మనసులో ఏముండి సీతమ్మని చూసి, సీతమ్మ చూస్తున్నది చూడలేదు కానీ లోపలి కన్నుతో రాముణ్ణి చూస్తోందని, లోపలి కన్నుతో చూస్తున్న విషయాన్ని పై కన్నుతో చూస్తున్న హనుమ ఎలా చూడగలుగుతున్నారో చెప్పగలిగిన ఘంట ఉన్న మహర్షి వాల్మీకి మహర్షి. అటువంటి మహర్షి చేత కృతమైన రామాయణాన్ని అనుభవించడం మన అదృష్టం కాదండి, ఏదో ఒక బ్రహ్మణం, అది రచన అంటే, అది అద్భుతం. అందుకే రామాయణంలో ఒక్క మాట అనృతం లేదన్నారు పెద్దలు. హనుమ సీతమ్మ తల్లి వైభవాన్ని అనుభవించడం అంటే అంత గొప్పగా అనుభవించారు. ఆయన అంటారు ఈ శ్లోకంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. అబ్బో, ఇప్పటికే చాలా వేళ దాటాను. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్ష్యత సంప్రతి వృక్షమూలే క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. అబ్బా, ఏమి ఓర్పు నా తల్లిదన్నారు కదండి. భూజాత, ఆమె భూమిలోంచి వచ్చింది, భూమిలోకి వెళ్ళిపోయింది. అటువంటి తల్లి మధ్యలో ఉన్నదంతా తల్లికి ఎంత ఓర్పు, అంత ఓర్పుతోనూ ఉంది ఆ తల్లి. భూమినే ఓర్పుకి మారుపేరుగా చెప్తాం, ఎందుకంటే ఇంటి యజమాని తీసుకొచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అందరూ పంచుకుంటారు, ఇంటి యజమానికి ఉన్న కీర్తిని అందరూ పంచుకుంటారు, ఇంటి యజమానికి ఉన్న వైభవాన్ని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమాని మలమూత్రాలు ఇన్ని అనుభవిస్తున్నాం కదండి, మా దోషిట్లో విడిచిపెట్టండి అని ఎవ్వరు పుచ్చుకోరు కదండి, ఎవ్వరు పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకుంటారు? అమ్మ పుచ్చుకోవాలి, ఆ తల్లి పుచ్చుకుంటుంది. మలమూత్రాల్ని ఎవ్వరూ పుచ్చుకోరు, ఆ తల్లే పుచ్చుకుంటుంది. కాలు తగిలిందనుకోండి ఏ అంటాం, తెల్లవారి లేస్తే కాళ్ళ పెట్టే తంతున్నాం ఆ తల్లిని. లేచి నమస్కారం చేయకపోయినా కాళ్ళు పెట్టి తంతున్నా తల్లి కాబట్టి ఓరుస్తోంది. తాను పాలిస్తుంటే పిల్లవాడు పాలు తాగుతూ తన ఐదవతనానికి సూచన అయిన మంగళసూత్రాన్ని ఇలా పట్టుకుంటే కోపగించే అమ్మ చిన్ని చిన్ని వేళ్లతో వాడు మంగళసూత్రాన్ని పట్టుకు లాగుతూ కాళ్ళెత్తి అమ్మ గుండెల మీద తంతుంటే మెల్లిగా వేళ్లు విప్పి చెయ్యి ముద్దు పెట్టుకుని అరికాళ్ళని పువ్వుల పొట్ల

పాపాన్ని బుద్ధి పెట్టుకున్నట్టు బుద్ధి పెట్టుకుని ఓర్చిన కన్న తల్లికే అంత ఓర్పు ఉంటే ఇంతమందిని కన్న తల్లి భూమాతకి ఎంత ఓర్పు ఉండాలి? ఇంతమంది తంతున్నా ఓరుస్తోంది ఆ తల్లి. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఓ గుణపం తీసుకొచ్చి తల్లి గుండెల మీద గుచ్చి శంకుస్థాపన. నీ కడుపుకు అన్నం కావాలంటే నాగతి చాలు పెట్టి అమ్మ గుండెల మీద కోత, పెద్ద పెద్ద చారికలు పెడతావు. నువ్వు ఏదైనా దహనం చేయాలంటే అమ్మ గుండెల మీద పెట్టి కాలుస్తావు. నువ్వు ఉమ్ము ఉయ్యాలంటే అమ్మ ముఖం మీద ఉమ్ము వేస్తున్నావు. అసలు ఉమ్ము వేయడమే తప్పు, దానికి తోడు రాక్షసుళ్ళ నెత్తురు కక్కినట్టు మాదక ద్రవ్యాలతో కూడిన తాంబూలాలు నిరంతర చర్మణం చేస్తూ రోడ్డు మీద పెడుతూ నెత్తురు కక్కినట్టు పెద్ద పెద్ద ఉమ్ములు, ఎంత కుసంస్కారం! అసలు ఈ జాతి లక్షణం కాదు. భూమిని కాలు పెట్టి తొక్కి దిగినందుకు అమ్మా నా బతుకు లేదమ్మా ఇది లేకపోతే అని క్షమార్పణ చెప్పి దిగుతాం. సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే, అమ్మ నన్ను క్షమించు కాలు పెట్టి దిగుతున్నానమ్మా అని క్షమార్పణ అడిగి అమ్మ మీద కాలు పెడతాం. ఓర్పు అంటే నా తల్లి. ఎంత కీర్తి గణించనివ్వండి, ఎంత మంది ఎంత పొగడనివ్వండి, ఎంత సంపాదించనివ్వండి, ఎంత పరివారం ఉండనివ్వండి, యావత్ పవనో నివసితి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే, గతవతి వాయో దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్కాయే. అమ్మ గుళ్ళోకి వెళ్ళొస్తానమ్మా లేనివాణ్ణి, బయటికి వస్తే రోహిణీ కార్త నడవలేను పెద్దవాణ్ణి, నా చెప్పులు ఎవరైనా పట్టుకుపోతే ఇవి కూడా కొనుక్కోలేనమ్మా అని మడమలరిగిపోయినటువంటి హవ్వాయి చెప్పులు అమ్మా ఇక్కడ పెట్టి పెడతానమ్మా అంటే ఏ తల్లైనా సరే పెట్టుకోవాయా అంటుంది. అమ్మా చచ్చిపోయాడు మా ఊరు తీసుకెళ్లాలి, వర్షంగా ఉంది, కాస్త ఈ శవాన్ని 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటామమ్మా అంటే ఎవరు ఒప్పుకుంటారు? యజమాని చచ్చిపోయాడు అమ్మా, వల్లకాట్లో శవం కాలదమ్మా, హోర్న వాన రోజు పడుకుంటున్నావు కదా ఈ శరీరాన్ని పట్టుకుని, ఇవాళ కూడా బెడ్రూమ్లో పడుకోబెట్టుకో అంటే భార్య అంటుంది బిభ్యతి, అడిగిపోయి నీకు బుద్ధి ఉందా లేదా, తస్మిన్ కాయే అది శరీరం అంటుంది. ఎవరూ తీసుకోనటువంటి ఆ శరీరాన్ని తనలోకి ఆదరించి తీసుకుని తనలోకి కలిపేసుకునేది ఈ తల్లి ఒక్కతే. అది కుక్క కాని, పిల్లి కాని, పంది కాని, మనిషి కాని, అయ్యో పిచ్చాడా ఇప్పుడు తెలిసిందా లోకం ఏమిటో దా అని అమ్మతనంతో కలుపుకునేది ఈ తల్లి ఒక్కతే. అమ్మా ఆ భూమాత కూతురివి కదా, ఆ భూమికి ఎంత ఓర్పు నీకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, నీ ఓర్పు నీ కళ్ళల్లో కనపడుతోందమ్మా, ఇన్ని అనరాని మాటలన్నా ఓర్చావా తల్లి ఏడుస్తూ. కాబట్టి యా రక్షిత రఘవ లక్ష్మణాభ్యాం అగ్రత ప్రయేవు రామ మధ్యే సీతా సుమధ్యమా ప్రస్తుతస్సు ధనుష్పాణి లక్ష్మణో నజకామ అని ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణమూర్తి నడవలసినటువంటి తల్లి, వికృతమైనటువంటి రాక్షస స్త్రీల మధ్యలో నువ్వు ఉండిపోయావా అమ్మా. సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే, ఎక్కడో అంతఃపురాలలో ఉండి సూర్యుడు కూడా నిన్ను చూడడం కుదరదు. జనక మహారాజు గారి యొక్క కూతురివి, దశరథ మహారాజు గారి పెద్ద కోడలివి, రామచంద్రమూర్తి ఇల్లాలివి. అమ్మా ఇవాళ నీకు ఒక ఆవాసం కూడా లేక ఒక చెట్టు నీడన కట్టిన పట్టుపుట్టం విప్పకుండా పవిట కొంగు చింపి మూట కట్టి పడేసిన బట్ట 10 నెలల నుంచి కట్టుకుని కృషించి ఏడుస్తూ చెట్టు కింద ఇంత ఓర్పుతో రామోపాసన చేస్తూ ఉన్నావా అమ్మా. అమ్మా భూకాంత కుమార్తెవి కదా, ఓర్పుకి నువ్వే తగిన దానివమ్మా సీతమ్మ, సీతమ్మంటే ఓర్పమ్మా అని కన్నుల నీరు పెట్టుకుని హనుమ నమస్కారం చేసి ఆ తల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తున్న ఈ ఘట్టం దగ్గర ఇవాళ పూర్తి చేసి రేపు మళ్ళీ పునఃప్రారంభం చేస్తాను. ఉయ్యాల ప్రయాణం అంటే ఇది ఏం చెప్పావంటే 15వ సర్గలో మొదలెట్టి 16వ సర్గం అయింది, 68 సర్గలు ఎప్పటికయ్యేది సర్గం. సరే రామచంద్రమూర్తి ఆయనే పూర్తి చేయిస్తారు, మనం మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి ఒక 11 పర్యాయాలు చక్కగా రామనామాన్ని చెప్పుకున్నాం.

0: హృదయ పంకజ రాచకీరము రామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము
0: జానకీ హృత్కమల మందున వెలుగుచున్నది రామనామము
1: రామనామము రామనామము రమ్యమైన

మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.

0: స్కూళ్ల పుణ్యమా అని ప్రస్తుతం చాలా మందికి చదవడం రాయడం తెలుసు. జ్ఞానాన్ని సమర్థించి సంస్కృతిని సంపన్నం చేసి విలువలు నేర్పుతుంది కాబట్టి విద్య ప్రజలు సమాజాల అభివృద్ధి మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అయితే ప్రపంచంలో చాలా చోట్ల పల్లెబడులు పిల్లల స్థానిక అవసరాలను పట్టించుకోవు, ఫలితంగా తమ సొంత సంస్కృతి స్థానిక ఆచారాలు జ్ఞానాలను పిల్లలు తక్కువ అంచనా వేస్తుంటారు. స్థానిక పరిజ్ఞానపు విలువను గుర్తెరిగి పరీక్షించడంలో పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు తోడ్పడేందుకు స్కూళ్లు వ్యవసాయ జీవావరణం మీద ఆధారపడిన చర్యలను ఎలా ఉపయోగించుకోవచ్చో మధ్యపెరులోని కొండ ప్రాంతాల్లోని ఒక పల్లెబడి ద్వారా నేర్చుకుందాం. ఆ స్కూల్ నిర్దేశకుడు లజ్ వాల్వెర్దే పిల్లలు తమ సంస్కృతిని గురించి నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో వివరిస్తున్నారు.
1: అది చాలా అవసరం, ఎందుకంటే తాము పుట్టిన ప్రపంచంలో తమకు సంబంధించినవన్నీ విద్యార్థులు నేర్చుకోవాలి. తాము నివసించే ప్రాంతపు విలువను గుర్తించాలి. అంతేకాక ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని ఎలా గౌరవించాలో వాళ్ళకి తెలియాలి.
2: తమ కుటుంబాన్ని, తమ పూర్వీకులని, మనకు ఈ ఆచారాలు నేర్పిన మన తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళు మన ప్రజల సంస్కృతిని, మన జీవ వైవిధ్యాన్ని, మన ఆచారాలని, మన దేశీవాళి బంగాళదుంపల్ని, మన వ్యవసాయపు ఔషధ మొక్కలని మర్చిపోకుండా వాటి విలువను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.
0: స్థానిక వర్గాల గురించి కొందరు ఉపాధ్యాయులకి తెలుసు, కాని పాఠ్యక్రమం రాజధాని నగరంలో రూపొందింది కాబట్టి బోధన విషయంలో తమకు పెద్దగా వెసులుబాటు ఉండదని వాళ్ల భావన. కాని ప్రభుత్వం తమ విద్యా వ్యవస్థలో స్థానిక సంస్కృతిని ప్రోత్సహిస్తుంది.
1: నా ఉద్దేశంలో అది మనం పనిచేసే చోట ఉన్న వాస్తవ సందర్భానికి తగినట్లు దాన్ని అనుకూలీకరించుకోవడం అవుతుంది. పైగా ఈ జీవ వైవిధ్యం అనే విషయాన్ని వదలలేదు, అది జాతీయ పాఠ్యక్రమంలో మౌలిక విద్యలో భాగం.
0: ఒక స్కూలుగా పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల గుర్తింపును బలోపేతం చేయడానికి మీరు క్షేత్ర దర్శనాలను నిర్వహించవచ్చు. మిస్టర్ సెరాఫిన్ 30 సంవత్సరాలకు పైగా బోధిస్తున్నారు. తన విద్యార్థులను నాట్లు కోతల సమయంలో పొలాలకు తీసుకెళ్లడం అంటే ఆయనకు ప్రత్యేకమైన ఇష్టం.
2: మేమంతా కలిసి పొలాలకు వెళ్తాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు కొన్ని విషయాలు నేర్పుతారు. మా నాన్నగారు కూడా దేశీవాళి బంగాళదుంపలు, ఔషధ మొక్కల గురించి, మా వ్యవసాయం, మా పశువుల గురించి నేర్పారు.
0: ఈ స్కూలు కొన్ని స్థానిక ప్రభుత్వేతర సంస్థలతో, నేషనల్ అగ్రేరియన్ యూనివర్సిటీస్తో చేతులు కలిపి తమ పొలాల్లో దేశవాళి పంటల రకాలను నాటి పరీక్షించడానికి కొన్ని స్థానిక కుటుంబాలతో కలిసి పనిచేస్తుంది. వ్యవసాయదారులైన తమ తల్లిదండ్రులతో పరస్పరం మెలుగుతూ క్షేత్రపు పనుల్లో పాల్గొనడానికి పిల్లలని ప్రోత్సహించడం ముఖ్యం.
1: దేశవాళి బంగాళదుంపల పేర్లు నేర్చుకున్నాం. ఇంకా బంగాళదుంపలని నాటడం వాళ్లు మాకు నేర్పారు. వాళ్లు విత్తనాలు జాగ్రత్త చేస్తూ వాటిని నాటడం కొనసాగిస్తూ ఆ విత్తనాలని తమ ఇళ్లల్లో ఉంచుకునే పరిరక్షకులు.
0: ఇప్పటికీ ఉపయోగిస్తున్న సాంప్రదాయిక వ్యవసాయ పరికరాలను గురించి వివరించి ప్రదర్శించడానికి క్షేత్ర దర్శనం రైతులకు ఒక అద్వితీయమైన అవకాశం.
2: ఈరోజు ఆందియన్ కాలి నాగలిని చేపట్టాం. ఎలా నాటాలి, ఎలా

0: సేద్యం చేయాలి, కోతలకు ఇంకా ఎన్ని నెలల సమయం పడుతుందో చెప్పాం. అలా పిల్లలు, విద్యార్థులు, మా తర్వాతి తరాల వైపు దృష్టి పెడుతున్నాం. చాలా మంది పిల్లలకు ఇంకా తెలియకపోవచ్చు, చాలా మంది మరచి ఉండవచ్చు. ఇవాళ చేసినట్లు వాళ్లకు నేర్పాలనుకుంటున్నాను.
1: ఒక స్కూలుగా స్థానిక పరిజ్ఞానానికి విలువనిస్తూ పంటలు, పశువులు, ఆహారం, పని, అలవాట్లు, విలువల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించే వేరువేరు విషయాలను చూపడానికి ఒక స్థలాన్ని సృష్టించవచ్చు. స్థానిక పరిజ్ఞానం జీవావరణ వ్యవసాయం, సంస్కృతుల పట్ల గౌరవం, ప్రేమ కలగడానికి బీజాలు వేస్తుంది. కాబట్టి ఈ స్కూల్ మురువాసి అంటే విత్తనాల గది అనే ఒక తరగతి గదిని సృష్టించింది. ఈ గదిలో తమ కుటుంబం వద్ద ఉన్న వేరువేరు మొక్కలు, పశువుల గురించి పిల్లలు వేసిన బొమ్మలు, మోడల్స్ ను ప్రదర్శించవచ్చు. పల్లె కుటుంబాలకు వేరువేరు పంటలు, పశువుల గురించి తెలుసని, వాటి గురించి వాళ్లు శ్రద్ధ వహిస్తారన్న ఆలోచనకు బలం చేకూరుతుంది. ఈ గదిలో పోస్టర్లతో పాటు ఆ ప్రాంతంలో జరిగిన పరిశోధనల గురించిన పుస్తకాలున్న ఒక గ్రంథాలయం కూడా ఉంది. ఉదాహరణకు ఆందియన్ దుంపగడ్డల్లో మార్పులు, స్థానిక అటవీ ఆహార మొక్కలు, వాతావరణాన్ని గురించి స్థానిక పరిజ్ఞానం, వాతావరణపు మార్పులకు అనుకూలీకరించడానికి రైతుల వ్యూహాలు, వినోదంతో కూడిన ఆటల ద్వారా పిల్లలు ఎంతో నేర్చుకుంటారు. ఈ విధంగా వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని గురించి, స్థానిక వ్యవసాయాన్ని గురించి మనం ఆటలను రూపొందించవచ్చు. తల్లిదండ్రుల సమితితో కలిసి స్కూలు నిర్దేశకుడు స్కూలు తోటలో వేర్వేరు పంటలను, ఔషధ మొక్కలను నాటడానికి, పిల్లలను వినియోగించడానికి నిర్ణయించవచ్చు.
2: దేశవాళీ బంగాళదుంపలని నాటడానికి ఒప్పుకున్నాం. స్కూల్లో పిల్లలందరూ మేకల ఎరువుని, నాటడానికి విత్తనాలని తీసుకున్నారు. తల్లులుగా టీచర్లందరితో కలిసి లంచ్ వండడానికి మేమందరం పాత్రలని తీసుకున్నాము. ఈ బంగాళదుంపలని అమ్మగా వచ్చిన డబ్బుతో పిల్లలకి యూనిఫామ్లు కొన్నాము. ఇప్పుడు స్కూల్లో మేం కూడా కూరగాయలని పెంచుతున్నాం. అవి చక్కగా అమ్ముడవుతున్నాయి. పైగా మా పిల్లలకి మంచి ఆహారం కూడా.
1: స్కూల్ తోట అందించే ఆరోగ్యకరమైన స్థానిక దినుసులని తల్లిదండ్రులు సాంప్రదాయక వంటకాలని వండేందుకు వాడవచ్చు. స్కూలు పిల్లలతో ఇలా చేస్తే స్థానిక సంస్కృతిని గౌరవించే ఒక ఆహ్లాదకరమైన అధ్యాపన అనుభవాన్ని సృష్టించగలుగుతారు. ఈ విధంగా తమ బిడ్డల కోసం ఆరోగ్యకరమైన ఆహారం, చిరుతిళ్ళు తయారు చేసేందుకు మీరు వాళ్ల తల్లిదండ్రులని ప్రోత్సహించవచ్చు.
2: ఇగిర్చిన మొక్కజొన్న పిండిని, ఉడకబెట్టి ఇగిర్చిన పెద్ద బీన్స్ ని తీసుకెళ్తారు, కానీ జంక్ ఫుడ్ మాత్రం తినరు. అది వాళ్లకి నచ్చదు. అందుచేత వాళ్లకి క్యాన్సర్ వంటి జబ్బులు రావు. ఆరోగ్యంగా ఉండడానికి వాళ్లు వీటిని తింటారు. జంక్ తింటే మనం జబ్బు పడతాం.
1: నేర్చుకోవడం చాలా చిన్న వయసు నుంచే మొదలవుతుంది. అన్ని వయసుల పిల్లలను స్థానిక జీవావరణ వ్యవసాయ పద్ధతులు, సాంప్రదాయక రకాలు, ఔషధ మొక్కల బొమ్మలు గీయడం వంటి సృజనాత్మకత క్లాసుల్లో వినియోగించాలి. వ్యవసాయం, ఆహారాన్ని గురించి మీరు స్థానిక గీతాలను పాడవచ్చు, లేదా కవితలు రాసేందుకు పిల్లలను వినియోగించవచ్చు. వాళ్లు వాటిని ఇతరులకు వినిపించవచ్చు.
0: రైతు మహిళల పట్ల గౌరవ సూచకంగా అమ్మ విలువ గురించి కవితలు రాశాం. ఆమె పొలంలో పనిచేస్తుంది కాబట్టి ఆమె ఉత్పత్తి చేసే వాటిని మేం విలువైనవిగా భావిస్తాం. పిల్లలు మర్చిపోకూడదు కాబట్టి మనుషుల వాస్తవాల విలువను గుర్తించాలి. పాటలు, కవిత్వంతో పిల్లలకు విద్యాబోధ చేసే ఒక పద్ధతి అది.
1: తల్లిదండ్రుల సాయంతో ప్రపంచ ఆహార దినోత్సవం, విందు రోజులు లేక సమూహపు వార్షికోత్సవం వంటి ముఖ్యమైన తేదీల్లో ఒక స్కూలుగా మీరు స్థానిక పంట రకాలని, స్థానిక ఉత్పత్తులతో తయారైన పుష్టికరమైన వంటకాలని ప్రదర్శించవచ్చు. మనము నేర్చుకున్నది ఏమిటి? స్థానిక సంస్కృతిని గౌరవించడానికి, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడానికి వ్యవసాయం, సాంప్రదాయక ఆహారాలను గురించిన విషయాలను స్కూళ్లు తమ పాఠ్యక్రమంలో చేర్చడం ముఖ్యం. స్కూలు పాఠ్యక్రమంలో అన్ని తరగతుల్లోనూ వ్యవసాయ జీవావరణానికి సంబంధించిన మూలకాలని చేర్చాలి. క్షేత్ర దర్శనాలు నిర్వహిస్తే పిల్లలు రైతుల ద్వారా స్థానిక రకాలు, జీవావరణ సేద్య పద్ధతులు, వ్యవసాయ పరికరాల గురించి నేర్చుకోగలుగుతారు. స్థానిక సేద్య సంస్కృతికి అంకితపరిచిన ఒక గదిని మీరు సృష్టిస్తే పిల్లలు అక్కడ పుస్తకాలు చదువుతూ, వీడియోలు చూస్తూ, వాళ్లు గీసిన బొమ్మలని ప్రదర్శిస్తూ ఆటలు ఆడుకోగలుగుతారు. ఒక స్కూలు తోటలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి పంటలు, ఇతర మొక్కలను పెంచవచ్చు. స్థానిక దినుసులతో ఆరోగ్యకరమైన స్కూలు భోజనాన్ని అందించడం ముఖ్యం. తమ తల్లిదండ్రులు

స్కూలు భోజనాన్ని వండే సందర్భాల్లో కొన్నిట్లో పిల్లలను కూడా కలుపుకోవచ్చు. జీవావరణ వ్యవసాయం ఆరోగ్యకరమైన ఆహారాన్ని గురించి బొమ్మలు గీయమని, కవితలు కట్టి పాటలు పాడమని అన్ని వయసుల పిల్లలను సృజనాత్మక తరగతుల్లో వినియోగించవచ్చు. స్థానిక పంట రకాలు, సంస్కృతి, పరిజ్ఞానాల గొప్పదనాన్ని కీర్తించే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మన పిల్లలకు రసాయనాలేవీ కలవని, స్థానికంగా పండిన పుష్టికరమైన ఆహారానికి పాత్రత ఉండాలి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత

కిట్స్ అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగారు .gov.in.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొన్ని హెల్త్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందాం. లేట్ వయసులో సైతం పిల్లలను కనే వైద్యపరమైన వెసులుబాట్లు అందుబాటులోకి వచ్చేసాయండి. అలానే నచ్చినప్పుడు పిల్లలను కనవచ్చని అనుకోవడం మాత్రం పొరపాటే. ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం 30 ఏళ్లలోపే గర్భం దాల్చడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఉద్దేశపూర్వకంగా గర్భధారణను ఆలస్యం చేయడం లేదా ఆలస్యంగా గర్భం దాల్చే పరిస్థితులను కొని తెచ్చుకోవడం వల్ల అటు తల్లి మీద అలానే ఇటు బిడ్డ మీద దుష్ప్రభావం పడే వీలుంటుందండి. ఉరుకుల పరుగుల జీవితాలు, ఒత్తిడులు, ఎక్కువ సమయాల పాటు కూర్చొని చేసే ఉద్యోగాలతో, పనివేళలతో మహిళల్లో వ్యాయామం కొరవడుతూ ఉంటోంది. వీటి మూలంగా సంతానోత్పత్తికి అడ్డుపడే ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయండి. ఇవన్నీ గర్భధారణకు అడ్డుపడే ఆరోగ్య సమస్యలే కాబట్టి వీటిని సరిదిద్దుకునేలోగానే పై పడిపోతుంది. మరి ఇప్పుడు ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. థైరాయిడ్, విపరీతమైన ఒత్తిడి మూలంగా హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలు మొదలవుతున్నాయండి. ఈ రెండు సమస్యలు గర్భధారణకు అడ్డుపడేవే. వ్యాయామం లోపం, జంక్ ఫుడ్ మూలంగా చిన్న వయసులోనే మహిళలు స్థూలకాయలుగా తయారైపోతున్నారు. అధిక బరువు, పాలిసిస్టిక్ ఓవరీస్ మొదలైన ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా దారితీస్తున్నాయండి. టీనేజ్ వయసులోనే మధుమేహానికి గురయ్యే మహిళల సంఖ్య కూడా పెరుగుతోందండి. ఇందుకు కారణం కూడా ఆహారం, ఇంకా జీవనశైలి లోపాలే. అబార్షన్లు, కొన్ని కనెక్టివ్ టిష్యూలు డిజార్డర్ మూలంగా వరుసలుగా గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయండి. కారణాన్ని లోతుగా పరిశీలిస్తే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ సమస్య బయటపడుతూ ఉంటుంది. ఇలా వరుస గర్భస్రావాలతో బిడ్డను కనే వయసు మించిపోతూ ఉంటోందండి. మరి ఏ వయసు ఉత్తమమైందో తెలుసుకుందాం. 20 లేదా 20 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన వయసు అండి. ఈ వయసులో నాణ్యమైన అండాలను కలిగి ఉంటారు. గర్భధారణ జరిగే అవకాశాలు కూడా ఈ వయసులో ఉన్న మహిళలకే ఎక్కువగా ఉంటాయండి. కానీ ఇప్పటి రోజుల్లో ఈ వయసులో పెళ్లి సిద్ధపడే అమ్మాయిలే చాలా తక్కువ. అయితే ఉన్నత చదువులు, కెరీర్ కోసం ఇంకొంత సమయాన్ని తీసుకోవాలనుకునే అమ్మాయిలు కనీసం 25 నుంచి 30 లేదా 30 ఏళ్ల లోపలే తొలి బిడ్డను ప్రసవించేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసు మహిళల్లో గర్భధారణ అవకాశాలు ప్రతి నెలలో 25% మేరకే ఉంటాయండి. ప్రసవాలకు మధ్య స్పేసింగ్ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలండి. అయితే ఈ సమస్య కూడా దాటిపోయి 35 ఏళ్లకు చేరుకునేటప్పటికి అండాల నాణ్యత తగ్గుముఖం పడుతుంది. దాంతో గర్భధారణ అవకాశాలు తగ్గి ఇన్ఫెక్టరీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ సమస్యను సరిదిద్దుకుని గర్భం దాల్చే సమయానికే వయసు మరింత పెరిగిపోతుందండి. కాబట్టి వీలైనంత ముందుగానే 30 ఏళ్లలోపుగానే గర్భాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. గర్భం ధరించాలని ప్లాన్ చేసుకునే మహిళలు 3 నెలల ముందు నుంచే అందుకు శరీరాన్ని ఇలా సిద్ధపరచాలి. అది ఎలానో తెలుసుకుందాం. ఫోలిక్ యాసిడ్ బిడ్డ నాడీ వ్యవస్థ, ఇంకా ఎదుగుదలకు తోడ్పడే పోషకం. ఫోలిక్ యాసిడ్ లోపంతో గర్భంలోని బిడ్డకు స్కాల్ఫ్ ఏర్పడదు. అలాగే కొన్ని వెన్ను సంబంధ లోపాలు కూడా తలెత్తుతాయండి. ఈ సమస్యలన్నింటినీ ఫోలిక్ యాసిడ్ తో నియంత్రించుకోవచ్చు. కాబట్టి గర్భధారణకు కొన్ని నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం అవసరమండి. థైరాయిడ్, మధుమేహం, రక్తలేమి లాంటి సమస్యలేవి లేవని పరీక్షలతో నిర్ధారించుకోవాలి. ఆ సమస్యను అదుపులో ఉంచుకోవాలి. రక్తంలేమితో గర్భం దాల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో లేదా నెలలు నిండక ముందు పుట్టే అవకాశాలు కూడా పెరుగుతాయండి. బరువు ఎక్కువగా ఉంటే దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ప్రోటీన్ ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలండి. ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, హిమోగ్లోబిన్ కోసం ముదురు రంగు పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. స్వీట్లు బాగా తగ్గించాలండి. వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం వారంలో 5 రోజుల పాటైనా రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలండి. ఇలా ఫిజికల్ ఫిట్నెస్ సాధించిన గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి. పోషక లోపాలుంటే వాటిని వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లతో భర్తీ చేసుకోవాలండి. అదే 30 దాటితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. అబార్షన్లు, 35 నుంచి 40 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గటం వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఒకవేళ గర్భం దాల్చగలిగిన పుట్టే పిల్లల్లో క్రోమోజోమ్ సమస్యలు మూలంగా డౌన్ సిండ్రోమ్ లాంటి జన్యు సమస్యలు తలెత్తవచ్చండి. మధుమేహంతో గర్భం దాలిస్తే గర్భంలోని బిడ్డ బరువు ఎక్కువగా పెరిగిపోయి సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవచ్చు. గర్భిణుల్లో చక్కెరలు ఎక్కువగా ఉంటే పుట్టే బిడ్డతో గుండె సమస్యలు, అవయవ లోపాలు తలెత్తవచ్చండి. గర్భిణికి అధిక రక్తపోటు ఉంటే ఫిట్స్ అవకాశాలు కూడా పెరుగుతాయండి. ఇవి తల్లికి ఇంకా బిడ్డకు కూడా ప్రమాదకరమే. అధిక రక్తపోటు వల్ల గర్భాశయ

గర్భంలోని మాయ విచ్చుకుపోయి గర్భంలోని బిడ్డ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందండి. లేటు వయసులో గర్భం దాల్చిన మహిళలకు పిల్లలు నెలలు నిండకముందే పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ప్రసవం కష్టతరమై సిజేరియన్ అవకాశాలు కూడా ఎక్కువగా పెరుగుతాయండి. ఇప్పుడు ఇంకొక హెల్త్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేయండి.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక హెల్త్

టాపిక్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడే వాళ్ళు ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ అదుపులో ఉంటుందండి. ఈ కోవకు చెందిన వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగితే స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం లాంటి దీర్ఘకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయండి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తో పోరాడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు ఎక్కువగా తినాలి. కొవ్వు తక్కువ, ప్రోటీన్ ఇంకా పీచు ఎక్కువగా ఉండే సోయాబీన్ వాడకం ఎక్కువగా పెంచాలండి. వాల్నట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అవకాడో, సాఫ్లవర్ ఆయిల్లు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి వంటల్లో వీటిని ఎక్కువగా వాడాలండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే గ్రీన్ టీ వీలైనన్ని ఎక్కువసార్లు తాగాలండి. విటమిన్ సి ఎక్కువగా ఉంటే నిమ్మ, నారింజ పళ్ళు ఎక్కువగా తినాలి. విటమిన్ సి కీళ్ల వాపు తగ్గించి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుందండి. అలాగే చక్కెర సమస్యలో ఇన్ఫ్లమేటరీ మెసెంజర్స్ అయిన సైటోకైన్స్ ప్రేరేపిస్తుంది, కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్ అడిపోస్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుందండి. కాబట్టి ఇవి ఉండే పిజ్జాలు, బర్గర్లు తగ్గించుకోవాలి. సన్ఫ్లవర్, శనగ నూనెల్లో ఉండే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయండి. కాబట్టి వీటితో చేసిన వంటకాలను కూడా తగ్గించాలి. ఇప్పుడు ఇంకొక హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాం. పర్యావరణంలోని కలుషితాలు, ఆహారంలోని కృత్రిమ పోషకాల రూపంలో ఎన్నో విషయాలు శరీరంలోకి చేరుకుంటూ ఉంటాయండి. వీటిని మన కాలేయం శక్తి మేరకు విరిచేస్తూ ఉన్నప్పటికీ అందుకు మనం మనవంతు తోడ్పాటు అందిస్తూ ఉండడం అవసరం. అకారణమైన అలసట, తిరగబెట్టే అలర్జీలు, దురదలు, కడుపుబ్బరం మొదలైన సమస్యలు శరీరంలో విషయాలు పెరిగిపోయాయి అనటానికి సంకేతాలండి. ఇలాంటప్పుడు ఆ విషయాలను హరించే చర్యలు పాటిస్తూ ఉండాలి. అవేంటో తెలుసుకుందాం. రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలండి. వేపుళ్ళు, అధిక కొవ్వులు, పాలిష్ పెట్టిన పదార్థాలను తగ్గించుకోవాలి. చక్కెరకు బదులుగా తీపి కోసం ఖర్జూరాలను ఎంచుకోవాలండి. ప్రతిరోజు కూరగాయలు, పండ్లు తినాలి. పాలిష్ పెట్టిన ధాన్యాలకు బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్ వాడుకుంటూ ఉండాలి. మాంసం, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, అవకాడో తరచుగా తింటూ ఉండాలండి. సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు వాడుకోవాలి. కాలేయం బేషిప్గా పనిచేయడం కోసం వెల్లుల్లి, బీట్రూట్, బ్రోకలీ కూడా తినాలండి. గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని విషయాలను హరిస్తాయండి. అలానే 7 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. ధాన్యంతో ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గవచ్చండి. ఇప్పుడు ఇంకొక హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాం. కోళ్ళు నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటాయండి, కానీ అవి మన అంతర్గత అనారోగ్య వివరాలను బిగ్గరగా చాటి చెప్తాయి. అవేంటో తెలుసుకుందాం. ఒకవేళ గోళ్ళు కింద వైపుకు వంపు తిరిగి ఉంటే రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తక్కువగా ఉన్నాయని అర్థమండి. ఊపిరితిత్తులు, కాలేయ సమస్యలు ఈ లక్షణం ద్వారా బయటపడతాయి. అదే పసుపు రంగులతో గోళ్ళు మందపాటుగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సూచన. అలాగే అవి వ్యాధి నిరోధక శక్తిని సన్నగిల్లిన ఇదే లక్షణం కనిపిస్తుంది. అవే గోళ్ళు చెంచా ఆకారంలో ఉంటే ఇనుము లోపాన్ని సూచిస్తుందండి. థైరాయిడ్, గుండె జబ్బులతో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. అవే మీ గోళ్ళు పైకి లేస్తూ ఉంటే థైరాయిడ్, అవకతవకలు, సోరియాసిస్, ఇంకా దెబ్బలు ఉన్నట్టు అర్థమండి. అవే మీ గోళ్ళు పెలుసుబారిపోతూ ఉంటే అవి ప్రోటీన్, బయోటిన్ లోపాన్ని సూచిస్తూ ఉంటాయి. రుగ్మత, ఒత్తిడి, పోషక లోపాలు తెల్లని అడ్డుగీతలతో, సొట్టలతో ఉండే గోళ్లను సూచిస్తాయండి. రక్త ప్రసరణ లోపం, ఆక్సిజన్ లోపం, రక్తలేమి వల్ల గోళ్లు నీలంగా లేదా వంకాయ రంగులోకి మారుతాయండి. గోరు సగం తెలుపుగా, మిగతా సగం గోధుమ రంగులో ఉంటే మూత్రపిండాల జబ్బుకు సూచన అండి. ఇదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలు తెలుసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుంటాను. అంటే లెన్స్ స్టేట్ యూన్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: கிருஷ்ணு எஃப்எம் 90.4
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
5: నైషా పరావరమతిర్భవతో నను స్యాత్ జంతోర్యథాత్మసుహృదో జగతస్తదాపి సంసేవయా సురతరోరివతే ప్రసాదః సేవానురూపముదయో న పరావరత్వం.
6: భగవానునికి ఉత్తమ అధమ భేదములేమీ ఉండవు. ఏమంటే ఈ జగత్త అంతటికీ భగవంతుడే ఆత్మ కనుక సుహృత్తు ఆయనే. అట్లయిన ఈశ్వరుని అనుగ్రహం ఎల్లరి ఎడలా ఒక్కటిగానే ఉండవలను కదా అను శంక కలుగును. కల్పవృక్షమే అయినా సేవించిన వారికే ఫలమునిచ్చునట్లుగా భగవానుడు కూడా సేవించువారికే ఫలమునిచ్చుతున్నాడు. ఫలము కలగకపోవుటకు కర్మ భక్తి లోపమే కారణం కాని ఈశ్వరుని పక్షపాత బుద్ధి కాదు. మనం కోరుకోవటంలో ఉంది పరమాత్మని. సరి అయినవి కోరుకుంటే సరి అయిన ఫలాలు వస్తాయి. వ్యతిరేకతతో కోరుకుంటే వ్యతిరేక ఫలాలను అందుకోక తప్పదు. కనుక పరమేశ్వరుని పక్షపాత బుద్ధి కాదు మన ఈ ఉచ్చ నీచ సంబంధాల కారణం. కేవలం కర్మభక్తి లోపమే మాత్రమే.

0: క్షయముపగతో నష్టసందేహవృత్తేః శబ్దాతీతం త్రిగుణరహితం ప్రాప్య తత్వ్యావబోధం నిస్త్రైగుణ్యే పది విచరితాం కో విధిః కో నిషేధః.
1: ఆత్మజ్ఞాన ప్రాప్తి వలన భేదము అభేదము అనే రెండు వృత్తులు నశించి బ్రహ్మజ్ఞానికి పుణ్యపాపాలు నశిస్తున్నాయి. మాయాకార్యమైన మోహం ఈ రెండూ ఎవరికి లేవు. ఎవనికి శబ్దాది విషయముల నుండి త్రిగుణముల నుండి సంబంధం నశించిపోతుందో, ఎవరు ఆత్మతత్వోపలబ్ధిని పొందాడో, ఎవడు త్రిగుణరహితుడై నిర్గుణ పరబ్రహ్మ మార్గమునందు సంచరిస్తున్నాడో వానికి ఏ విధులు ఉండవు, ఏ నిషేధాలు లేవు. ఇది శ్రీశుక్ల వచనమని ప్రసిద్ధి.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్న తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: యత్ర యత్ర మనోదేహి ధారయేత్ సకలం ధియా, స్నేహాత్ ద్వేషాత్ భయాద్వాపి యాతి తత్తత్ స్వరూపతాం. దేహదారులు తమ సర్వశక్తితోనూ మనస్సును దేనియందు లగ్నం కావిస్తారో వారు ఆయా భావిత వస్తువుల రూపాన్నే పొందుతూ ఉంటారు. యద్భావం తద్భవతి అంటారే అలాగన్నమాట. ఆ మనోలగ్నత స్నేహం వల్ల కానీ, ద్వేషం వల్ల కానీ, భయం వల్ల కానీ ఇలా జరిగి తీరుతుంది. భగవత్ స్నేహానికి భక్తవరులెందరో ఉదాహరణలు. ద్వేషభయములకు ఆసురీ గుణులైన రావణ హిరణ్యకశిపు, శిశుపాల పౌండ్ర సాల్వాదులు సాక్షిభూతులు. పరిశీలించి చూస్తే మన చుట్టూ దీనికి ఉదాహరణ ప్రాయులైన వారు ఎందరెందరో కనపడతారు. అంటే మనస్సుకి ఎంతటి శక్తి ఉందో ఇక్కడ మనకి తెలియజెప్తున్నారు భాగవతంలో. దీని ఎందు లగ్నం చేస్తే కంసుడు ఎక్కడ కృష్ణుడొచ్చి తన్ను సంహరిస్తాడో అనే భయంతో కృష్ణా కృష్ణ అంటూ అన్ని చోట్ల కృష్ణుణ్ణి చూసి ఆ కృష్ణుని చేతే నిహితుడై కృష్ణునిలో కలిశాడు. ఎందరో భక్తవరేణ్యులు అనక్షణం పరమాత్మని ధ్యానిస్తూ ధ్యానిస్తూ చివర తమ ఆత్మజ్యోతిని పరమాత్మలో కలిపివేసుకున్నారు. అంటే యద్భావం తద్భవతి, ఏది భావనలో బలీయంగా పెట్టుకుంటామో ఆ భావానికి ఫలితం వచ్చి తీరుతుంది అన్నమాట.

ప్రాక్టీస్ డే కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: भाइयों और बहनों, सत श्री अकाल. कम एंड जॉइन अस आज की शाम आपके नाम.

0: FM 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భారత స్వాతంత్ర సమరం కొన్ని ముఖ్య ఘట్టాలు పాఠం వింటారు.
2: నేనింతగా ఈ భారతదేశాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాను? అసలు ఎందుకు ఈ దేశం నన్నింత ప్రభావితం చేసింది? ఎందుకు నన్నింతగా ఆకర్షిస్తోంది? దేశం కోసం ఏదో చేయాలనే తపన నాలో ఎందుకు కలుగుతున్నది? ఎందుకు ఉత్సాహం ఉరకలు వేస్తున్నది? భౌతికమైన ఈ దేశ సరిహద్దులను, నైసర్గిక స్వరూపాన్ని పక్కన పెడితే ఈ దేశానికి ఇంత గొప్పతనం ఎక్కడ్నించొచ్చింది? ఈ దేశం ఒకప్పుడు ఎంత ఆదర్శంగా, శక్తివంతంగా ఉండేదో, ఏ కారణాల వల్ల ఆ శక్తినిప్పుడు కోల్పోయింది? మన దేశం నిజంగా ఆ శక్తిని పూర్తిగా కోల్పోయిందా? మనం ఇప్పుడు వర్తమానంలో ఉన్నాం. ఈ వర్తమానానికి ఓ సుదీర్ఘమైన గతం ఉంది. అదే వర్తమానానికి రూపురేఖలనిచ్చింది. విషయాలనన్నింటినీ అర్థం చేసుకోవడానికి నాకు గతం మీద ఆధారపడాల్సి వచ్చింది. గతం
3: భారతదేశానికి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం నుంచే అరేబియన్, యూరోప్ దేశాలతో వ్యాపార సంబంధాలుండేవి. మన దేశంలో ఉత్పత్తైన సిల్క్, మస్లిన్, చేనేత వస్త్రాలకు యూరోప్లో చాలా గిరాకీ ఉండేది. అరబ్బులు ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసేవారు. వాటికి బదులుగా వజ్రాలు, బంగారం, వెండి, రాగి లోహాలను, మేలుజాతి గుర్రాలను అమ్మేవారు.
4: అరబ్బులు, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ నావికులు మన దేశానికి వచ్చి వ్యాపారం చేసేవారు. అయితే 15వ శతాబ్దంలో అరబ్బుల రాజకీయం వల్ల పశ్చిమదేశాల వ్యాపారం కుంటుపడింది. యూరోపియన్లు మన దేశాన్ని చేరడానికి సరికొత్త సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సి వచ్చింది. పోర్చుగీసు నావికుడు వాస్కోడగామా యూరోప్ నుంచే బయలుదేరి ఆఫ్రికా ఖండాన్ని చుట్టి భారతదేశాన్ని చేరుకునే మార్గాన్ని కనుక్కోవడంతో యూరోపియన్ల వ్యాపారం మళ్లీ పుంజుకుంది. యూరోపియన్లలో పోర్చుగీసు వారు ముందుగా మన దేశంతో వ్యాపారం చేసి లాభాలను ఆర్జించారు. భారతదేశంలో అక్కడక్కడా తీర ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలను నెలకొల్పారు. కాని పూర్తిగా నిలదొక్కుకోలేకపోయారు.
3: ఆ తర్వాత వచ్చిన డచ్ దేశస్థులు మొదట్లో పోర్చుగీస్ వారి వ్యాపార ఆధిపత్యాన్ని తగ్గించినా, క్రమేణా తమ మాతృదేశంలో వచ్చిన రాజకీయ పరిణామాల వల్ల మన దేశం నుంచి కనుమరుగయ్యారు. భారతీయ ఉత్పత్తులకు పశ్చిమదేశాల్లో ఉన్న వ్యామోహం వల్ల యూరోపియన్ల మధ్య పోటీ ప్రారంభమైంది. బ్రిటిష్ వాళ్లు మొదట్లో వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతోనే మన దేశంలో ప్రవేశించారు. అది కొనసాగే ప్రయత్నాలు చేశారు.
4: 1615వ సంవత్సరంలో ఇంగ్లండ్ రాణి సర్ థామస్ రో అనే రాయబారిని మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి పంపారు. థామస్ రో జహంగీర్ ఆస్థానంలో ఉన్న 4 సంవత్సరాల్లోనే తన దేశస్థులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి అవసరమైన సదుపాయాలను పొందగలిగాడు. తద్వారా ఇంగ్లండ్లో కొందరు వ్యాపారస్తులు నెలకొల్పిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి పొందగలిగింది. దానికి బ్రిటిష్ రాణి ఆమోదం కూడా ఉంది కాబట్టి అప్పటి బొంబాయి, మద్రాస్, కల్కత్తా పట్టణాలలో ఈస్టిండియా కంపెనీ స్థావరాలను నెలకొల్పింది.
3: ఆ కాలంలో మన దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజులు, నవాబులు, వాళ్ల మధ్య నెలకొని ఉన్న వైషమ్యాలు, సాంఘికపరమైన పరిస్థితులు బ్రిటిషర్లలో ఈ దేశాన్ని పరిపాలించాలనే ఉద్దేశాన్ని కలిగించాయి. మొఘల్ చక్రవర్తి నుంచి వ్యాపార నిమిత్తం పొందిన అనుమతులను దురుపయోగం చేయటం బ్రిటిషర్లు మొదలుపెట్టారు.
4: 17వ శతాబ్దం మొదట్లో ఫ్రెంచ్ వారు భారతదేశంలోకి వ్యాపార నిమిత్తం ప్రవేశించారు. ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీ పేరుతో వ్యాపారం కొనసాగించారు. సూరత్, మచిలీపట్నం, పాండిచ్చేరి, చంద్రనాగూర్ ప్రాంతాల్లో తమ స్థావరాలను నెలకొల్పారు. అటు యూరప్ ఖండంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య జరిగిన యుద్ధం మన దేశంలో వాళ్ల సంబంధాలను ప్రభావితం చేసింది. 1744 నుండి 1763 వరకు కర్ణాటిక్ వార్స్ పేరుతో ఇరువురి మధ్య జరిగిన 3 యుద్ధాల తర్వాత బ్రిటిషర్లది పైచేయిగా నిలిచింది.
3: అప్పట్లో బెంగాల్ మొఘల్ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. కాని నవాబ్ అలీ వర్దీఖాన్ దాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. కర్ణాటక యుద్ధాల ఫలితంగా దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ

0: అస్తవ్యస్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బ్రిటిషర్లపై కన్నేసి ఉంచాడు. అలీవర్దీఖాన్ మరణం తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబయ్యాడు. అది 1757 సంవత్సరం. నవాబ్ సిరాజుద్దౌలా ఆస్థానం.
1: ఇది విన్నారా? ఇంగ్లీషు వాళ్ళు, అదే ఫిరంగీలు, ఆ తెల్లవాళ్ళు మన మీద జులుం చేస్తున్నారు.
2: అవునవును, మన నవాబు సిరాజుద్దౌలా గారు ఎంతమంది రాయబారులను పంపినా ససేమిరా అంటున్నారంట.
3: ఇక లాభం లేదు, ఈ ఫిరంగీల జిత్తులు సాగనివ్వద్దు.
1: మొదట్లోనే మోసం జరిగింది. జహంగీర్ బాదుషా ఇచ్చిన అలుసే దీనికంత కారణం కాదు. చేతులు గాలేక ఆగులు పట్టుకునే ప్రయత్నం కదూ మంది.
2: సరిగ్గా చెప్పావు, మొదటే వ్యాపారం అడ్డుకుంటే బాగుండేది.
3: ఔరంగజేబు కాలంలోనే మన చిటగాంగ్ను లోపరుచుకునే ప్రయత్నం చేశారట కదా.
1: షాయిస్తా ఖాన్ ఉండబట్టి సరిపోయింది. బ్రిటిషు వాళ్ళను హుగ్లీ నుంచే తరిమేశాడు.
2: ఏం లాభంలే. తర్వాత ఏం జరిగింది? బాద్షానే దయతలిచి మళ్లీ వ్యాపారం చేసుకునిచ్చాడు కదా.
3: అంతటితో ఆగారా ఏంటి? సుంకం చెల్లించకుండా వస్తువులను తరలించగలిగే ఫర్మానాలు కూడా జారీ అయ్యాయి. అంతా మనం చేసుకున్నదే.
1: అసలు ఇంగ్లీషు వాళ్ళకి వ్యాపారం ఒక వంక మాత్రమే, రాజకీయం అధికారం అసలు ఉద్దేశాలు అనుకుంటా. ఈ మధ్య సైన్యాన్ని కూడా సమకూరుస్తున్నారట.
2: మన ఆశలన్నీ ఇక సిరాజుద్దౌలా నవాబు పైనే. ఏం చేస్తాడో ఆయన, మరి ఏం జరుగుతుందో ఏమో.
0: ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ మాత్రం తన పని తాను చేసుకుపోయింది. ఒకవైపు తను ఇష్టానుసారంగా వ్యాపారం కొనసాగిస్తూనే, మరోవైపు సిరాజుద్దౌలా అంటే గిట్టని వాళ్లను ఉసిగొలుపుతూ పోయింది. సిరాజుద్దౌలా నవాబుకు ఒకే దారి మిగిలింది, అదే ఆంగ్లేయులపై యుద్ధం. కలకత్తా, కాసిం బజార్లను సిరాజుద్దౌలా తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగాడు. యుద్ధం గెలిచిన సంతోషంతో తన రాజధాని ముర్షిదాబాద్లో సంబరాలు జరిపాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. జనరల్ క్లైవ్ మద్రాసు నుంచి బ్రిటిష్ సైన్యాన్ని బెంగాల్ తరలించాడు. కలకత్తాను స్వాధీనం చేసుకున్నాడు.
4: అంతటితో ఊరుకోలేదు. మీర్ జాఫర్ను బెంగాల్ నవాబును చేస్తామని ప్రలోభ పెట్టారు. వ్యూహం పన్ని తమవైపు తిప్పుకున్నారు. మరికొందరు ముఖ్యమైన వాళ్లకు ఏవేవో ఆశలు చూపి నవాబుకు ఎదురు తిరిగేలా చేశారు. బ్రిటిష్ సైనికులు ప్లాసీ అనే ప్రాంతం వద్ద రణభేరి మ్రోగించారు.

0: జహాపన జహాపన, బ్రిటిష్ సైనికులు ప్లాసీ దాకా రాగలిగారట.
1: అలాగా, ఇప్పుడు ఎలా?
0: సలహా ఇస్తున్నాను, క్షమించండి జహాపన. మన మీర్ జాఫర్ ఆంగ్లీయులతో కలిసిపోయాడని తెలిసింది. తమరు కోటను వదిలి వెళ్లే ముందు ఓసారి మీర్ జాఫర్ తో మాట్లాడండి, ఏమంటాడు?
1: సరే సరే, అట్లాగే మాట్లాడతాను. ఇక నువ్వు వెళ్ళు.
2: మీర్ జాఫర్, మీర్ జాఫర్.
3: అస్సలాము అలైకుం నవాబ్ సాబ్. పిలిచారట ఎందుకో?
1: జాఫర్, నా తల పాగా నీ కాళ్ళ దగ్గర పెడుతున్నా.
0: అరే అరే,
1: బ్రిటిష్ వాళ్లకు మనం దాసులం అవుతాం, అలా చెయ్యకు జాఫర్, నిన్ను నమ్ముకున్నా.
3: అరే, ఏమి చేస్తున్నారు నవాబ్ సాబ్? నాకేమీ అర్థం కావడం లేదు.
1: జాఫర్, నీవు బ్రిటిష్ వాళ్లకు సహకారం అందిస్తున్నావని ఎవరో అంటే విన్నాను, అది నిజామా? అదే నిజామైతే నిన్ను అర్థిస్తున్నాను, అలా చెయ్యొద్దు జాఫర్, దేశద్రోహం, మహాపాపం.
3: అరే, మీకీ ఎందుకు అనుమానం వచ్చింది నవాబ్ సాబ్? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. దేశద్రోహం చేయను, మాది ప్రాణం ఉన్నంత వరకు మీది తరఫున పోరాడతాను. నన్ను నమ్మండి నవాబ్ సాబ్.
1: జాఫర్, నమ్ముతున్నా, నీది దేశభక్తి నాకీ తెలుసు గదా.
3: నాది దేశభక్తి నీకు బాగా తెలుసు నవాబ్ సాబ్, బాగా తెలుసు.
4: మీర్ జాఫర్, యార్ లతీఫ్ లాంటి వాళ్ళు సిరాజుద్దౌలాను నమ్మించి మోసం చేశారు. యుద్ధంలో బ్రిటిష్ సైనికులను అడ్డుకోకుండా తమాషా చూశారు. సిరాజుద్దౌలా

0: సైనికులతో ముర్షిదాబాద్కు తిరిగి వెళ్లిపోవలసి వచ్చింది. మీర్ జాఫర్ వ్యూహం ఫలించింది. బ్రిటిషర్లు విజయం సాధించారు. నవాబు కావాలన్న జాఫర్ కళ నిజమైంది. అందుకు బదులుగా బెంగాల్లోని 24 పరగణాల ప్రాంతాన్ని బ్రిటిషర్లకు ఇనాముగా రాసిచ్చాడు. జనరల్ క్లైవ్కు 2,00,000 పౌండ్లను బహుమతిగా ఇచ్చాడు. బ్రిటిష్ సైనికులకు బక్షీస్ పంచాడు.
1: మీర్ జాఫర్ పదవి నిలబెట్టుకోవడానికి పూర్తిగా ఆంగ్లేయులపైనే ఆధారపడ్డాడు. ఈస్టిండియా కంపెనీ దాన్ని అలుసుగా తీసుకుంది. జాఫర్ బెంగాల్ను సరిగ్గా పాలించలేకపోయాడు. బెంగాల్లో ఆర్థిక స్థితి దిగజారింది. ఒప్పందం ప్రకారం జాఫర్ ఈస్టిండియా కంపెనీకి డబ్బు చెల్లించలేకపోయాడు.
2: మీర్ ఖాసిం కో నవాబ్ బనావో. హిస్ ఎఫిషియెంట్. Yes, he is efficient.
1: మీర్ ఖాసిం పరిపాలనా దక్షుడు. ఆంగ్లేయుల నుంచి దూరంగా ఉండడానికి రాజధానిని ముర్షిదాబాద్ నుంచి ముంగేర్కు మార్చాడు. బ్రిటిష్ వారిలాగా సైన్యాన్ని ఆధునీకరించాడు. పాత జమీందార్ల నుంచి భూమిని తీసుకుని ఎక్కువ రాబడి కోసం వేరే జమీందార్లకు పంచాడు. భారతీయ వ్యాపారస్తులకు సుంకం తగ్గించి బ్రిటిష్ వ్యాపారస్తుల సరసన చేర్చాడు. అయితే ఇవన్నీ బ్రిటిషర్లకు నచ్చలేదు.
3: యోగ్యుడైన నవాబు అధికారంలో ఉంటే తమ ఆటలు సాగవని ఈస్టిండియా కంపెనీ అర్థం చేసుకుంది. అందుకే మీర్ ఖాసింకు ఆంగ్లేయులకు మధ్య యుద్ధం జరిగింది.
1: ఖాసిం ఓడిపోయాడు. అవధ్ రాజ్యానికి పారిపోయాడు. అవధ్ నవాబు అప్పటికే షా ఆలం అనే మరో మొఘల్ నవాబుకు ఆశ్రయం ఇచ్చాడు. ముగ్గురూ కలిసి సంయుక్తంగా బక్సర్ దగ్గర బ్రిటిషర్లతో యుద్ధానికి దిగారు. కాని జనరల్ క్లైవ్ ఆ ముగ్గురి సంయుక్త సేనలను ఓడించగలిగాడు. మీర్ ఖాసిం పారిపోయాడు. మిగిలిన ఇద్దరు నవాబులతో క్లైవ్ ఒప్పందం చేసుకున్నాడు.
0: భారతదేశ చరిత్రలో ఈ ఒడంబడిక ఒక పెద్ద మలుపును తీసుకొచ్చింది. అది ఈస్టిండియా కంపెనీకి ఎంతో లాభదాయకంగా రుజువైంది. ఒప్పందం ప్రకారం బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలు కంపెనీ ఆధీనంలోకి వచ్చాయి. దాంతో సుంకం చెల్లించే పని లేకుండానే భారతీయ ఉత్పత్తులను దేశంలో ఇతర ప్రాంతాలకు, వేరే దేశాలకు ఎగుమతి చేయగలిగింది. అంతకన్నా లాభం ఏముంది? అలహాబాద్లో జరిగిన ఈ ఒప్పందం బ్రిటిషర్లకు సువర్ణావకాశాన్ని ఇచ్చింది. భారతదేశాన్ని లూటీ చేయటం మొదలైంది. కర్షకులు, కార్మికులు, చేతి వృత్తుల వాళ్ల రక్తమాంసాలు పీల్చుకోవటం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా ఎదురు తిరిగారా? వాళ్లకు కొరడా దెబ్బలు, తన్నులూ మిగిలాయి.
4: అయ్యో, నేను చేనేత పనోని, నన్ను అన్యాయం చేశారు బాబోయ్, నేనిప్పుడు ఏం చేయనురా దేవుడా.
5: సర్లేవయ్యా, నాది అదే పరిస్థితి. రైతును పంట అమ్మితే సరైన ధరే రావటం లేదు.
6: సరేలే ఊరుకోవయ్యా, నేను పండించిన జనువుకి గిట్టుబాటు ధరే లేదు. మా తమ్ముడికైతే ఈ విషయం తెలుసా నీకు, పెట్టుబడి ధరే రాలేదు. నాశనమైపోతున్నావు, ఏం చెయ్యాలో దిక్కు దోచడం లేదు రా దేవుడా.
4: ఓ నాయన, ఫిరంగోళ్ళు వస్తున్నారు, పారిపోదాం, పదండి పదండి,
6: పారిపోండి పారిపోండి పారిపోండి.
5: వాళ్ళేం చేస్తారా, మనం ఏ తప్పు చేశామని?
6: భలే వాడివేరా, ఏం చేయకున్నా పట్టుకుంటారు, తంటారు, కొడతారు. పారిపోండి రా, పారిపోండి, ఇక్కడ ఉండొద్దు, పారిపోండి,
4: పారిపోండి, పారిపోండి.
6: హే మ్యాన్, పారిపోతున్నావా? ఆర్ యు ఎస్కేపింగ్? ఐ విల్ కిల్ యు.
4: నేను తప్పు చేయలేదయ్యా, నన్ను వదిలిపెట్టయ్యా.
6: యు బ్లడీ, ఐ విల్ కిల్ యు బాస్టర్డ్. దొర దొర, భార్య బిడ్డలు ఉన్నవాడిని నన్నేం చేయొద్దు దొర. బిడ్డలు అన్యాయం అయిపోతారు. దయదలచి దయదలచి నన్ను వదలండి దొర. మీ కాళ్ళు పట్టుకుంటాను.
5: చూడదే చూడదే మీరు బాయ్. బాయ్ సాబ్, చూడదు చూడదు మీరు బాయ్, మర్చిపోతా.
1: భారతీయులకు ఇలాంటి అనుభవాలు క్షణక్షణం ఎదురయ్యాయి. మరోవైపు ఆర్థికంగా చితికిపోయారు. పరిస్థితులను ఆంగ్లేయులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.
0: చిన్న చిన్న రాజులు నవాబుల మధ్య ఉన్న శత్రుత్వాలను సొమ్ము చేసుకున్నారు. ఉత్తర భారతం, పంజాబ్, దక్కన్, మైసూర్, ఇలా ఒక్కో ప్రాంతం ఆంగ్లేయుల వశమయ్యింది. క్రమంగా దేశమంతా వారి ఏలుబడిలోకి పోయింది. ఫలితంగా దేశ ప్రజలకు దాస్య శృంఖలాలు పడ్డాయి.
7: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భారత స్వాతంత్ర్య సమరం కొన్ని ముఖ్య ఘట్టాలు అనే పాఠం విన్నారు.

0: ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, సాంఘిక శాస్త్రంలోని భారత ప్రజాస్వామ్యం అనే పాఠం వింటారు.
1: గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన దేశ స్వాతంత్ర్యం కోసం మన పూర్వీకులు శాంతియుతంగా ఐక్యంగా ఎన్నో పోరాటాలు జరిపారు, త్యాగాలు చేశారు. వారి త్యాగ ఫలితంగా ఈనాడు మనమంతా స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య రాజ్య వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థలో ప్రజల అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలే స్వయంగా పాల్గొంటారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలంతా భాగస్వాములే. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సార్వభౌమాధికారం అంటే అత్యున్నతమైన అధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో ఎన్నో దేశాలు స్వాతంత్ర్యం సంపాదించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాయి. అలాంటి దేశాల్లో మన భారతదేశం ఒకటి. నిరక్షరాస్యత, పేదరికం, వెనుకబడినతనం అనేవి మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆటంకం కాలేదు. భారతదేశంలో అత్యధికులు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. అలా కోరినందుకు కొన్ని ప్రభుత్వాలు నిరంకుశంగా ప్రవర్తించినా కూడా వాటికి ఎదురు నిలిచి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విజయవంతంగా పోరాడిన ఘనత మన భారతీయులదని ప్రపంచవ్యాప్తంగా తెలుసు.
2: నమస్కారం మాస్టారు, చాలా మంచి టాపిక్ ని క్యాసెట్లో రికార్డ్ చేశారు. ఇదంతా నేను కూడా ఇప్పుడే విన్నాను.
3: మధు, ఇలా వచ్చి కూర్చో, నేను నిన్ను గమనించనేలేదు. ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాలని ఉందన్నావు కదా, అడుగు చెప్తాను.
2: అలాగే మాస్టారు, ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం చెప్పండి సార్.
3: ప్రజాస్వామ్యం అనేదాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. ఇది డెమోస్ మరియు క్రేషియో అనే గ్రీకు పదాల నుండి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ప్రజలు, క్రేషియో అంటే పరిపాలన. అంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజల పరిపాలన అని తెలుపుతుంది.
1: మరి మాస్టారు, ప్రజాస్వామ్య ప్రభుత్వం సక్రమంగా పనిచేయటానికి తప్పనిసరైన అంశాలు ఏమైనా ఉన్నాయండి?
3: ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి పరిమితి ఉంది అనుకున్నాం కదా. అందరికీ అవసరమైన న్యాయ సూత్రాలు వర్తిస్తాయి. భిన్నాభిప్రాయాలు గల ప్రజలకి అంటే అల్పసంఖ్యాక వర్గాల వారికి గుర్తింపు ఉంటుంది. అప్రమత్తమైన ప్రజలు, ప్రభావశీలి అయిన ప్రజాభిప్రాయం, పరిణితి చెందిన బాధ్యత గల నాయకత్వం, సామాజిక ఆర్థిక సమానత్వం అనే నాలుగు అంశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వం సక్రమంగా పనిచేయటానికి ప్రధానమైనవి.
2: ప్రజాస్వామ్యం అనే పదానికి అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారు చెప్పిన నిర్వచనం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది కదా.
3: అవును మధు, ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడు ప్రజల యొక్క ప్రభుత్వ వ్యవస్థ ప్రజాస్వామ్యం అన్నారు. ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మన్ననలు పొందిన నిర్వచనం ఇది. అంతేకాదు, ప్రజాస్వామ్య స్వభావాన్ని కూడా తేటతెల్లం చేస్తుంది. ఏ సమాజంలో ప్రజలు సంఘటితమై స్వేచ్ఛగా సమాన హక్కులతో ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటారో ఆ సమాజాన్ని ప్రజాస్వామ్య సమాజం అని సాధారణ భావనగా కూడా చెప్పొచ్చు.
1: ఆహా, మరి భారతదేశం ప్రజాస్వామిక దేశమని ఎలా చెప్పగలం మాస్టారు?
3: భారత రాజ్యాంగం మన భారతదేశాన్ని ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించింది. దేశాధినేత అయిన రాష్ట్రపతి ప్రజల చేత ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎన్నుకోబడటం ప్రజాస్వామ్య ప్రభుత్వ పద్ధతికి చిహ్నం. ఈ పద్ధతి మన దేశంలో అమలు జరుగుతుంది.
2: మాస్టారు, ప్రజాస్వామ్య సమాజ లక్షణం ఏమిటి?
3: ఏముంది? రాజకీయ ధోరణి అనుసరించి ప్రజలకు జవాబుదారీ వహించే, పరిపాలన నిర్వహించే ప్రజాప్రతినిధులను ఎంపిక చేయు వ్యవస్థని కలిగి ఉండటమే భారతీయ ప్రజాస్వామ్య ముఖ్య లక్షణం. ఇంకా చెప్పుకోవాలంటే, ఎన్నికల్లో పోటీ చేయటానికి 25 సంవత్సరాలు, ఓటు వేయటానికి 18 సంవత్సరాలు, అంతకు పైబడిన వయోజనులందరికీ హక్కు ఉంటుంది. పౌర హక్కులు, న్యాయ హక్కులు కూడా ప్రజాస్వామ్యంలో అమలు చేయబడతాయనే హామీ ఇవ్వటం కూడా ఒక లక్షణమే.
1: అలాగా, మరి ప్రజాస్వామ్య ప్రధాన లక్షణమైన ఎన్నికల గురించి కూడా చెప్పండి మాస్టారు.
3: ఆధునిక ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య భావనపై ఆధారపడింది. విశాలమైన భూభాగం, అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రజల భావాలకి గుర్తింపు లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థని నిర్వహించటం చాలా కష్టం. ప్రజలంతా ఒకచోట సమావేశం కావటం, కలిసి నిర్ణయాలు తీసుకోవటం ఎప్పుడూ సాధ్యం కాదుగా.

0: బట్టి తమ చేత ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని అదుపు చేస్తారు. మధు, వింటున్నావా? ఓటు హక్కు అంటే ఇష్టమైన ప్రతినిధిని ఎన్నుకునే హక్కు. రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కుని వయోజన ఓటింగ్ హక్కు అంటారు. విద్యార్హతలు, పేద ధనిక భావన, స్త్రీ పురుష తేడాలు లేకుండా 18 సంవత్సరాలు అంతకు పైబడిన వయోజనులందరికీ ఓటు హక్కు అనేది రాజ్యాంగం ద్వారా లభించింది. దీన్ని సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారు. ఒకవేళ విద్యావంతులు, సంపన్నులకే ఓటు హక్కు పరిమితమై ఉంటే మన దేశంలో ఎక్కువ మందికి ఓటు హక్కు లభించేది కాదు. సార్వత్రిక వయోజన ఓటింగు హక్కు అమలు చేయటం వల్ల ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం గుర్తింపు పొందింది. అర్థమైందా మాధవి?
1: అర్థమైంది మాస్టారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించే ప్రభుత్వ నాయకుని వైఖరి ఎలా ఉంటుంది సార్?
0: చెప్తాను మాధవి, విను. ప్రజాస్వామ్య వ్యవస్థలో సహనశీలత, విజ్ఞాన సంపద గల బాధ్యతాయుత నాయకత్వం చాలా అవసరం. కాని ఆధునిక కాలంలో అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశాల్లో నాయకుల పాత్ర ఎలా ఉందంటే, ప్రజల విధేయతని పొందుతూ అధికారం కొనసాగిస్తూ అదే ప్రజలపై శక్తివంతమైన ప్రభావం కలిగి ఉంటున్నారు.
1: అలాగా?
0: అవును, అక్కడక్కడా కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్య భావాలకి, సంస్థలను, విలువలను బలహీనపరిచిన నాయకులున్నారు. కాబట్టి ప్రజలందరికీ నాయకత్వం వహించే నాయకుల్ని జాగ్రత్తగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది.
2: ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఏమైనా పరిమితులు ఉన్నాయా సార్?
0: ఎందుకుండవు, ఉన్నాయి. దేశ ప్రాథమిక న్యాయ సూత్రాల సమాహార రూపమైన రాజ్యాంగం ప్రభుత్వ అధికారులకి కొన్ని పరిమితులు విధిస్తుంది. ఉదాహరణకి, ఇతరుల హక్కులకి, సామాజిక జీవనానికి భంగం కలిగించిన సందర్భాల్లో వ్యక్తుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, అందరూ సంఘటితమయ్యే స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుంది.
2: ప్రజాస్వామ్య పద్ధతిలో సమన్యాయ పాలన అనేది సాధ్యమవుతుందా మాస్టారు?
0: ప్రజాస్వామ్యంలో పౌరులందరూ సమానులే. జన్మ వల్ల, సంపద వల్ల ఎవరికీ ప్రత్యేక హక్కులు, శాసనాలు అనుమతించవు. ప్రజలు వారి అర్హతను బట్టి ఎన్నికల్లో పోటీ చేయటానికి, రాజకీయ ప్రక్రియలో పాల్గొనటానికి హక్కుంది. అంటే ప్రజాస్వామ్యంలో చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఈ వ్యవస్థలో వ్యక్తుల కన్నా చట్టాలకే ఆధిక్యత ఎక్కువ. అందుకే ఈ వ్యవస్థలో సమన్యాయ పాలన సాధ్యమవుతుంది.
2: మాస్టారు, ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతంగా పనిచేయటానికి బాధ్యత కలిగిన ప్రజలు కూడా అవసరమే కదా?
0: అవును మధు, చాలాసార్లు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విస్తృతమైన పోరాటాల ఫలితంగా ఏర్పడ్డాయి. కొన్ని సమాజాల్లో దీర్ఘకాలిక పోరాటాలు, అంతర్యుద్ధాల వల్ల కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అధికారంలో ఉన్నవారి నిరంకుశ చర్యల్ని నిరోధించటానికి, తమ హక్కుల్ని రక్షించుకోవటానికి ప్రజలు బాధ్యతాయుతులై ఉండాలి.
1: ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి ప్రాముఖ్యత ఉంది కదా సార్?
0: ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకోవటానికి, వారి ఓటు హక్కును వినియోగించినంత మాత్రాన ప్రజల బాధ్యత తీరిపోదు. ప్రజలు తమ ప్రతినిధుల కార్యకలాపాలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. అధికారులకి, ప్రజాప్రతినిధులకు అవసరాన్ని బట్టి మెమోరండం సమర్పించటం, ఊరేగింపులు నిర్వహించటం, సమావేశాలు ఏర్పాటు చేయటం ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఇవే కాకుండా ప్రజల అభిప్రాయాల్ని వ్యక్తీకరించటానికి ఈనాడు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ఎంతో అందుబాటులో ఉన్నాయి.
1: మాస్టారు, రాజకీయ సమానత్వంతో పాటుగా సామాజిక, ఆర్థిక సమానత్వాలు కూడా సాధించామా?
0: గుడ్, చాలా మంచి ప్రశ్న అడిగావు. ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాన్ని పరిరక్షించుకోవటంలో విజయం సాధించిన సామాజిక, ఆర్థిక సమానత్వాలు మరింత సాధించాల్సి ఉంది. అత్యున్నత స్థాయిలోని సామాజిక, ఆర్థిక సమానత్వం కూడా నిజమైన ప్రజాస్వామ్యానికి అవసరం. ఏ సమాజంలో అయితే సామాజిక, ఆర్థిక వివక్షలు తక్కువ స్థాయిలో ఉంటాయో అటువంటి సమాజంలో ప్రజాస్వామ్య వికాసం, అభివృద్ధి జరుగుతుంది.
1: దీన్ని బట్టి మాస్టారు, ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాలకు సంబంధించి మన భారతీయులందరూ ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారని అర్థమవుతోంది.
0: గుడ్, భారతదేశంలో ప్రజాస్వామ్య పనితీరును బాగా అర్థం చేసుకున్నావు కదా. ఈ విషయం కూడా విను, మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత ముఖ్యమైన విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: అలాగే మాస్టారు, ఈ క్యాసెట్ కూడా ఇప్పుడే వింటాను.

0: భారతదేశ ప్రజాస్వామ్యం గురించి మరికొన్ని విషయాలు. మన దేశంలో ప్రచురించే వార్తాపత్రికలకి స్వేచ్ఛ ఎక్కువ. అవి ప్రభుత్వ ఆంక్షలకు లోబడవు. కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వాల పనితీరుని తీవ్రంగా విమర్శిస్తాయి. అలాగే ఏ కారణం లేకుండా ఒక వ్యక్తిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకోకుండా ప్రజలకి స్వేచ్ఛని ప్రసాదించింది. ప్రభుత్వాల పనితీరును విమర్శిస్తే తమను నిర్బంధిస్తారనే భయం విమర్శకులకు లేదు. ప్రజల హక్కుల్ని పరిరక్షించే దిశలో న్యాయశాఖ తన వంతు పాత్రని సక్రమంగా నిర్వర్తిస్తుంది. కొన్నిసార్లు ప్రజా ప్రాధాన్యత ఉన్న అంశాలపై న్యాయశాఖ తన అభిప్రాయాన్ని ధైర్యంగా ప్రకటిస్తుంది. 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఫలితంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశమంతటినీ పరిపాలించే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల పాలనకు రాష్ట్ర ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీలు ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులచే ఏర్పడ్డాయి. ఈ విధంగా మన దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
1: మధు, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన విషయాలు మరొకసారి విను.
0: అలాగే సార్. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడుతున్న ప్రజల యొక్క ప్రభుత్వ వ్యవస్థ ప్రజాస్వామ్యం అన్నారు అబ్రహం లింకన్. ప్రజాస్వామ్యంలో పౌరులందరూ సమానులే, కాని వ్యక్తి కన్నా చట్టానికి ఆధిక్యత ఎక్కువ. అప్రమత్తమైన ప్రజలు, ప్రభావశీలి అయిన ప్రజాభిప్రాయం, పరిణితి చెందిన బాధ్యత గల నాయకత్వం, సామాజిక ఆర్థిక సమానత్వం అనేవి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సక్రమంగా పనిచేయటానికి ప్రధానమైనవి. సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అమలు చేయటం వల్ల ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం గుర్తింపు పొందింది.
2: పిల్లలు విన్నారు కదా, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలంతా అంటే మనమంతా భాగస్వాములమే. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కదా, అందుకే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అధికారం ప్రజలకే ఉంటుంది. అవునా? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మన భారతదేశమని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అందరికీ సమకూర్చిన నాడే ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థని అనుసరించే ఆధునిక రాజ్యాల్లో ప్రజలచేత ఎన్నికైన ప్రతినిధులే పరిపాలన చేస్తున్నారు. అందుకు ఉదాహరణలుగా మన భారతదేశం, అమెరికా, ఫ్రాన్స్ దేశాలున్నాయి. ప్రజల అభివృద్ధికి, చక్కటి జీవనానికి ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థ పునాది వంటిది. ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే ప్రతి పౌరుడు తన హక్కులతో పాటుగా తన విధుల్ని, బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య దేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం నిలవదు. అందుకే ప్రజాస్వామ్య భావాలు ప్రజల్లో పెంపొందింపచేయాలి. ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను ప్రజా పరిపాలనలో ఒక భాగంగా తీర్చిదిద్దుకోవాలి. ప్రజలు, ప్రభుత్వం అంతా ఒక్క త్రాటిపై నడిచిన నాడే అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం పొందగలుగుతాం.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భారత స్వాతంత్ర్య సమరం, కొన్ని ముఖ్య ఘట్టాలు మరియు భారత ప్రజాస్వామ్యం అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: FM 90.4.
1: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: రేడియోషను 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
5: నేను మీ విజయ. లిస్నర్స్, మరి ప్రతిరోజు మనం క్యాలెండర్ పేజీలు తిప్పడం అలవాటే కదా. మరి ఈ రోజున మన ముచ్చట్ల ప్రయాణం July 30 వైపు అడుగులు వేస్తోంది. చరిత్ర మలుపుల్లో ఈ ఒక్కరోజు ఎంతటి ఆసక్తికరమైన జ్ఞాపకాలను తనలో దాచుకుందో తెలుసుకుందాం. మరి సమాజంలో మానవ హక్కుల రక్షణ మరియు అక్రమ రవాణా నివారణ చరిత్రలో July 30 అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ప్రాధాన్యత అనేది ఉంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ద్వారా ప్రతి ఏటా ఈ July 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మహిళలు, పిల్లలు మరియు వెనుకబడిన వర్గాల హక్కులను కాపాడటం, మానవ అక్రమ రవాణా నేరాల పట్ల అవగాహన పెంచడం ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
4: ఇక ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా ఈ July 30 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. వ్యక్తిగత, సాంస్కృతిక మరియు దేశాల సరిహద్దులను దాటి వ్యక్తుల మధ్య, సమాజాల మధ్య శాంతి, సామరస్యం మరియు మైత్రీ బంధాలను పెంపొందించడం ఈ రోజు ప్రత్యేకత.
5: ఇక అలానే ఆధునిక తెలుగు నాటక రంగానికి ఆద్యుడిగా తొలి తెలుగు స్వతంత్ర నాటకం వేణి సంహారంతో పాటు ఎన్నో అద్భుత నాటకాలను అందించిన నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు గారి విషయానికి వస్తే, ఆయన 1854 July 30 జన్మించారు. ఆయన షేక్స్పియర్ రచనలను, సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువదించడమే కాకుండా సుజన మనోరంజని పత్రిక ద్వారా సాహితీ సేవ చేశారు. ఆంధ్రావళికి నాటక వికాసాన్ని పరిచయం చేసి తెలుగు నాటకరంగ ఆవిర్భావానికి బలమైన పునాది వేసిన మహోన్నత కవి ఆయన.
4: ఇక సంస్కృత భాషలో అపారమైన పాండిత్యం కలిగి ఆర్య సమాజ సిద్ధాంతాలని ప్రచారం చేసిన మహాపండితుడు, వైదిక ధర్మ ప్రచారకుడు పండిత గోపదేవ్ గారు 1896 July 30 జన్మించారు. ఆయన వేద విజ్ఞానాన్ని, దార్శనిక భావాల్ని సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి తన జీవితాంతం నిరంతరం శ్రమించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించబడిన ఆయన 100 సార్థక జీవితాన్ని గడిపి వైదిక సంస్కృతికి అపారమైన సేవలు అందించారు.
5: అలానే తెలుగు కథా సాహితులు, ముఖ్యంగా అణగారిన వర్గాల గొంతుకగా రావి శాస్త్రిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత, న్యాయవాది రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు 1922 July 30 జన్మించారు. ఆయన అల్పాచమని, ఇల్లు, సొమ్ములు పోయినాయి వంటి ఎన్నో సంచలనాత్మక నవలలు, కథల ద్వారా సమాజంలోని అసమానతలను, పేదల వేదలను తనదైన శైలిలో ఎండగట్టారు. న్యాయవాదిగా వృత్తిని నిర్వహిస్తూనే వాడుక భాషలో పదునైన వాక్యాలతో తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన మహోన్నత లేఖిని అయింది.
4: ఇక రాయలసీమ మాండలికంలో అద్భుతమైన కథల్ని, కవితల్ని అందించి బుర్రకథ కళాకారుడిగా మెప్పించిన ప్రముఖ కథకుడు పులికంటి కృష్ణారెడ్డి గారు 1931 July 30 జన్మించారు. ఆయన పులికంటి కథలు ద్వారా పల్లె ప్రజల జీవన విధానాన్ని, జానపద సంస్కృతిని ప్రతిబింబింపజేసే నాటక రంగంలో మరియు ప్రసార సాధనాల్లో విశేష ప్రజాదరణ పొందారు. బుర్రకథ రూపకాలను ప్రదర్శిస్తూ జానపద కళల రక్షణకి తన జీవితాన్ని అంకితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.

0: అలానే మన తెలుగునాట ప్రముఖ లైంగిక విజ్ఞాన వైద్య నిపుణుడిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్న డాక్టర్ గోపరాజు సమరం గారు 1939 జులై 30న జన్మించారు. ఆయన సైంటిఫిక్ దృక్పథంతో ఆరోగ్య అవగాహన పుస్తకాలను, పత్రికా వ్యాసాలను అందిస్తూ సమాజంలో ఉన్న అనేక అజ్ఞానాలను, భయాలను తొలగించడానికి ఎంతో కృషి చేశారు. వైద్య రంగాన్ని సామాజిక సేవతో జోడించి ప్రజారోగ్య వికాసానికి దశాబ్దాలుగా సేవలు చేస్తున్న ప్రముఖ వైద్యవేత్త ఆయన.
1: ఇక తెలుగు చలనచిత్ర రంగాన అద్భుతమైన నటుడిగా, దర్శకుడిగా మరియు ఎందరో నటీనటులను తీర్చిదిద్దిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకుడిగా గుర్తింపు పొందిన దేవదాస్ కనకాల గారు 1945 జూలై 30న జన్మించారు. ఆయన రాజీనామా, చలిచీములు వంటి చిత్రాలలో తన నటనా పటిమను చాటడమే కాకుండా రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్ర నటులకు నటనలో శిక్షణ ఇచ్చిన మహోన్నత గురువు. రంగస్థల వికాసానికి, చలనచిత్ర సాంకేతిక నైపుణ్యానికి ఆయన అందించిన సేవలు తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయమైనవి.
0: అలానే 1980ల కాలంలో బాలీవుడ్ చిత్రసీమలో తనదైన అందం, విలక్షణమైన పాత్రలతో సంచలనం సృష్టించిన ప్రముఖ నటి మందాకిని గారు 1963 జులై 30న జన్మించారు. ఆమె రామ్ తేరీ గంగా మైలీ చిత్రంతో వెండితెరకు పరిచయమై, తొలి చిత్రంతోనే రాత్రికి రాత్రి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి అగ్ర కథానాయకుల సరసన పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ఆనాటి బాలీవుడ్ వీక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
1: ఇక తెలుగు చలనచిత్ర రంగాన హాస్యనటి అనగానే గుర్తుకు వచ్చేలా వందలాది చిత్రాల్లో తనదైన శైలిలో నవ్వులు పోయించిన సీనియర్ నటి శ్రీలక్ష్మి గారు 1 జూలై 30న జన్మించారు. ఆమె జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేక, చంటబ్బాయ్ వంటి ఎన్నో చిత్రాల్లో హాస్య పాత్రలతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. విలక్షణమైన మాట తీరుతో, హావభావాలతో తెలుగు తెరపై మహిళా హాస్య నటులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిన అరుదైన కళాకారిణి ఆవిడ.
0: అలానే భారతీయ చలనచిత్ర రంగాన నటుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించడమే కాకుండా కోవిడ్ కష్టకాలంలో ఆపద్ బాంధవుడిగా మారి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న పరోపకారి సోనూ సూద్ 1973 జులై 30న జన్మించారు. ఆయన తెలుగులో అరుంధతిలో పశుపతిగా, హిందీ మరియు తమిళ చిత్రాల్లో పవర్ఫుల్ విలన్ గా అలరించడమే కాకుండా నిజ జీవితంలో వేలాది మందికి నిరంతరం సహాయం అందిస్తున్నారు. సినీ గ్లామర్ కు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలతో భారత ప్రజలందరి ఇళ్లలో ఒకటిగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది.
1: ఇక భారతీయ సంగీత లోకాన తనదైన మధురమైన కంఠస్వరంతో కోట్లాది మంది సంగీత అభిమానుల్ని అలరిస్తున్న ప్రముఖ గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత సోనూ నిగమ్. ఆయన 1973 జూలై 30న జన్మించారు. ఆయన హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వేలాది మధురమైన ప్రేమ గీతాల్ని, భక్తి పాటల్ని ఆలపించి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని దక్కించుకున్నారు. స్టేజ్ షోలతో, మ్యూజిక్ ఆల్బమ్స్తో మరియు బుల్లితెర రియాలిటీ షోల ద్వారా భారతీయ సంగీత వేదికపై దశాబ్దాలుగా రాణిస్తున్న అఖండ సంగీతమూర్తి ఆయన. లిజనర్స్, 30వ తేదీకి సంబంధించిన ఎన్నో చరిత్రలో ఉన్న సంఘటనలు, ఎంతో మంది ప్రముఖుల జయంతులు, వర్ధంతులు, చరిత్రలో నిలిచిపోయిన సంఘటనలు ఇవన్నీ తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక పాట అయితే వినిపించొద్దామా?
0: తప్పకుండా. లిజనర్స్, మరికేది కలుస్తాం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్

0: స్టెప్స్ సేల్స్ చేయబడను.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
0: మరి జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం గురించి ఆలోచిస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుందో కదా.
2: అవును కదమ్మా,
0: మన జీవిత ప్రయాణంలో రక్తం పంచుకుని పుట్టకపోయినా మన బాధల్లో తోడుగా ఉంటూ సంతోషంలో సరిసమానంగా భాగమయ్యే ఏకైక అద్భుతమైన బంధం ఈ స్నేహం మాత్రమే. అసలు మనిషికి ఎలాంటి స్వార్థం లేకుండా లభించే ఒక దివ్యమైన వరమే స్నేహం. మరి ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ దేశాలు విభిన్న సంస్కృతుల మధ్య శాంతిని సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ రోజును అధికారికంగా ప్రకటించింది. జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఒక మంచి స్నేహితుడు పక్కనుంటే కొండంత ధైర్యం వస్తుంది కదా.
2: అక్షరాల నిజమమ్మా, స్నేహం అనే మాటలోనే ఒక తెలియని తీపి, ఒక పెద్ద కొండంత బలం దాగున్నాయి. జీవితంలో తల్లిదండ్రులు తోబుట్టువులు మనకి పుట్టుకతో వస్తే మన స్వచ్ఛమైన మనసుతో నమ్మకంతో మనం స్వయంగా ఎంచుకునే బంధం ఒక్క స్నేహం మాత్రమే. కష్టం వచ్చినప్పుడు ఓదార్చే చేయిగా, విజయం సాధించినప్పుడు మనకంటే ఎక్కువగా ఆనందించే గుండెగా ఒక మంచి మిత్రుడు నిలబడతాడు. అందుకే మన పెద్దలు కూడా మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం, కానీ ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానం అన్నారు. అలాంటి సత్యమైన స్నేహాన్ని కాపాడుకోవడమే మన జీవితానికి నిజమైన శోభ.
0: అవునన్నయ్య, ఈ ఆధునిక డిజిటల్ ప్రపంచంలో మనం 1000 మందికి సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ గా ఉంటున్నాం, కానీ కష్టం వస్తే కన్నీరు తుడిచి ఒక నిజమైన స్నేహితుడు ఉన్న మన జీవితం ధన్యమైనట్లే. ఈ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే కేవలం ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడము, డిజిటల్ మెసేజ్ పంపడము మాత్రమే కాదు, మనతో ఉన్న స్నేహితుల నమ్మకాన్ని కాపాడటం, వారి కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనివ్వడం, ఎన్నాళ్లుగాను మాట్లాడని పాత మిత్రులకు ఒక్కసారి ఫోన్ చేసి పలకరించడం, కులాలు మతాలు దేశాల సరిహద్దులు దాటి మనుషులందరినీ ప్రేమతో ఒకే తాటిపైకి తెచ్చే ఏకైక వారిది ఈ స్నేహం.
2: అవునమ్మా, మహాభారతంలో కృష్ణార్జునుల స్నేహం, శ్రీకృష్ణుడు కుచేలుడి స్నేహం నుంచి నేటి తరం వరకు స్నేహం అంటే స్వార్థం లేని త్యాగం, నమ్మకం అని నిరూపితమైంది. ఒక మంచి స్నేహితుడు మన తప్పుల్ని ఎత్తిచూపి సరిదిద్దుతాడు, మనలోని ప్రతిభని నలుగురికి చూపి ప్రోత్సహిస్తాడు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న విద్వేషాల్ని గొడవల్ని సమూలంగా తుడిచిపెట్టే దివ్య ఔషధం స్నేహభావమే. మన హృదయాల్లో స్నేహం అనే విత్తనాన్ని నాటితే అది ప్రేమనే మహావృక్షమై అందరికీ నేణిస్తుంది. అపోహల్ని వీడి ఆత్మీయతతో ఒకరికొకరు తోడుగా నిలబడ్డమే ఈ రోజు అసలైన ఆంతర్యం.
0: ఇక అసలు స్నేహం అంటే ఎంత పవిత్రమైన బంధమో కదా. మన జీవితంలో ఎంతో మంది వస్తారు వెళ్తారు, కానీ మన కంటి చివర చిన్న నీటి బొట్టు మెరిసినా, మన గొంతులో చిన్న వణుకు వినిపించినా, ఏమైందిరా నీకు, నేనున్నానుగా అంటూ మన హృదయాన్ని హత్తుకుని ఒక్క మిత్రుడున్నా చాలు. మన సంతోషాన్ని చూసి ఏడుపు నటిస్తూ లోపల కుళ్ళుకునే లోకంలో మన చిన్న గెలుపును చూసి కళ్ళ నిండా ఆనంద బాష్పాలు రాల్చే ఆత్మీయ హృదయమే స్నేహం. తల్లి ప్రేమ, తండ్రి బాధ్యత, తోడబుట్టిన వారి బంధం ఎన్ని ఉన్నా భావాలన్నీ దాపరికం లేకుండా పంచుకోవడానికి భగవంతుడు మనకిచ్చిన ఒకే ఒక్క స్వర్గం లాంటి ఆశ్రయం మన స్నేహితుడు.
2: కరెక్ట్ అమ్మా, స్నేహం అంటే మాటల్లో చెప్పేది కాదు, గుండె చప్పుడుతో అనుభూతి చెందేది. రక్తం పంచుకోకపోయినా ఒకే కడుపున పుట్టకపోయినా మన రక్తం కంటే మన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే ఆ ఆత్మీయ బంధువే స్నేహితుడు. మనం దారి తప్పినప్పుడు సమాజం నన్ను నిందిస్తుందేమో అని భయపడే వేళ సమాజం అంతటిని ఎదిరించి మన చేయి పట్టుకుని సరైన బాటలో నిలబెట్టే ధైర్యం స్నేహం మాత్రమే. ప్రపంచం అంతా మనల్ని వదిలేసి వెళ్లిపోయినా చివరికి మన నేడు కూడా మనల్ని విడిచిపెట్టినా నేనున్నాను రానికి ఏం కాదు అంటూ మనతో పక్కనే నడిచే ఆ నిశ్శబ్దమైన కొండంత నీడ మన ప్రాణ స్నేహితుడు.
0: కాలం పరిగెడుతోంది, వయసు పెరిగిపోతోంది, ఉద్యోగాలు సంసారాలు బాధ్యతల మధ్య మనమందరం ఎక్కడెక్కడో విడిపోయి బతుకు పోరాటంలో మునిగిపోయాం. కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని మన పాత రోజులను తలుచుకుంటే ఆ బడి రోజులు, ఆ సైకిల్ తొక్కిన జ్ఞాపకాలు, ఒకే టిఫిన్ బాక్స్ ని పంచుకుని తిన్న ఆ అమాయకపు నవ్వులు మన హృదయాన్ని ఎంతో బరువు చేస్తాయి. ఈవేళ మన దగ్గర ఎంత డబ్బున్నా ఎన్ని మేడలున్నా నాటి ఆ చిన్ననాటి మిత్రుడి కళ్లల్లోని స్వచ్ఛమైన నవ్వును కొనుక్కోలేం. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం రోజున మనం ఇచ్చే గొప్ప కానుక ఎన్నాళ్ల నుంచో దూరమైన మన ప్రాణ స్నేహితుడికి ఒక్క ఫోన్ చేసి, నువ్వు నాకు గుర్తున్నావురా, నేను చాలా మిస్ అవుతున్నా, అని చెప్పడమే.
2: నిజంగానేనమ్మా, ఒక చిన్న మాట, ఒక చిన్న ఆలింగనం మళ్ళీ మనల్ని ఆ

మధురమైన పాత రోజుల్లోకి తీసుకెళ్తుంది. ప్రతి మనిషికి జీవితంలో ఎన్ని అనుబంధాలు ఉన్నా చివరి శ్వాస వరకు మనస్ఫూర్తిగా గుండెల్లో నిలిచిపోయేది ఆ స్నేహ జ్ఞాపకాలే. స్నేహానికి కులం లేదు, మతం లేదు, పేద గొప్ప తేడా అసలే లేదు. ఉన్నదల్లా ఒకరికొకరికిచ్చే స్వచ్ఛమైన ప్రేమానురాగాలు మాత్రమే. ఈ ప్రపంచంలో శత్రుత్వాల్ని ద్వేషాల్ని సమూలంగా తుడిచిపెట్టి మనుషులందరినీ ఒకే కుటుంబంగా మార్చే శక్తి ఒక్క స్నేహానికి మాత్రమే.

0: అప్పుడు స్నేహం అంటే హృదయాల అనుబంధం, ప్రత్యక్ష ఆత్మీయత, నిశ్శబ్దమైన త్యాగం. కానీ ఈ డిజిటల్ యుగంలో స్నేహం అనేది క్రమంగా స్క్రీన్ల పరిమితికి, సోషల్ మీడియా లైక్లకు పరిమితమైపోతుందేమో అనిపించినప్పుడు గుండెల్లో ఏదో తెలియని బాధ నిండిపోతుంది.
1: అవునమ్మా, నాటి రోజుల్లో ఒక స్నేహితుణ్ణి కలవాలంటే మైళ్ల కొద్దీ సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్లేవాళ్ళం. స్నేహితుడింట్లో ఏం వండినా అందరం కలిసి కూర్చుని కడుపు నిండా తినేవాళ్ళం. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. కష్టం వస్తే నేనున్నాను అని భుజం తట్టి కళ్లల్లోకి చూసి ధైర్యం చెప్పేవాళ్ళం. అక్కడ నాటకాలు లేవు, ఆర్భాటాలు లేవు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉండేది. కానీ ఈవేళ వేల రూపాయల ఫోన్లు చేతిలో ఉన్నాయి, వేలాది మంది సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ గుండె విప్పి మాట్లాడేసరికి పక్కన ఒక్కడు కూడా కనిపించని ఒంటరితనం మనందరిది.
0: అవునన్నయ్య, నాటి రోజుల్లో స్నేహం అంటే స్వార్థం లేని నిశ్శబ్ద త్యాగం. 10 రూపాయలు జేబులో ఉంటే స్నేహితులందరికీ సమంగా పంచిచ్చే మనసు ఉండేది. కానీ నేటి స్నేహాలు చాలా వరకు అవసరాల ప్రాతిపదికన లేదా స్టేటస్ చూసి ఏర్పడుతున్నాయేమో అనిపిస్తోంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే వస్తే చాలు, మరి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో స్టేటస్లు పెట్టడం, కాస్ట్లీ గిఫ్ట్లిచ్చి ఫోటోలకు ఫోజులివ్వడం గొప్పగా మారిపోయింది. కానీ ఆ ఫోటో వెనుక ఉన్న స్నేహితుడు నిజంగా సంతోషంగా ఉన్నాడా, అతని మనసులో ఏ బాధ ఉందో అని అడిగే ఓపిక, సమయం నేటి డిజిటల్ మిత్రులకు ఉండటం లేదు.
1: అవునమ్మా, నేటి సాంకేతికత వల్ల ప్రపంచం నలుమూలలా ఉన్నవారితో మాట్లాడగలుగుతున్నాం, అది మంచిదే. కానీ ఆన్లైన్ మెసేజ్లు, ఇమోజీలు ఎప్పటికీ ఒక మిత్రుడి ఆత్మీయ ఆలింగనాన్ని కానీ, కష్టంలో కన్నీళ్లు తుడిచే ఆత్మీయ స్పర్శను కానీ భర్తీ చేయలేవు. ఒకప్పుడు స్నేహంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటే మాయమైపోయేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో చిన్న పొరపాటు వస్తే చాలు, బ్లాక్ చేయడం, అన్ఫ్రెండ్ చేయడం చాలా సులువైపోయింది. అనుబంధాల కంటే ఈగోకే ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోయింది.
0: అవునన్నయ్య, మనం ఇప్పటిదాకా ఎంత మాట్లాడుకున్నా అసలు చిన్నతనం నుంచి, బడి రోజుల్లో నుంచి ఏర్పడిన స్నేహాలు ఇప్పటికీ నిత్య నూతనంగా అనిపిస్తూ ఉంటాయి. మరి చదువుకుని ఎన్నో ఏళ్లు గడిచిపోయినా, జుట్టు పండిపోయి ముసలి వయసు వచ్చేసినా, తాము చదువుకున్న ఆనాటి పాఠశాలలను, చిన్ననాటి అమాయకపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్నేహితులందరూ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటే నిజంగానే స్నేహం మీద వారికున్న అపారమైన గౌరవం, ఆత్మీయత ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.
1: అవునమ్మా, ఈ ఆత్మీయ సమ్మేళనాలు అనేవి కేవలం ఒక రోజు కలవడం మాత్రమే కాదు, కాలచక్రంలో వెనక్కి వెళ్లి మళ్లీ చిన్నపిల్లలుగా మారిపోయే ఒక అద్భుతమైన సమయం. ఉద్యోగాలు, హోదాలు, ఆస్తులు, వయసు అనే ముసుగులన్నీ పక్కన పెట్టి 60-70 ఏళ్ల వయసులో కూడా ఆనాటి బడిదారులో అడుగు పెట్టగానే రే మిత్రమా అని ఒకరికొకరు కౌగిలించుకునే ఆ క్షణంలో ఉన్న హాయి ప్రపంచంలో దేనిలోనూ దొరకదు. చిన్నప్పుడు ఒకే బెంచిపై కూర్చున్న జ్ఞాపకాలు, నాటి ఉపాధ్యాయుల్ని గుర్తు చేసుకోవడం, ఆనాటి ఆటపాటల్ని నెమరు వేసుకోవడం వారి జీవితాలకి కొత్త ఊపిరి పోస్తూ ఉంటుంది.
0: ఈ రోజుల్లో మనం చూస్తున్నాం 40-50 ఏళ్ల క్రితం ఒకే తరగతిలో చదువుకున్న స్నేహితులు ఈ వయసులో మళ్లీ ఒక చోట చేరి తమ చిన్ననాటి బడిని బాగు చేసుకోవడం, అక్కడ చదువుకుంటున్న నేటి పేద పిల్లలకు సహాయం చేయడం, లేదా తమ ఆత్మీయ మిత్రులకు కష్టం వస్తే అందరూ కలిసి అండగా నిలవడం లాంటివి చేస్తున్నారు. ఇది కేవలం పాత జ్ఞాపకాలను పంచుకోవడమే కాదు, స్నేహం అనే బంధానికి సమాజంలో ఎంతటి గొప్ప విలువ ఉందో చాటి చెప్పే ప్రత్యక్ష నిదర్శనం.
1: కాలం మన రూపాన్ని మార్చచ్చు, మన శరీరాన్ని మొసల్దీ చేయొచ్చు, కానీ స్వచ్ఛమైన చిన్ననాటి స్నేహం పంచిన ఆత్మీయతని, మనసులోని స్నేహ భావాన్ని ఏ కాలము మార్చలేదు. ఆ ఆత్మీయ సమ్మేళనాల్లో వారి కళ్లల్లో కనిపించే వెలుగు, ఆ చిన్ననాటి అమాయకపు నవ్వులు, స్నేహం ఎప్పటికీ అమరం, ఎప్పటికీ నిత్య నూతనం అని గొంతెత్తి చాటుతూ ఉంటాయి. అలాంటి ప్రాణ స్నేహితులు దొరకడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం.
0: మరి చిన్ననాటి స్నేహాలు, ఆత్మీయ సమ్మేళనాల గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుకున్నామో కదా. కానీ స్నేహం అనే మహావృక్షంలో ఎవరికీ తెలియని మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. అదేంటంటే ఆడవారి స్నేహానికి మరియు మగవారి స్నేహానికి మధ్య ఉన్న వ్యత్యాసం. పైకి రెండు స్నేహబంధాలే అయినప్పటికీ ఆ రెండు మనస్తత్వాలు, స్నేహాన్ని వ్యక్తపరిచే విధానంలో చాలా స్పష్టమైన ఆకట్టుకునే తేడాలుంటాయి.
1: అవునమ్మా, ఆడవారి స్నేహం అనేది ప్రధానంగా భావోద్వేగాలు పంచుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు ఆడ స్నేహితులు కలిస్తే తమ మనసులోని ప్రతి చిన్న విషయాన్ని, కష్టాన్ని, సంతోషాన్ని, కుటుంబ విషయాల్ని దాపరికం లేకుండా ఒకరికొకరు చెప్పుకుంటారు. ఒకరి కళ్ళల్లోకి చూసి ఆవేదాన్ని పసిగట్టేంత ఆత్మీయత వారి స్నేహంలో ఉంటుంది. అందుకే ఆడవారి స్నేహంలో భావోద్వేగ అనుబంధం, ఓదార్పు చాలా ఎక్కువగా కనిపిస్తాయి.
0: ఇక మగవారి స్నేహం విషయానికొస్తే అది పనులు, అనుభవాలు పంచుకోవడం ఆధారంగా నడుస్తుంది. మగవారు మరి గంటల తరబడి తమ మనసులోని భావాలను లేదా బాధల్ని మాటల్లో చెప్పుకోరు. కలిసి క్రికెట్ ఆడటం, కలిసి ప్రయాణాలు చేయటం, లేదా టీకొట్టు దగ్గర కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడటం ద్వారా తమ స్నేహాన్ని వ్యక్తపరుస్తారు. వారి స్నేహంలో

0: పడి ఆప్య అయితే కంటే కష్టమొస్తే పక్కన నిలబడే కార్యాచరణ ఎక్కువగా ఉంటుంది.
1: అవునమ్మా, మగవారి స్నేహంలో ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఎంత గొడవ పడినా ఎంత తిట్టుకున్నా మరుసటి క్షణమే ఏమీ జరగనట్లు టీ తాగుతూ నవ్వుకుంటారు. అదే ఆడవారి స్నేహంలో ఆత్మీయత ఎంత ఎక్కువ ఉంటుందో చిన్న చిన్న అపోహలొస్తే మనస్తాపం చెందే సున్నితత్వం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆపదొచ్చినప్పుడు మాత్రం అది ఆడవారి స్నేహమైనా మగవారి స్నేహమైనా తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి అండగా నిలబడడంలో రెండూ ఒక్కటే. వ్యక్తపరిచే విధానాలు వేరైనా అనుబంధం వెనుక ఉన్న ప్రేమ నమ్మకం రెండూ ఒకటే. మగవారి స్నేహం ధైర్యాన్నిస్తే ఆడవారి స్నేహం మానసిక ప్రశాంతతని ఓదార్పుని ఇస్తుంది. ఈ రెండు రూపాల్లో ఉన్న స్నేహ మాధుర్యం మన జీవితాలకి రెండు కళ్ళలాంటివి. లిజనర్స్, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికి తిరిగి స్వాగతం అండి.
2: మరి అసలు అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంది, అసలు మనిషి జీవితానికి స్నేహం స్నేహితులు ఎందుకంత ముఖ్యం? మరి ఒక్కడిగా బ్రతకలేడా అని ఆలోచిస్తే, మనిషి ఒక సామాజిక జీవి, స్నేహం లేని మనిషి జీవితం నీళ్లు లేని చెట్టు లాంటిదని అర్థమవుతుంది.
1: కరెక్ట్ అమ్మా, మనిషికి ఎన్ని ఆస్తుపాస్తులున్నా ఎంత గొప్ప హోదా ఉన్నా తన సంతోషాన్ని చూసి ఆనందించడానికి తన బాధని పంచుకోవడానికి ఒక స్నేహితుడు లేకపోతే ఆ జీవితం ఎంత శూన్యంగా ఉంటుందో. వైద్య నిపుణులు మానసిక శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తున్నారంటే, మంచి స్నేహితులు ఉన్న వాళ్ళకి ఒత్తిడి డిప్రెషన్ చాలా తక్కువగా ఉంటాయట. మన మనసులోని భారాన్ని ఏ దాపరికం లేకుండా ఖాళీ చేసే ఏకైక సురక్షితమైన ప్రదేశం మన ప్రాణ స్నేహితుడి హృదయమే.
2: మరి స్నేహితుడు అంటే కేవలం కలిసి తిరిగేవాడు మాత్రమే కాదు, మన జీవితానికి ఒక అద్దం లాంటివాడు, మన దారిని సరిదిద్దే దిక్సూచి లాంటివాడు. మనం విజయం సాధించినప్పుడు మనకంటే ఎక్కువగా గర్వపడేది, మనం అడుగు తడబడినప్పుడు సమాజం వేలెత్తి చూపకముందే మనల్ని పట్టుకుని నిలబెట్టేది మన మిత్రుడే. తల్లిదండ్రులు చెప్పలేని కొన్ని విషయాలను, భార్యాభర్తలు పంచుకోలేని కొన్ని అంతరంగాలను కూడా స్నేహితుడితో స్వేచ్ఛగా పంచుకోగలుగుతాం. ఆ నమ్మకమే మనిషికి జీవితంలో ముందుకు వెళ్లేందుకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
1: అవునమ్మా, మనిషి ఒంటరితనాన్ని జయించాలన్నా జీవితంలో వచ్చే కష్ట నష్టాల్ని తట్టుకుని నిలబడాలన్నా స్నేహమే ఒక పెద్ద ఔషధం. మంచి మిత్రుల సహవాసం మన ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని నూతనంగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. అందుకే నీ స్నేహితుడెవరో చెప్పు నీ వ్యక్తిత్వం ఏంటో చెప్తాను అంటారు పెద్దలు. ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో స్నేహం అనేది ఒక వెలుగులాంటి

0: స్నేహం లేని జీవితం రంగుల్లేని కాన్వాస్ లాంటిది. ఒక మంచి స్నేహితుడు దొరకడం జీవితంలో అతిపెద్ద అదృష్టమైతే ఆ స్నేహాన్ని చివరి శ్వాస వరకు కాపాడుకోవడం అంతకంటే గొప్ప బాధ్యత. అసలు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్నేహాన్ని స్నేహితుల బంధాన్ని ప్రధాన కథాంశంగా చేసుకుని వచ్చిన సినిమాలు ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. ఆ సినిమాల పేర్లు అందులో స్నేహానికి ఇచ్చిన ప్రాధాన్యత గురించి తలుచుకుంటే ఇప్పటికీ కూడా గుండెల్లో ఏదో తెలియని అనుభూతి అనేది కలుగుతుంది.
1: కరెక్ట్ అమ్మా, మన తెలుగు సినీ చరిత్ర పుటలు గనక తిరిగేస్తే స్నేహం విలువని ప్రాణ త్యాగాన్ని చాటి చెప్పే అద్భుతమైన చిత్రాలు మన కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. దళపతి సినిమా ఇది స్నేహానికి నిలువెత్తు రూపం అని చెప్పుకోవాలి. సమాజం నిందించినా లోకం ఎదురు తిరిగినా నా మిత్రుడే నాకు సర్వస్వం అని నమ్మే సూర్యగా రజనీకాంత్, దేవాగా మమ్మూటి వీళ్ళిద్దరి బంధం స్నేహంలో ఉండే విశ్వసనీయతకి ఆత్మార్పణకి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. తర్వాత స్నేహం కోసం సినిమా, ఇది మెగాస్టార్ చిరంజీవి విజయ్ కుమార్ నటించిన సినిమా. హోదాలు అంతరాలు పక్కన పెట్టి మిత్రుడి కుటుంబం కోసం అతని ఆత్మ గౌరవం కోసం ఒక స్నేహితుడు చేసే త్యాగానికి పరాకాష్ఠగా నిలిచింది ఈ సినిమా. స్నేహితులు సినిమా కనుక చూసుకుంటే నాగార్జున, వడ్డే నవీన్, సంగవి ఈ సినిమాలో నటించారు. స్నేహితుడి ఆశయాన్ని తన ఆశయంగా మార్చుకుని అతని కోసం ఎంతటి కష్టాన్నైనా భరించే పవిత్రమైన బంధాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది.
0: అవునయ్య, మరి ఎంత అద్భుతమైన సినిమాలు. ఇక ఈ తరం ప్రేక్షకుల్ని యువతని ఆకట్టుకున్న మరికొన్ని చిత్రాలను చూస్తే కనుక హ్యాపీ డేస్ చిత్రం. మరి ఇంజనీరింగ్ కళాశాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చదువుకునే రోజుల్లో ఏర్పడే అమాయకపు స్నేహాలు, ఆ రోజుల్లో పంచుకునే నవ్వులు కన్నీళ్లు ప్రతి ఒక్కరి చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ కళ్ల ముందుకు తెచ్చాయి. మరి మహర్షి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లరి నరేష్, ఈ ప్రపంచాన్ని వెళ్లి స్థాయికి వెళ్లిన ఒక స్నేహితుడు కష్టాల్లో ఉన్న తన చిన్ననాటి మిత్రుడి కోసం, అతని గ్రామం కోసం తన వైభవాన్ని కూడా పక్కన పెట్టి రావడం స్నేహంలో ఉన్న గొప్ప ఉన్నతమైన విలువను చాటి చెప్పింది. ఇక త్రిబులార్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీముల కల్పిత కథతో వచ్చిన ఈ చిత్రంలో ఇద్దరు మహావీరుల మధ్య ఉండే పరస్పర గౌరవం, ఒకరి ప్రాణం కోసం మరొకరు తెగించే దోస్తీ బంధం ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా చెడ్డాను ఎగురవేసింది.
1: అవునమ్మా, ఇవే కాకుండా నువ్వు నాకు నచ్చావు, సింహాద్రి, మురారి లాంటి ఎన్నో సినిమాల్లో స్నేహితుడి పాత్రలు కథను మలుపు తిప్పే శక్తిగా నిలిచాయి. ఈ సినిమాలన్నీ సమాజానికిచ్చే ఒకే ఒక్క సందేశం ఏంటంటే, జీవితంలో ఎన్ని ఆస్తులున్నా ఎంతటి విజయం సాధించినా మన వెంట నిలబడే నిజమైన స్నేహితుడు ఒక్కడున్నా చాలు, మనం ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు అని.
0: మరి ఇప్పటిదాకా మనం సినిమాల గురించి, పెద్దవాళ్ల స్నేహాల గురించి ఎంతో ఆసక్తికరంగా మాట్లాడుకున్నాం. కానీ అసలు ఈ స్నేహం విలువను చిన్న వయసు నుంచే పిల్లలకు నేర్పించడం ఎంత ముఖ్యమో ఆలోచిస్తే చాలా పెద్ద బాధ్యత అనేది గుర్తుకొస్తుంది. కల్మషుల్లేని ఆ పసి మనసుల్లో చిన్నప్పుడే స్నేహం పంచుకోవడం అనే మంచి విత్తనాలు నాటితే రేపు వారు సమాజంలో ఉత్తమమైన ఆత్మీయత ఉన్న పౌరులుగా ఎదుగుతారు.
1: అవునమ్మా, చిన్నపిల్లల మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో కదా. వారికి చిన్నప్పుడే స్నేహం అంటే ఏంటి అని ఇంట్లోనే తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు నేర్పించాలి. తన దగ్గరున్న టిఫిన్ బాక్సును పక్కనున్న స్నేహితుడితో పంచుకోవడమే స్నేహం అని, ఆటపాటల్లో తోటి పిల్లల్ని కలుపుకుని ఆడడమే స్నేహం అని పిల్లలకి నేర్పించాలి. నేను నాది అనే స్వార్థం పోయి మనం మనది అనే భావన పసి వయసు నుంచే అలవాటు చేయాలి.
0: పిల్లలకి కేవలం పుస్తకాల్లో ఉండే చదువు మార్కులు మాత్రమే కాదు, తోటి పిల్లలతో ఎలా కలిసిమెలిసి ఉండాలో నేర్పించాలి. ఇంట్లో కథలు చెప్పేటప్పుడు కూడా స్వార్థం లేని స్నేహం గొప్పతనాన్ని పంచతంత్ర కథల ద్వారా, రామాయణ భారతాల్లోని కృష్ణ కుచేలుల కథల ద్వారా వివరించాలి. మరి చిన్నతనంలోనే ఒకరికి కష్టం వస్తే సహాయం చేయాలి, పక్కవాడి నవ్వులు మన సంతోషాన్ని వెతుక్కోవాలి అని నేర్పిస్తే ఆ పిల్లల మనసుల్లో ఎలాంటి ద్వేషాలు అసూయలు పెరగవు.
1: అవునమ్మా, ఈవేళ రేపు చిన్నపిల్లల చేతుల్లో ఫోన్లు పట్టుకుని టీవీ స్క్రీన్లకి పరిమితం అయిపోయి ఒంటరితనానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. అలా కాకుండా వాళ్ళని బయటికి పంపి తోటి పిల్లలతో ఆడుకునేలా ప్రోత్సహించాలి. అలా ఆడుకునేటప్పుడు పడిపోతే లేవడం, చిన్న చిన్న గొడవలు వస్తే సర్దుకుపోవడం, కలిసి నవ్వడం లాంటివి నేర్చుకుంటారు. ఆ కల్మషం లేని స్నేహమే వారి మానసిక ఎదుగుదలకి, మంచి వ్యక్తిత్వానికి బలమైన పునాది అవుతుంది. చిన్న వయసులో నేర్పిన ఈ స్నేహ గుణమే రేపు వారు పెద్దయ్యాక సమాజంలో ప్రేమని ప్రశాంతతని పంచేలా చేస్తుంది. కల్మషం లేని ఆ పసిపిల్లల స్నేహం అనే విత్తనాన్ని నాటాలి, ఒక అందమైన సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించాలి.
0: మరి స్నేహంలో ఉండే అసలైన గమ్మత్తు మజా మన జీవితాల్లో జరిగే కొన్ని చిన్న చిన్న సంఘటనలు తలుచుకున్నప్పుడే తెలుస్తుంది. మరి కొన్ని సంఘటనలు తలుచుకుంటే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి, మరి కొన్ని తలుచుకుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది. మన చిన్నతనం నుంచి పెద్దయ్యేదాకా జరిగిన ఆ సంఘటనలే కదా ఈ స్నేహబంధాన్ని మన గుండెల్లో ఎప్పటికీ ఆరకుండా నిలిపి ఉంచేది, అది సరదాయితీ. భావోద్వేగంతో కంటిదడి పెట్టించే సంఘటనలు కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండేవి.

0: ఉంటాయి. నా చిన్నతనంలో మా బడిలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఇంటి పరిస్థితి బాగాలేక ఫీజు కట్టలేక స్కూల్ మానేసే పరిస్థితి వచ్చింది. అది తెలిసిన వెంటనే మా క్లాసులో ఉన్న పిల్లలందరం మా దగ్గర ఉన్న 2 రూపాయలు 5 రూపాయలు పాకెట్ మనీ దాచి చివరికి లంచ్ బాక్స్ డబ్బులతో సహా జమ చేసి ఆమె ఫీజు కట్టాం. ఆ రోజు ఆమె కళ్లల్లో మెరిసిన ఆనంద బాష్పాలు, ఆ కృతజ్ఞత ప్రపంచంలో ఏ ఆస్తికి రావు. మేమున్నా నీకు అని చిన్న వయసులోనే ఆ పాపకిచ్చిన ఆ ధైర్యం, స్నేహం గొప్పతనానికి నిదర్శనం.
1: గ్రేట్ అమ్మా, మన కాలేజీ రోజుల్లో చూస్తే జేబులో 10 రూపాయలు ఉంటే చాలు, 4 ఫ్రెండ్స్ కలిసి ఒకే చాయ్, 2 సమోసాలు పంచుకుని తిన్న రోజులు గుర్తొస్తూ ఉంటాయి. సగం సమోసాని కూడా 4 ముక్కలు చేసి నువ్వు ఎక్కువ తిన్నావురా అని కొట్టుకుంటూనే చివరికి ఆఖరి ముక్కను కష్టాల్లో ఉన్న మిత్రుడికిచ్చే ఆ మనసుందే అది కదా అసలైన స్నేహం అంటే. కాలేజీల్లో ప్లానింగ్ చేసి సినిమాలకి బంకు కొట్టినప్పుడు గ్రేట్ ఎస్కేప్లు, తీరా ప్రిన్సిపాల్కి దొరికిపోతే నేనే తీసుకెళ్లాను సార్, వీళ్ళకి సంబంధం లేదు అని ఒకటి కోసం ఒకడు నిందలు వేసుకునే ఆ అమాయకత్వంలో ఉన్న మధురమైన భావోద్వేగం మాటల్లో చెప్పలేం కదా.
0: నవ్వులు, కన్నీళ్లు, సరదా గొడవలు, స్వార్థం లేని త్యాగాలు, మరి వీటన్నింటి సమాహారమే స్నేహం. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే రేపు మనం ముసలివాళ్ళయ్యాక కళ్ళు మూసుకుని తలచుకుని నవ్వుకోవడానికి, హాయిగా జీవించడానికి కొన్నంత బలాన్నిస్తాయి. సంఘటనలు పాతవి కావచ్చు, కాని స్నేహం పంచిన ఆ తీపి జ్ఞాపకాలు మన హృదయాల్లో ఎప్పటికీ కూడా నూతనమే.
1: అక్షరాల నిజమమ్మా, జీవితంలో ఏ బంధం ఉన్నా లేకపోయినా కష్టంలో తోడుగా నిలిచి సంతోషంలో తోడుగా నడిచే ఒక మంచి స్నేహితుడుంటే చాలు, మన జీవిత ప్రయాణం ఎంతో ఆనందంగా మారుతుంది. ఈ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మన జీవితంలో ఉన్న ప్రత్యేకమైన ప్రాణ స్నేహితుల్ని ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకుందాం. వీలైతే ఒక ఫోన్ చేసి ఆత్మీయంగా పలకరిద్దాం, ఏమంటావు?
0: తప్పకుండా. లిజనర్స్, మరింతవరకు ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మన అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహానికి సంబంధించి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మాట్లాడుకున్నాం కదండి. మరి తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಪಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగు, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
6: డాక్టర్ పిడిఎం స్వరూప్, ఎండి, జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్, ఎండి, పీడియాట్రిక్స్,
6: డాక్టర్ ఎస్ పూర్ణచంద్, ఎండి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
7: డాక్టర్ పి ప్రవీణ్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, ఎంబీబీఎస్, డిఎన్బి, ఎంఎస్ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ, ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
8: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లో ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ఒక చిన్న శ్లోకం చెప్తా. మరి లబ్ధస్యచ పరిత్యాగు లబ్ధనాశస్యం కారణం, లబ్ధనాశో యదా కుక్కురః ప్రాప్య మాంసం నదీచలే. మరి ఈ శ్లోకం చెప్తే ఎవరికి ఏమర్థం కాలేదు కదండి. కాబట్టి దీనికి గల తాత్పర్యం కూడా తెలుసుకుంటే అందరికీ తెలుస్తుంది కదా. లబ్ధస్యచ పరిత్యాగో లబ్ధనాశస్య కారణం, లబ్ధనాశో యదా కుక్కురః ప్రాప్య మాంసం నదీచలే. అంటే ఒక కుక్క నోట్లో మరి ఒక పెద్ద మాంసపు ముక్కను పట్టుకుని నదిని దాటుతుందట. అంటే ఒక కుక్క మరి నోటితోటి ఒక పెద్ద మాంసపు ముక్కను పట్టుకుని నదిని దాటుతుంది. ఇక నీళ్ళల్లో తన నీడను చూసుకుని ఇంకో కుక్క కూడా మాంసం పట్టుకుని ఉంది. మరి రెండు ముక్కలు కూడా నాకే కావాలి అని ఆశపడిందంట. మరి భౌ భౌ అంటూ గట్టిగా అరవడానికి నోరు తెరవగానే నోటిలో ఉన్న మాంసపు ముక్క కాస్త నీటిలో పడిపోయిందట. చివరికి రెండు పోయాయి. కాబట్టి మరి దీనికి గల నీతి ఏంటంటే, చేతికి వచ్చిన దానిని వదిలేసి ఇంకా ఎక్కువ కావాలి అని కోరుకుంటే నదిలో మాంసపు ముక్కను పోగొట్టుకున్న కుక్కలాగా నష్టపోకక తప్పదు. అనగా మనకు ఉన్న దానితోనే తృప్తి చెందాలి, అత్యాశ అనేది పనికిరాదు అనేది మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే లిజనర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక్కడ నేనటువంటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు సోను సూదరియల్ హీరో గారికి మరి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అశోక్ చిత్ర నుండి జాబిలికి వెన్నెల ఇస్తాని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి సోను సూద్ గారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈరోజు థర్స్డే, గురువారం, మరి నిన్నటి రోజు గురు పౌర్ణమి కదండి. మరి నిన్న మన కార్యక్రమం జరగలేదు కాబట్టి మరి శ్రోతలందరికీ కూడా బిలేటెడ్గా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి నిన్న మన ప్రోగ్రాం జరగలేదు కాబట్టి, లేకపోతే గురు పౌర్ణమి గురించి మనం చక్కటి విషయాలు మాట్లాడుకునేవాళ్ళం, కానీ ఈరోజు గురువారం కదా కాబట్టి గురువుకు సంబంధించి, మరి గురు పౌర్ణమికి సంబంధించి చక్కటి విషయాలు తెలుసుకుందాం. మరి గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ అని రకరకాల

రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. మరి మనందరిలోనూ పవిత్రమైన హృదయం అనేది ఉంది కదండి. కానీ చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతో దుర్గుణాలతో నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాం. మన అజ్ఞానం ఎంతంటే దీపం వెలిగించమన్నప్పుడు నీటికి నూనెకు తేడా తెలియనటువంటి చీకటి స్థితిలో ఉన్నాం. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం కదండి. మరి గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే జన్మించిన రూపం, అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అనర్థం. మరి గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం. మరి శబ్దమందకారస్య తన్నిరోధకః అంటారు కదండి, శబ్దమందాకారస్య రుతన్నిరోధకః అని పెద్దల వచనం. అంటే గురువు చేయవలసింది తన శిష్యుల్ని అంధకారంలోంచి వెలుగులోకి తీసుకురావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు సంసార యాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు యొక్క కర్తవ్యం. మరి ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానం అనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది. మరి విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడి గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. మరొకప్పుడు గురుకులాలు ఉండేవి, వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు. తల్లి తండ్రి తరువాత గురువే స్థానం కదండి. అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు. తల్లి తండ్రి తరువాత స్థానం ఎవరిది అంటే గురువుది. మరి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దైవోపచారం చేస్తే గురువైన రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాల్లు ఎవ్వరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు జ్ఞానాన్ని అందించి గురువుకు సేవ చేసి గురుకృప పొంది మహనీయులైన వారు ఎందరో ఉన్నారు. మరి గురువును గోవిందుణ్ణి పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువుకే నమస్కరిస్తాను అంటారు. కారణం గోవిందుడున్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్దాస్. అది మన భారతీయ సంస్కృతి హర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి. ఇక గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అంటే వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాంతం తపోనిదం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః అని చెప్పి అంటూ ఉంటారు కదండి. అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మతిథి అయిన గురు పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఉంటాం. మరి రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. తమ జీవితానికి మార్గ నిర్దేశనం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తూ ఉంటారు. మరి గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. మరి చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధాన్ని ఏర్పరచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కూడా కొనసాగచ్చు. ఇక సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంతానకర్తగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు కాబట్టే ఆయన్ని మానవాళికంతటికీ గురువుగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మరి మామూలు రోజుల్లో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వాదం

ప్రయోజనాలు 1000 రెట్లు ఎక్కువగా పొందవచ్చట. అందుకే ఈరోజు గురు పూజోత్సవంలో పాల్గొని మరి గురువు గారి యొక్క కరుణాకటాక్షాలు పొందాలి అని చెప్పి అంటూ ఉంటారు. మరి గురు అనే పదంలోని గు అనే అక్షరం అంధకారాన్ని, రు అనే అక్షరం వెలుగును సూచిస్తాయి కదండి. మరి జ్ఞానశక్తి సమారూఢ తత్వమాల విభూషిత భుక్తి ముక్తి ప్రదాతాచ తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే శిష్యునిలో అజ్ఞానంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు కాబట్టి గురువుకే ప్రథమ స్థానం ఇచ్చారు. మాతాపిత గురువుల్లో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించింది ఇందుకే. అలానే మరి గురు పౌర్ణమి రోజున మరొక శ్లోకాన్ని కూడా స్మరించుకోవాలటండి. అదేంటంటే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయిత పత్ర నేత్ర వినత్వయ భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. అంటే నా గురోరధికం తత్వం నా గురోరధికం తప తత్వజ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే గురువుని మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు. మరి గురు పౌర్ణమి నాడు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది అంటారు. గురుపీఠానికి ఆద్యులైన నారాయణ్ణి సదాశివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి వశిష్ఠుల వారిని శక్తిమునిని పరాశరుణ్ణి వ్యాసుల వారిని సుఖమహాముని గౌడపాదుల వారిని గోవింద భగవత్పాదులను శంకరాచార్యుల వారిని ఈరోజు పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది అంటారు. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. మరి నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. మరి ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. మరి వశిష్ఠ మహామునికి ముని మనవడు, శక్తి మహామునికి మనవడు, పరాశరమునికి పుత్రుడు, సుఖమర్షికి జనకుడైనట్టియు నిర్మలుడైనట్టి తపవు అనే ధనరాశి కలిగిన శ్రీ వ్యాసుల వారికి నమస్కారం అని అర్థం. ఇది ఆది గురువు వ్యాద వ్యాసుల వారు కాబట్టి. మరి వ్యాసుల వారి పుట్టినరోజునే గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటూ ఉంటారు కదండి. మరి నారాయణమూర్తి స్వరూపమే వేద వ్యాసుల వారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. వేద విభజన చేసిన మహానుభావుడైన ఆయన వల్లనే మనకి అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలను అందించిన వారే వ్యాసుల వారు. మరి వ్యాస మహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదనమాట. మరి ప్రతి ద్వాపర యుగంలో ఒకసారి ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరిలోని 28వ యుగంలోని వ్యాసుడు, అంటే కృష్ణ ద్వైపాయనుడి కాలంలో. మరి ఇంతవరకు వ్యాసపీఠాన్ని నిర్వహించిన వ్యాసుల పేర్లు కూడా ఉన్నాయండి, మరి అవి కూడా తెలుసుకుందాం. ఇకలా నేనటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే కర్నూలు జిల్లా నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి SMS చేశారు. మరి శుభమధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి విజయ మామికి బిలేటెడ్గా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒక చక్కని పాటనైతే మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే మరి ఇంతవరకు వ్యాసపీఠాన్ని అధిరోహించిన వ్యాసుల పేర్ల గురించి తెలుసుకుందామని చెప్పాను కదండి. మరి అవేంటంటే స్వయంభువ, ప్రజాపతి, ఉసేన, బృహస్పతి, సవిత, మృత్యువు, ఇంద్ర, వశిష్ట, సారస్వత, త్రిధామ, త్రివృష, భరద్వాజ, అంతరిక్షక, ధర్ముడు, త్రయారుణ, ధనుంజయ, కృతంజయ, సంజయ, భరద్వాజ, గౌతమ, ఉత్తమ, వాజస్రవ, సోమ, సుష్మాయణ, వృక్షుడు, శక్తి, పరాశరుడు, జాతుకర్ణి. మరి ప్రస్తుతం మనం 28వ వేదవ్యాసుని పేరు కృష్ణ ద్వైపాయనుడు. మరి ఆయన జన్మించిన తిది ఆషాఢ శుద్ధ పూర్ణిమ, దానిని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటామన్నమాట. మరి లోకానికి అంతటికీ కూడా జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని యొక్క జన్మతిథిని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈయన పరాశర మహర్షికి, మత్స్య గంధికి, మరి కృష్ణవర్ణం అంటే నల్లని రంగుతో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణ ద్వైపాయనుడు అని పిలువబడ్డాడట. మరి పుట్టి పుట్టగానే చేతిలో కమండలం, దండం చేతబట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్తానని తల్లి మత్స్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్లిన తపోధనుడు కృష్ణ ద్వైపాయనుడు. మరి వ్యాస మహర్షి 4 వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెప్తున్నాయి. మరి పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాబులకం అయిపోగా వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి 4 వేదాలుగా లోకానికి అందించాడు. వేద రాశిని నిత్యకర్మల్లో, క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు. మరి ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా వేద సారాన్నంతా చేర్చి పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు. మరంతేకాక భాగవతాన్ని, అష్టాదశ పురాణాల్ని మనకి ప్రసాదించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించి వ్యాస భగవాన్నిగాను, ఆది గురువుగాను భావిస్తూ ఉంటారు. మరి మనకి విష్ణు సహస్రనామ పీఠికలో కూడా వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అంటారు. అంటే వ్యాసునికి, విష్ణువుకు అభేదం చెప్పబడింది. వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి పైలుడను, శిష్యునకు ఋక్సంహితను, వైశాంపాయనుకు యజ్ఞ సంహితను, జైమినికి సామ సంహితను, సుమంతునకు అధర్వణ సంహితను బోధించి వానిని లోకంలో వ్యాప్తి చేయమని ఆదేశించాడు. మరి వ్యాసుడు వేదాలని విభజించడమే కాకుండా అష్టాదశ పురాణాల్ని, ఉప పురాణాల్ని రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు. భారత భాగవతాల్ని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణ ఇతిహాసాలను సూతనుకు తెలియచేసి ప్రచారం చేయమని చెప్పాడు. వ్యాస భగవాని అనుగ్రహం వల్ల జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రధాన ప్రచారకుడై విషయాలు బహుళ ప్రచారం చేశాడు. మరి స్మృతికర్తల్లో వ్యాసులు వారు ఒకరు. 2 ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని కూడా పేరన్నమాట. మరి ఇందులో మానవులకు ఉపయోగపడే ఆచార విషయాలు కూడా ఉంటాయి. ఇదే వ్యాస సంహితగా

విఖ్యాతి పొందింది. వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుడి నుంచి వరాన్ని పొందుతాడు. ఆయనకి గృతాచి అనే అప్సరస వల్ల బ్రహ్మజ్ఞాని అయిన శుకుడు జన్మించాడు. మరి వ్యాసం వశిష్ట నప్తారాం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాంతం తపోనిధం. అంటే వశిష్ఠుని మునిమనుముడైన కల్మషరహితుడైన శక్తికి మనుముడైన పరాశరుని కుమారుడైన సుఖమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనం. వ్యాసో నారాయణో హరిహి అంటారు కదండి, అంటే వ్యాస భగవానులు సప్త చిరంజీవుల్లో ఒకరు అని కూడా అంటారు. ఇకలని మహాభారత రచన విషయానికి వస్తే, మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికలను తయారు చేసుకున్నాడు వ్యాసుడు. తాను చెబుతుంటే అంత వేగంగా వ్రాసేవారు ఎవరు ఉన్నారు అని విచారణలో ఉండగా బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమై, వ్యాస మరి నీ కావ్య రచనకి తగిన వాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమవుతాడు. అంతట వ్యాసుడు గణేశుణ్ణి ప్రార్థించగా మరి గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు వ్రాయాలి అని కోరుతాడు వ్యాసుడు. సరే అని చెప్పి ఒక షరతు కూడా పెడతాడు గణేశుడు. నేను వ్రాసే గంటం ఆగకుండా నువ్వు చెప్పాలి, నా గంటం ఆగిన ఎడల నేను వ్రాయను అని అంటాడు. దానికి వ్యాసుడు అంగీకరించి మరి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకుని వ్రాయాలి అంటాడు. ఆ నియమానికి అంగీకరించాడు గణపతి. మరి ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే నాలుగు వేదాల సారమైన పంచమ వేదమని మనం చెప్పుకునే మహాభారతం అవతరించింది. మరి ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై ధృతరాష్ట్రుణ్ణి, అంబాలికకు పాండురాజుని, అంబిక దాసికి విదురుణ్ణి ప్రసాదించాడు. పాండవాగ్రాజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు. కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంస్ర మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. ఆ జయమే మహాభారతమైంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు అల్పాయువులే ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు, అర్థం చేసుకోలేరు. వేదమంటే మరి అసలు ఎవరు తయారు చేసింది కాదు, స్వయం భగవానిని ముఖత వెలువడిందే వేదం అంటారు. అందుకే అతన్ని వేద పురుషుడు అని అంటారు. వేదంలో విషయాలున్నాయి, వేదంలో లేనివి మరెక్కడ లేవు. ఇవన్నీ కలగబులకంగా ఏక రూపంలో ఉంటాయి. మరి దీన్ని కలియుగంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోలేరని భగవానుడి ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుడుగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం, వేదాధ్యయనానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు. ప్రాచీన గాథలు, గత కల్పాల్లో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టిలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయ్యాయి. ఎవరు వాటిని అర్థం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా, అంతరార్థాలతో బోధించాలన్నా వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిది ఎవరు కూడా పురాణ గాథల్ని చెప్పలేరు, అలానే చదవలేరు. అందుకే వ్యాస పూర్ణిమ నాడు వ్యాస పూజ తప్పక చేయాలి అంటారు. బిజినెస్ మరి గురు పౌర్ణమికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, వనచమ్మ వెంకట భావన మనకి SMS చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయమేం అంటున్నారు. నమస్తే అండి. మరి గురువు యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మాకు పిలిస్తే పలుకుతా చిత్రం నుండి దీవి నుండి దిగి వచ్చిన అని చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి వారికి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. మరి ఈ రోజు మా కోసం మల్లె ముగ్గుల మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నాటమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి. మరి జులై 28 అనగా నిన్న మరి మా అమ్మాయి గాయత్రి, మా మైనలుడు ప్రసాద్ దంపతుల ముద్దుల కుమారుడు చిరంజీవి విఘ్నేష్ పార్థు బాబు మరి మొదటి పుట్టినరోజు జరిగింది. బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు బిలేటెడ్గా తెలియజేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. మరి నిన్న పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విఘ్నేష్ పార్థు బాబుకి మరి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడి విష్ణు 90.4 తరపు నుండి మరి బిలేటెడ్గా జన్మదిన శుభాకాంక్షలు. మరి విఘ్నేష్ బాబుని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మరి అలానే నిన్న మరి కృష్ణవంశీ గారి పుట్టినరోజు కూడా జరిగింది అని చెప్పంటున్నారు. మరి అలానే ఈరోజు మరి రాశి గారి పుట్టినరోజు, ఆమెకు కూడా శుభాకాంక్షలు తెలియచేయండి అని చెప్పంటున్నారు. మరి అలానే సీనారాయణ రెడ్డి గారి జయంతి, వారికి కూడా నివాళి తెలియచేయండి అని చెప్పేసి అంటున్నారు. అలానే మరి ప్రపంచ స్నేహితుల దినోత్సవం ఉంది, రేపటి రోజున స్నేహపూర్వకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పంటున్నారు. అలానే మరి విఘ్నేష్ పార్థు కోసం చల్లని నీడా చిత్రం నుండి జానకమ్మ గారు ఆలపించిన తాతినేని చలపతిరావు గారి సంగీత సారథ్యను, డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి సాహిత్యం, మల్లెల కన్నా జాబిలి కన్నా చల్లని పాపాయి అనే పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలైతే వింటున్నా కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మగధీర చిత్రం నుండి ధీర

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఎక్కడ నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు ఎవరు పంపించారంటే, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఓసరి వెళ్ళే చిత్రం నుండి నీహారిక నీహారిక అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుమల మోహన్ గారు, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిళ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. మరి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే మాకు బావా బామ్మర్ది చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. ఇక్కడ నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మరి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. మరి గురు పూర్ణిమ గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయండి బిలేటెడ్ గా అంటున్నారు. తప్పకుండానండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మేడ్ ఇన్ ఇండియా అనే కథను వింటారు. సుబ్బు, మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. పెద్ద గొడవే జరిగింది. ఉన్న పళాన దూరపు సంబంధం ఒకటి ఖాయం చేసేశారు. దగ్గర్లోని మంచి ముహూర్తం చూస్తామంటున్నారు. నువ్వొచ్చి నన్ను వెంటనే తీసుకెళ్ళిపో, లేకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం. నీ రాక కోసం ఎదురుచూసి నీ స్వాతి. స్వాతి నాకు చివరిసారిగా రాసిన ఉత్తరం అది. ఇప్పటికి కనీసం 1000 సార్లైనా చదివి ఉంటాను. ఉత్తరంలోని ప్రతి అక్షరం నన్ను అనుక్షణం వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతి పదంలోనూ తను నా కోసం పడే ఆతృత కనిపిస్తుంది. ఉత్తరాన్ని నా చేతితో సుతిమెత్తగా తాకుతుంటే అచ్చంగా తనను తాకుతున్నానని భావనే. స్వాతి నా ప్రయత్నం లేకుండానే నా పెదవులపై నృత్యం చేస్తున్న పేరు. తొలి సంధ్యా కిరణం, నీలి మేఘాలు, వెన్నెల రాత్రులు, కోకిల పలుకులు, లేత గులాబీ రేకులు, ఇవన్నీ తనను వర్ణించడానికి సరిపోని అందాలు. అమాయకమైన ఆ కళ్ళు, చిరుగాలి తాకడికి కందిపోతాయేమో అనిపించే ఆమె చిక్కుళ్ళు, చేతులకు ఎర్రగా పండిన గోరింటాకు, ఎప్పుడూ గల్లు గల్లుమని కాలి అందల చప్పుళ్ళు, ఒక్క మాటలు చెప్పాలంటే పల్లెటూరికి పరికినీవోని వేసినట్టుంటుంది. అంత అందం ఆమెది. నిజానికి ఆమె అందం కన్నా నన్ను కట్టిపడేసింది స్వచ్ఛమైన మనసు. నేనంటే ఆమెకున్న ప్రేమ. స్వాతి ఎవరు కాదు, మా మేనత్త కూతురి, అంతకుమించి నా బాల్య స్నేహితురాలు కూడా. బంధువులమే అయినా ఏవో ఆస్తి తగాదాల వల్ల మా రెండు కుటుంబాలు అంటి అంటనట్టుగానే ఉండేవి. స్వాతికి నాకు మధ్య స్నేహానికి అవి అడ్డుగోడలా నిలవలేకపోయాయి. చిన్నప్పటి నుంచి చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాళ్ళం. మాది పల్లెటూరు కావటంతో పండగలకి పబ్బాలకి మేం చేసే అల్లరికి అంతే ఉండేది కాదు. ఇంట్లో చేసిన పిండి వంటలు తను తినకుండా నా కోసం భద్రంగా తీసుకొచ్చేది. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండే రోజుల్లో కనీసం నా పరీక్ష ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో తన బంగారు గాజులు నా చేతికిచ్చి అవి ఎక్కడో పడిపోయాయని వాళ్ళింట్లో అబద్ధం చెప్పిన రోజులు నేనెలా మర్చిపోగలను. మా తాతగారు పోయిన రోజు, నేను పుట్టినరోజు ఒకటే కావడంతో నాకు మా తాతగారి పేరు పెట్టేశారు, సుబ్బారావు అని. స్నేహితులంతా సుబ్బారావు, డబ్బారావు అని ఏడిపిస్తుంటే ప్రపంచంలో ఎన్నో పేర్లుండగా మీకు ఈ సుబ్బారావు పేరే దొరికిందా అని నేను మా ఇంట్లో గొడవ చేయిన రోజే లేదు. కానీ స్వాతి మాత్రం నన్ను ముద్దుగా సుబ్బు, సుబ్బుడు అని పిలుస్తుంటే నా పేరు ఇంత మధురంగా ఉంటుందా అనిపించేది. వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరగసాగింది. ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేని పరిస్థితి. ప్రతిరోజు సాయంత్రం పొలం గట్లపై కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. తనతో మాట్లాడుతుంటే కాలం మంచులా కరిగిపోయేది. నా బాధలకు రెక్కెలొచ్చి ఎగిరిపోయేవి. తనతో గడిపిన ప్రతి క్షణాన్ని ఓ మధురానుభూతిగా మలుచుకుని నా మనసున జ్ఞాపకాల కాగితాలలో భద్రపరిచాను. తన మనసులో ఏనాటికి చెరిగిపోయి నా రూపం ఉండగా పాపం పిచ్చిది తన చేతిపై నా పేరును బ్లేడ్తో రాసుకుని ఏదో ఘనకార్యం చేసినట్లు నాకు చూపిస్తుంటే తనను ఏమీ అనలేక నేనెంతగా కుమిలిపోయాను. ఎవరికి చెప్పుకోగలను? స్వాతి నా కోసం ఎన్నో చేసింది. తనకు వేరొకరితో పెళ్లి కుదిరినా నాతో రావడానికి సిద్ధపడింది. కాని నేను మాత్రం తన కోసం ఏమీ చేయలేకపోయాను. చివరికి నాకు పెళ్లి కుదిరింది. నువ్వొచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని ఉత్తరం రాసినా మా ఇంట్లో వాళ్ల బెదిరింపులకు హడలిపోయి ఉద్యోగం పేరుతో అమెరికా వచ్చేశాను. 4 సంవత్సరాలైంది ఇండియా వదిలి స్వాతిని చూసి. ఈ 4 సంవత్సరాలు ఆమె జ్ఞాపకాలతోనే గడిపేశాను. పెద్ద కంపెనీలో ఉద్యోగం, మంచి జీతం, కారు, హోదా, ఇన్ని ఉన్నా మనసులో ఏదో తెలియని వెలితి, అదే స్వాతి. ఇంతకాలం స్వాతిని గూర్చి మా ఇంట్లో వాళ్ళు నాకు తెలియనివ్వలేదు. మాది మరీ పల్లెటూరు కావటంతో కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేదు. దాంతో స్వాతికి నాకు మధ్య చెప్పలేనంత దూరం పెరిగిపోయింది. రేపే నా ఇండియా ప్రయాణం. అంటే ఈ 4 సంవత్సరాల నిరీక్షణకు రేపటితో తెర పడబోతుందన్నమాట. ఓహ్, తృప్తిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను. స్వాతి జ్ఞాపకాలు నన్ను నిలువునా ముంచెత్తడంతో నా మనసు బాధతో భరివెక్కింది. దానికి చిహ్నంగా నా కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు టపటపా రాలుతూ నా పాదాలను తాకాయి. నా కంట నీరు రావటం జీవితంలో ఇదే మొదటిసారి. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగాణ్ణి నమ్మకూడదని ఎవరన్నారో కాని వారు ఖచ్చితంగా మనుషులై ఉండరు. మనుషులైనా వారికి మనసుండి ఉండదు. మనసుంటే ఆడదాని నవ్వులో మాధుర్యం, మగవాడి కన్నీటిలోని ఆంతర్యం తెలుసుండేది. ఉత్తరాన్ని జాగ్రత్తగా మడచి డైరీలో దాచుకున్నాను. అప్పటికే బాగా పొద్దుపోవడంతో మంచంపై వాలాను. రేపు స్వాతిని చూడబోతున్నానని సంతోషం ఆ రాత్రి నిద్రని నా దరి చేరనివ్వలేదు. ఎరా, ఇంకా రెడీ కాలేదా? ఫ్లైట్ టైం అవుతుంది మరి అంటూ వచ్చి రావడంతోనే హడావుడి మొదలెట్టేశాడు డేవిడ్. అవటానికి అమెరికానే అయినా ఇండియా అంటే చాలా ఇష్టం డేవిడ్కి. స్వాతిని వదిలి ఇంతకాలం ఇక్కడ ఉండగలిగానంటే దానికి డేవిడే కారణం. కొంచెం ఖాళీ దొరికితే చాలు, తెలుగు నేర్పమని పట్టుపట్టేవాడు. తెలుగు భాషపై మమకారము ఏమో తొందరలోనే నేర్చేసుకోగలిగాడు. ఇప్పుడు తెలుగు నాకన్నా బాగా మాట్లాడగలడు. డేవిడ్కి తిండిపై యావ ఎక్కువ, ఎప్పుడూ ఏదో ఒకటి నములుతూనే ఉంటాడు. దానికి తోడు ఆంధ్ర వంటకాలంటే మరీ ఇష్టం. ప్రతి ఆదివారం ఏదో ఒకటి చేసి పెట్టమని బతిమాలేవాడు. ఎక్కడ విన్నాడో గాని ఓ రోజు సడన్ గా వచ్చి గొబ్బెమ్మ చేసి పెట్టవు తినాలనుంది అన్నాడు. దాంతో నాకు నవ్వాగలేదు. అదేదో పిండి వంటకం అనుకున్నాడు పాపం. అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై సవాలక్ష డౌట్లు వాడికి. కొన్నిటికి సమాధానాలిచ్చి వాణ్ణి సంతృప్తిపరచగలిగినా నేనే చెప్పలేని విషయాలు ఎన్నో ఉండటంతో ఇక లాభం లేదని వాణ్ణి నాతో పాటే ఇండియా తీసుకొస్తున్నాను. రూమ్ లాక్ చేసి ఎయిర్పోర్ట్కు చేరుకోవటం, ఆకాశంలో ఫ్లైట్ రివ్వున ఎగరటం చకచకా జరిగిపోయాయి. కాలం కన్నా వేగంగా పరిగెత్తగలిగిన నా మనసు నన్ను ఫ్లైట్ కన్నా ముందుగానే ఇండియాకు చేర్చింది. ఏరా, టిఫిన్ తింటున్నావా లేక భోజనం చేస్తున్నావా? అమ్మ చేస్తున్న పెసరెట్లను ఓ పట్టుపడుతున్న డేవిడ్ను అడిగాడు సరదాగా. చాలేరా, నీదిష్ట తగిలేటట్టుంది, నువ్వు తిను నాయనా. డేవిడ్ ప్లేట్లో మరో పెసరట్టు వేస్తూ నన్ను చిన్నగా మందలించింది అమ్మ. అది కాదమ్మా, ఇప్పుడు నువ్వు చేసిన పెసరెట్లు తినేసి పొట్ట నింపేసుకుంటే ఎలా? మధ్యాహ్నం స్వాతి చేతి వంట రుచి చూడటానికి కొంచెం ఖాళీ ఉంచద్దు? స్వాతిని చూడటానికి వాళ్ల ఇంటికి వెళ్లబోతున్నాననే విషయం చెప్పకనే చెప్పేశాడు. అప్పటి వరకు సంతోషంతో వెలిగిపోతున్న అమ్మ ముఖంలో స్వాతి పేరు వినగాని రంగులు మారాయి. దాన్ని గమనించటానికి ఇట్టే సమయం పట్టలేదు నాకు. ఏంటమ్మా సడన్గా అలా అయిపోయావు, ఏం జరిగింది? అమ్మ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాను. అమ్మ మౌనంగా నిలబడింది.

మరోసారి వేసిన ప్రశ్నే వేశాను. ఇక నువ్వు స్వాతిని కలుసుకోవటం కుదరదురా, దాచడం కష్టమనుకుందేమో, ఖరాఖండిగా చెప్పేసింది అమ్మ. అప్పటి వరకు స్వాతిని చూడబోతున్న ఉత్సాహంతో నిండిన నా మనసులో కొద్దిపాటి ప్రకంపనలు మొదలయ్యాయి. వణుకుతున్న గొంతును సవరిస్తూ అడిగాను, ఏం ఎందుకు కుదరదు? కుదరదని చెబుతున్నానుగా. అమ్మ సమాధానంలో మార్పు లేదు. అదే ఎందుకని అడుగుతున్నాను, నా గొంతును మరింత హెచ్చించి అడిగాను. నా మనసు ఏదో కీటు శంకిస్తోంది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరోసారి అమ్మలో మౌనం. అమ్మా, స్వాతి అంటే నాకెంతిష్టమో, ఈ 4 సంవత్సరాలు తన కోసం ఎంతగా తప్పించానో నీకు తెలుసు. తీరా ఇప్పుడు చూడటం కుదరదు అంటే ఎలా? అమ్మను ప్రాధాయపడుతున్నట్లుగా అడిగా. ఎందుకంటే ఒక పెళ్ళైపోయిన అమ్మాయి గురించి ఇంకా తప్పించడం తప్పు కాబట్టి. చెప్పవలసిన విషయం సూటిగానే చెప్పేసింది అమ్మ. అంటే ఇంకా అర్థం కానివాడిలా అడిగా. ఇంకా అంటే ఏమిట్రా, స్వాతికి పెళ్ళైపోయింది. అది 3 సంవత్సరాల క్రితమే. ఇక ప్రేమ దోమ అంటూ దానికోసం ఆలోచించడం మానే. అర్థమైందా? చెప్పవలసినవన్నీ చెప్పేసి ఇక తన పని అయిపోయినట్లుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది అమ్మ. నా గుండె ఒక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. ఇన్నేళ్ల నా కలలన్నీ కరిగి నా కంట కన్నీరై ఏరులై పొంగాయి. ఆశలన్నీ నా చుట్టూ తిరుగుతూ నన్ను వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. ఈ క్షణం నేనింకా ఇందుకు బతికున్నానా అనే భావన నాలో అణువణువు వ్యాపించింది. నిస్సత్తువతో నిలబడిన చోటే కుప్పకూలిపోయాను. ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలా రోజులే పట్టింది. స్వాతిని నా మనసులోంచి చెరిపివేయాలనుకున్నాను. తనను మరిచిపోదామనుకున్న పసిపాపల పోసినవ్వులు, నిర్మలమైన ఆకాశం, ఇలా ఏం చూసినా తనే కనబడుతుంటే, అవి పదే పదే స్వాతిని గుర్తుకు తెస్తుంటే మర్చిపోవడం సాధ్యమా? ఇక్కడే ఉంటే అనుక్షణం స్వాతి జ్ఞాపకాలతో ఉక్కిరి బిక్కిరి అవుతారనే భయంతో మళ్లీ అమెరికా వెళ్లటానికి సిద్ధమయ్యాను. కాని ఒక్కసారి, ఒకే ఒక్కసారి స్వాతిని చూడాలని నా మనసు తహతహలాడుతోంది. అదే విషయం డేవిడ్తో చెప్పా. ఎందుకురా లేనిపోని గొడవలు? ఈ పరిస్థితుల్లో నిన్ను చూసిందంటే స్వాతి తట్టుకోలేదు. ప్రశాంతంగా ఉండే జీవితాలలో అనవసరంగా గందరగోళం అవుతుందేమో. నాకు నచ్చ చెప్పబోయాడు డేవిడ్. నేను వెళుతున్నాను, వస్తే నువ్వు రావచ్చు. ఇక నేను ఇక ఎవరి మాట విననే నిర్ణయానికి వచ్చేశాడేమో. ఇంకేం మాట్లాడలేక నాతో బయలుదేరాడు స్వాతిని చూడటానికి. నేనంటే స్వాతికి ఎంతో ప్రేమ. ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకుని మరొకరిని పెళ్లి చేసుకుని నన్ను మరిచిపోలేక కాపురాన్ని ఎలా సాగిస్తుందోనన్న ఆలోచనలతోని స్వాతి ఇంటికి చేరుకున్న నాకు ఇంటి చుట్టూ పసుపు రంగు గులాబీ మొక్కలు స్వాగతం పలికాయి. తలుపు కొట్టగానే ఎదురుగా స్వాతి ప్రత్యక్షం. స్వాతిని చీరకట్టులో మొదటిసారిగా చూస్తున్నా. కొంచెం వళ్ళు చేసినట్టుంది, అయినా గుర్తుపట్టడం కష్టం కాలేదు నాకు. అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. చీరతో ఆమెకు మరింత హుందాతనం వచ్చింది. నేను మరొకరికి భార్యను అయిపోయానటానికి గుర్తుగా ఆమె మెడలో మంగళసూత్రం వేలాడుతూ ఆమెను వర్ణించడానికి ఇక నాకే హక్కు లేదని విజ్ఞతను గుర్తుకు తెచ్చింది. నన్ను చూడగాని ఆశ్చర్యంతో, సుబ్బారావు బాగున్నావా, రారా అంటూ సాదరంగా ఆహ్వానించింది. ఎప్పుడో పూర్తి పేరుతో పిలవని స్వాతి సుబ్బారావు అని పిలవడంతో ఆశ్చర్యపోవడం నా వంతైందిప్పుడు. ఇతనెవరు, నీ ఫ్రెండా? ఇంతకు ముందెప్పుడు చూడని ముఖం కావడంతో డేవిడ్ ని చూస్తూ అడిగింది. పరిచయం చేశాను. కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత, అది సరే, పసుపు రంగంటేనే అసహ్యం అనేదానివి? ఇంటి చుట్టూ పసుపు రంగు గులాబీలు పెంచావేంటి? ఇందాక వచ్చేటప్పుడు నేను చూసిన గులాబీల గురించి అడిగా. అదా, ఆయనకు పసుపు రంగంటే చాలా ఇష్టం అందుకని అంటూ కొంచెం సిగ్గుపడుతూ అంది. మరి నీకిష్టం ఉండదు కదా, ఈసారి డేవిడ్ అందుకున్నాడు. ఆయన ఇష్టమే నా ఇష్టం, ఇప్పుడు మరింత సిగ్గుపడుతూ అంది స్వాతి. డేవిడ్, నేను ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. నాకిప్పుడు స్వాతిని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కట్టు బొట్టు మాట తీరు అన్నీ మారిపోయాయి. మేమొచ్చి దాదాపు గంట పైన అయింది. ఈ గంటలోని తలలోని మార్పు తాలూకు స్వభావాన్ని పూర్తిగా అంచనా వేయగలిగాను. తన మాటల్లో ఎక్కువ భాగం అత్తమామల గురించి, భర్త ఇష్టాయిష్టాల గురించి, మా చిన్ననాటి స్నేహం గాని, మా యవ్వన దశలో చిగురించిన ప్రేమ గురించి గాని, నాలో దాచుకున్న జ్ఞాపకాల తాలూకు భావాలు కాని ఆమె మాటల్లో ఎక్కడా కనిపించకపోవడం నాలో విస్మయాన్ని కలిగించింది. మీ వారేం చేస్తుంటారు, ఏదో అడగాలని అడిగాను. డిగ్రీ చదివారు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా

0: ఏమని మరచిపోగలిగినంతగా చేసిన ఆ వ్యక్తి ఎవరా అని ఆతృతగా ఆల్బంలోని ఫోటోలను చకచకా తిరిగేశాను. ఖచ్చితంగా అతను నాకన్నా అందగాడే అయ్యుంటాడన్న ఆశతో. కాని అక్కడా నాకు నిరాశ ఎదురైంది. నల్లగా ఎత్తుగా స్వాతి పక్కన దిష్టి బొమ్మలా నిలబడిన పెళ్లి కొడుకు వాలకం చూసి ఇక మరే ఫోటో చూడాలనిపించలేదు. కాకి ముక్కుకి దొండపండుంటారే, అలా ఉంది వారి జంట. డేవిడ్ ఓ క్షణం నిర్ఘాంతపోయి చటుక్కున ఆల్బం మూసేసి స్వాతి చేతిలో పెట్టేశాడు. కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డించేస్తాను, ఇప్పటికే ఆలస్యమైపోయింది అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్లబోయింది స్వాతి. భోజనాలు అనగాని ఎగిరి గంతేసే డేవిడ్, అబ్బే ఇప్పుడవేమీ వద్దండి, మరోసారి వస్తాంగా అన్నాడు కొంచెం మొహమాట పడుతూ. అవును మరోసారి వస్తాలే అంటూ బయలుదేరాం నేను డేవిడ్. ఈసారి వచ్చినప్పుడు మా వారిని పరిచయం చేస్తాన్లే, అప్పుడు కూడా భోజనం చేయకుండా వెళ్తానంటే వదలను అంటూ సాగనంపింది మా ఇద్దరిని. స్వాతి వాళ్ల ఇంటి నుండి బయటపడగాని డేవిడ్ వేసిన మొదటి ప్రశ్న. చిన్నగా నవ్వాను నేను. వాళ్ళాయనేదో నీకన్నా అందంగా ఉంటాడు, బాగా సంపాదించి సుఖపెడుతున్నాడు అనుకుంటే వాడేంట్రా తారు డబ్బాకు ఫ్యాంటు షర్టు వేసినట్టు అలా ఉన్నాడు, పైగా చాలీ చాలని జీతం. నిజంగా స్వాతి సుఖంగానే ఉందంటావా? ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉన్నాడు డేవిడ్. మరోసారి నవ్వాను నేను. ఏంట్రా ఏమడిగినా నవ్వుతున్నావు, కొంచెం చిరాగ్గా ఫేస్ ఫిట్ అన్నాడు డేవిడ్. డేవిడ్ నువ్వోసారి ఓ ప్రశ్న వేశావు గుర్తుందా, అమెరికాలో డేటింగ్లు చేసుకుని పెళ్లిళ్ళు చేసుకున్నా పెళ్లి తర్వాత వారి మనసులు ఇమడలేక విడాకులు తీసుకుంటున్నారు. ఇండియాలో డేటింగ్లు లేకుండా పెళ్లిళ్ళైనా కూడా వారు కలసిమెలిసి సుఖంగా ఉండగలుగుతున్నారు, దానికి కారణమేమిటి అని. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. అది ఎందుకో అక్కడ మనసులు కలిసిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటారు, ఇక్కడ పెళ్లిళ్ళు అయిన తర్వాత మనసులు కలుపుకుంటారు. అదే తేడా. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకుని ప్రేమించడం రెండూ ఒకేలా కనబడినా ఈ రెండింటిలో చాలా ఆంతర్యముంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో అసలు పెళ్లిళ్లే జరగవు. అందుకే పెళ్లి చేసుకున్న తర్వాతైనా భార్యాభర్తలు ప్రేమించుకోగలగాలి. ప్రస్తుతానికి స్వాతి చేస్తున్నది అదే. పెళ్లితో ఆడదానికి ఇంటి పేరుతో సహా అలవాట్లు అభిరుచులు అన్నీ మారిపోతాయి. చివరికి కనిపించిన తల్లిదండ్రుల స్థానం కూడా భర్త తర్వాతే. పరిస్థితులకు అనుగుణంగా స్త్రీ తనను తాను మలుచుకుంటుంది. అలా మార్చుకోలేకపోతే ఈ దేశంలో పెళ్లిళ్లు చేసే పురోహితుల కన్నా విడాకులిప్పించి లాయర్ల సంఖ్య ఎక్కువుండేది. ఇప్పుడైనా అర్థమైందా స్వాతి స్వభావంలోని మార్పు అడిగాను డేవిడ్ని. స్వాతి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేనందుకు బాధగా ఉందా? నా భుజంపై చెయ్యి వేసి సానుభూతిగా అడిగాడు డేవిడ్. లేదు, రేపు నా భార్య కూడా ఖచ్చితంగా స్వాతిలాగే ఆలోచిస్తుంది, ఎందుకంటే ఇది ఇండియా కాబట్టి, ఇక్కడి వారందరూ స్వాతిలే. ఏదో తత్వం తెలిసిన వాడలే చెప్పా, నాదో చిన్న కోరిక తీరుస్తావా అభ్యర్థనగా అడిగాడు డేవిడ్. ఏంటన్నట్లు చూశాను. నాకు ఇక్కడేవో అమ్మాయిని చూసి పెట్టవు, పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయిపోతాను అమాయకంగా అడిగేసరికి నా పెదవులపై చిరునవ్వు తుణికిసలాడింది. నా నవ్వుతో శృతి కలిపాడు డేవిడ్. ఇప్పుడు నా మనసు పూర్తిగా కుదుటపడింది. శ్రోతలింతవరకు కథానిక కార్యక్రమంలో మేడ్ ఇన్ ఇండియా అనే కథను విన్నారు కదా. మళ్ళీ కథానిక కార్యక్రమంలో ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జిల్లా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భీమవరం పట్టణ ఎలవేల్పు మామూళ్లమ్మను బుధవారం శాకాంబరిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. 6 టన్నుల కూరగాయలు ఆకుకూరలు ఫలాలతో అమ్మవారి మూల విరాట్ను ఆలయాన్ని అలంకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా భీమవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వెంకట సాయిబాబా మందిరంలో బుధవారం అభిషేకాలు పూజలు నిర్వహించారు. బాబాను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి హారతిలిచ్చారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురుపూళ్ళలోని పంచారామ క్షేత్రంలో సోమేశ్వర స్వామి పార్వతీమాతను బుధవారం వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు ఫలాలతో శాకాంబరి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
3: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా కృషి చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. బుధవారం భీమవరం వచ్చిన ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాల అమలు తీరుపై అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఆక్వారంగ సమస్యలు, విద్య, వైద్య శాఖల పనితీరు, జల్ జీవన్ మిషన్, అమృత్, పీఎం సూర్యఘర్, విబీజీ రామ్జీ తదితర పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు.
2: చేపలు రొయ్యల ఎగుమతిదారులు తమ సంస్థలను

ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. విద్య వైద్య రంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో పురోగతి గురించి కలెక్టర్ నాగరాణి వివరించారు. జేసీ కల్పశ్రీ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ప్రభాకర్, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అప్సడా చట్టం 2020 ప్రకారం అనుమతులు పొందిన ఆక్వా రైతులకే ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయని, ఆ మేరకు రైతులంతా ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో ఆక్వా రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో సిఐఏ కన్సల్టెంట్ ఎన్ కగ్గేశ్వరరావు మాట్లాడుతూ, తీర ప్రాంతానికి 2 కిలోమీటర్ల పరిధిలో చెరువులు కలిగిన రైతులంతా కోస్టల్ అథారిటీ అనుమతులు పొందాలని అన్నారు. వినియోగించే మేతలు, మందులు సిఐఏ లైసెన్స్ కలిగి ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆగస్టు నెలలో వారికి తీపి కబురు అందించనుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత మగ్గాలున్న కుటుంబాలకు రాయితీ, విద్యుత్ సౌకర్యం, ముద్ర రుణాల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తోంది. తాజాగా నేతన్న సేవా నేస్తం పథకాన్ని అమలు చేయనుంది. చేనేత రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో కార్మికులు సొంతంగా పెట్టుబడి పెట్టలేక కూలీ పని చేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి నేతన్నలను గట్టెక్కించాలన్న లక్ష్యంతో సొంతంగా మగ్గ నేయడానికి ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి 1,000 రోజుల వరకు అత్యంత కీలకం. ఈ సమయంలో శిశువు ఎదుగుదల, మెదడు పనితీరు, ఆహారపు అలవాట్లు, అభ్యాసన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. వీటిలో ఏది లోపమున్నా బిడ్డ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆయా లోపాలను ఆదిలోనే గుర్తించి అవసరమైన చికిత్స అందించడానికి ప్రభుత్వం కృత్రిమ మేధ ఆధారిత నవచేతన యాప్ తీసుకువచ్చింది. స్క్రీనింగ్ ప్రక్రియలో 75% ఏలూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా 17వ స్థానంలో ఉంది. 0 నుంచి 6 ఏళ్లలోపు వయసున్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నవచేతన యాప్లో 9 దశలకు తగిన ప్రణాళిక ఉంటుంది. వయసుకు అనుగుణంగా ఎదుగుదల, కాళ్లు చేతులు ఆడించడం, మెడ నిలబెట్టడం, బోర్లా పడడం, కూర్చోవడం, నడవడం, మాటలు చెప్పడం, మాట్లాడడం, నవ్వడం, కంటిచూపు, వినికిడి, స్పర్శ, సూక్ష్మ స్థూల కండరాల అభివృద్ధి తదితరాల్లో లోపాలపై ప్రశ్నావళి ఉంటుంది. ఈ వివరాలను చిన్నారుల తల్లులను అడిగి యాప్లో నమోదు చేస్తారు. చిన్నారుల ఆరోగ్య స్థితిని 3 రంగుల్లో ఏఐ చెప్పేస్తుంది. ఆకుపచ్చ రంగు వస్తే అంతా బాగుందని, నారింజ రంగు వస్తే ఇంటి వద్ద చిన్నపాటి వ్యాయామాలు చేయించాలని, ఎరుపు వస్తే సమస్యను బట్టి ఎన్ఆర్సీ లేదా డిఈఐసి రిఫర్ చేస్తారు. పుష్కర పనులు వేగవంతం చేయాలని పురపాలక సంఘ ప్రత్యేక అధికారిని సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ సిబ్బందిని ఆదేశించారు. నర్సాపురం పట్టణంలోని సంఘ కార్యాలయంలో బుధవారం పలు విభాగాల సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ ఆర్ వెంకటరామరెడ్డి, మేనేజర్ గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కించుకుంది. అమెరికాకు చెందిన గ్రీన్ మెంటార్ సంస్థ నిర్వహించిన జాతీయ హరిత విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ 2026లో 100కు 92 మార్కులు సాధించి గోల్డ్ రేటింగ్తో జాతీయ స్థాయిలో 16వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్లో న్యూయార్క్లో జరగనున్న 10వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్లో పాల్గొని అంతర్జాతీయ వేదికపై పురస్కారం అందుకోవాలని వర్సిటీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. గ్రీన్ మెంటార్ సంస్థ భారతదేశంలో విశ్వవిద్యాలయాల్లో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత, హరిత కార్యకలాపాలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఎన్జీయూఆర్ 2026 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. గర్భస్థ శిశువులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డిఎంఎన్హెచ్ఓ ఎం రవిబాబు హెచ్చరించారు. సంబంధిత కమిటీ సమావేశం భీమవరంలో బుధవారం జరిగింది. జిల్లాలో అన్ని స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను మొదట్లోనే గుర్తించి సకాలంలో వైద్యం అందేలా చూడాలని కలెక్టర్ నాగరాణి వైద్యాధికారులకు సూచించారు. రాష్ట్రీయ బాల సురక్షా కార్యక్రమం అమలుపై ఆమె వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. మురుగు డ్రైన్ల ప్రక్షాళనలో జాప్యం, నిర్లక్ష్యం సార్వసాగుకు గండంగా మారుతుంది. 10 గ్రామాలకు సంబంధించి 35,000 ఎకరాల మురుగు నీరును బయటకు పంపే గునుపూడి సౌత్ డ్రైన్ 5 ఏళ్లగా సరిగా లాగకపోవడంతో రైతులు నష్టపోతూ ఉన్నారు. కోమటితిప్ప, వెంప, తాడేరు, బేతపూడి, ఎనమదురు, గునుపూడి ప్రాంతాల్లోని మురుగునీరు ఈ డ్రైన్ నుంచి వెళ్లాలి. మట్టి పూడికతీత తీసి 3 దశాబ్దాలవుతుంది. అప్పటి నుంచి చెత్త తొలగింపే తప్ప పూడికతీత

జరగలేదు. ఈ కారణంగా మురుగునీరు దిగువకు వెళ్లడం లేదు. ఈ మధ్యనే డ్రైన్ దిగువన కొత్తాట నుంచి 9 కిలోమీటర్ల పొడవున 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేశారు. మిగిలిన 10 కిలోమీటర్ల పొడవున మట్టి తొలగించాలి. మలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు సకాలంలో వైద్యం అందించాలని, జ్వర బాధితులందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలని జాతీయ మలేరియా నివారణ బృందం స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మలేరియా నివారణ

ఢిల్లీ బృందంలో డాక్టర్ అమిత్ కుమార్ మిశ్రా, డాక్టర్ రియాస్ కైతా ఉన్నారు. వారికి సహాయంగా జిల్లా నుంచి డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ఎం రవిబాబు, జిల్లా మలేరియా అధికారి విక్రాంత్ కుమార్ ఉన్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఇవాళ మరి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో సోను సూద్ గారి గురించి తెలుసుకుందాం. వెండి తెరపై ప్రతి నాయకుడిగా అలరించి రియల్ లైఫ్ లో కోట్లాది మందికి రియల్ హీరోగా నిలిచి క్రూరమైన ప్రతి నాయకుడిగా భయపెట్టి నిజ జీవితంలో మాత్రం కష్టాల్లో ఉన్న వారికి కొండంత అండగా నిలిచిన అరుదైన నటుడు, రియల్ హీరో సోను సూద్ గారి గురించి తెలుసుకుందాం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు పంజాబీ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి సోను సూద్. ముఖ్యంగా తెలుగు తెరపై అరుంధతి సినిమాలో ఆయన పోషించిన పశుపతి పాత్రను ప్రతి సినిమా ప్రేమికుడు ఎప్పటికీ మర్చిపోలేరు. బొమ్మాలి వదిలేదేలే అంటూ ఆయన పండించిన ఆ భయంకరమైన విలనిజం ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టింది. దూకుడు, ఆంజనేయులు, జులాయి వంటి అనేక చిత్రాలలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన శైలిలో రక్తి కట్టించారు. తెరపై రాక్షసత్వం ప్రదర్శించే పాత్రలు చేసిన ఆయన హృదయం మాత్రం కరుణా సముద్రం. కోవిడ్ లాక్డౌన్ సమయంలో స్వదేశానికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది వలస కార్మికులకు సొంత ఖర్చులతో బస్సులు, విమానాలు, రైళ్లు ఏర్పాటు చేసి సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. ఆ కష్టకాలంలో ఆయన చూపించిన చొరవ ప్రతి ఒక్కరి గుండె తడిపింది. చదువుకోవడానికి స్తోమత లేని విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం, వైద్యం చేయించుకోలేని పేదలకు ఆపరేషన్స్ చేయించడం, రైతులకు ట్రాక్టర్స్ అందించడం, ఇలా సహాయం కావాలని తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి ఆయన ఒక దేవదూతలా అండగా నిలిచారు. పరోపకారంలో ఆయన చూపించే ఉదారత భారతదేశమంతటికి స్ఫూర్తిగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన విలనిజంతో థియేటర్లలో సీట్ల అంచులపైన కూర్చోబెట్టిన ఆ గంభీరమైన రాక్షస పాత్ర వెనుక ఎంతటి మృదువైన, కరుణా సముద్రమైన మనసు ఉందో తలుచుకుంటేనే ఎవరికైనా ఒళ్ళు పులకరించుకోవాల్సిందే. తెరపై కథానాయకుడి చేతిలో దెబ్బలు తినే ప్రతి నాయకుడిగా కనిపిస్తూనే నిజ జీవితంలో మాత్రం కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కొండంత అభయాన్ని ఇచ్చే అభయహస్తంగా మారడం ఒక అద్భుతమైన చరిత్ర. నాగ్పూర్లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి ఏకాకిగా సినీ రాజధాని ముంబైలో అడుగుపెట్టిన ఆ యువకుడు దక్షిణాదిలో అగ్రనటుడిగా ఎదుగుతాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. తమిళ చిత్రం కల్లలగర్తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించి తెలుగులో మజ్నో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సోను సూద్ తక్కువ కాలంలోనే టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్లలో తిరుగులేని స్టార్ విలన్గా తన ముద్ర వేసుకున్నారు. విశేషం ఏమిటంటే ఆయన నటించిన సినిమాల్లో హీరోలను నానా తిట్లు తిట్టే ప్రేక్షకులు కోవిడ్ మహమ్మారి సమయంలో మాత్రం ఆయన రూపంలో దేవుడిని చూశారు. లాక్డౌన్ సమయంలో స్వదేశానికి వెళ్లలేక వీధుల్లో అలమటించే వలస కార్మికుల కోసం బస్సులు, విమానాలు ఏర్పాటు చేయడం నుండి ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పడం, వేలాది మంది పిల్లలకు చదువులకు, శస్త్రచికిత్సలకు గుప్తదానాలు చేయడం వరకు ఆయన చేసిన సేవలు వర్ణాతీతం. ఎంతలా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో ఏకంగా ఆయనకు గుళ్ళు కట్టి నిలువెత్తు విగ్రహాలకు పాలాభిషేకం చేసేంతలా ప్రజల గుండెల్లో కొలువైపోయారు. ఒకప్పుడు షూటింగ్ లొకేషన్కి వెళ్తే బాగా విలనిజం పండించండి మాస్టారు అని చెప్పే దర్శకులు, ఆ తర్వాత ఆయన రియల్ లైఫ్ హీరోగా ఇమేజ్ చూసి, అయ్యో సోను గారు మిమ్మల్ని కొట్టే సీన్ రాస్తే థియేటర్లో జనాలు మమ్మల్ని కొడతారండి, అందుకే మిమ్మల్ని మంచి పాత్రలోనే చూపిస్తాం అని స్క్రిప్ట్లు మార్చేసేంతగా ఆయన ఇమేజ్ మారిపోయింది. తెరపై ఎంతటి క్రూరమైన విలన్గా నటించినా నిజ జీవితంలో మాత్రం భారతదేశం గర్వించదగ్గ నిజమైన హీరోగా నిలవటం సోను సూద్ గారికి మాత్రమే సాధ్యమైన అరుదైన నయా చరిత్ర. సినీ వినీలాకాశంలో ఒక

ప్రసిద్ధ నటుడిగా అడుగుపెట్టి తన నటనతో వైవిధ్యమైన పాత్రల్లో తిరుగులేని ప్రతినాయకుడిగా ఎదిగిన ఆ ప్రయాణం ప్రతి సినీ ప్రేమికుడికి ఒక మధురమైన కావ్యమే. 1999 కల్లలగర్ అనే తమిళ చిత్రంలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో వెండితెరపై తొలిగి అడుగు వేసి, ఆ తర్వాత మరొక తమిళ చిత్రంలో గ్యాంగ్స్టర్గా భయపెట్టి తన నటనలోని వైవిధ్యాన్ని ఆరంభంలోనే నిరూపించుకున్నారు. దక్షిణాదిలో మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే 2000 శివనాగేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పలకరించారు. అయితే మనసులో ఎక్కడో హిందీ చిత్రసీమలో తన ముద్ర వేయాలనే బలమైన కోరిక నిరంతరం రగులుతూనే ఉండేది. ఆ పట్టుదలే 2002 వచ్చిన షాహిద్ ఏ ఆజమ్ చిత్రంలో వీరభక్తుడు భగత్ సింగ్ పాత్రలో ఆయనను అద్భుతంగా జీవించేలా చేసింది. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నం గారి యువ సినిమాలో అభిషేక్ బచ్చన్ సోదరుడిగా నటించి భారతీయ చిత్రసీమ దృష్టిని ఆకర్షించారు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఇక తెలుగు చిత్రసీమకి వస్తే, అక్కినేని నాగార్జున గారు నటించిన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా తన స్టైలిష్ విలనిజంతో యువతను కట్టిపడేశారు. ఆ తర్వాత వచ్చిన అరుంధతి చిత్రం ఆయన కెరీర్లోనే ఒక సువర్ణాధ్యాయం. పశుపతిగా ఆయన ఒలికించిన రాక్షసత్వం, ఆ గంభీరమైన అభినయం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది. ఆ పాత్రలో ఆయన చూపించిన నటనా విశ్వరూపానికి గాను ఉత్తమ ప్రతినాయకుడిగా ప్రతిష్టాత్మక నంది పురస్కారం వరించడం ఆయన ప్రతిభకు దక్కిన మహోన్నత గౌరవం. అమరవీరుడు భగత్ సింగ్ బయోపిక్గా వచ్చిన షాహిద్-ఇ-ఆజం చిత్రంలో వీర విప్లవకారుడు భగత్ సింగ్ పాత్రలో ఆయన చూపించిన ఆ గంభీరమైన అభినయం, ఆ కళ్ళలోని దేశభక్తి జ్వాలలు ప్రేక్షకులను విస్మయానికి గురిచేశాయి. తొలి హిందీ చిత్రంలోనే అంతటి మహోన్నతమైన పాత్రను పోషించి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన ఆయన ఆ వెంటనే జిందగీ ఖూబ్సూరత్ హై చిత్రంలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రతో, అలాగే తమిళంలో వచ్చిన రాజా భవానీ చిత్రంలోనూ తనదైన శైలిలో అలరించి నటుడిగా తన పరిపూర్ణతను చాటుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రంలో నాయక్ అనే శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో సోను సూద్ గారు చూపించిన గంభీరత, విలక్షణమైన అభినయం ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు ఐరన్ హ్యాండెడ్ గ్యాంగ్స్టర్గా భయపెడుతూనే, మరోవైపు సన్నివేశాల పరంగా నటనతో చూపించే టైమింగ్ ఎంతో అద్భుతం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ అతడు చిత్రంలో సోను సూద్ గారు పోషించిన మళ్ళీ పాత్ర తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత విలక్షణమైన ప్రతినాయక పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది. కేవలం ఒక కాంట్రాక్ట్ కిల్లర్గా కాక హీరోతో సమానమైన మైండ్ గేమ్తో కథలు మలుపులు తిప్పే మైండ్ గేమ్ విలన్గా సోను సూద్ గారు చూపించిన గంభీరత అమోఘం. ఒకవైపు ఆప్యాయంగా మాట్లాడే స్నేహితుడిగా నటిస్తూనే, మరోవైపు స్వార్థం కోసం ఎంతటికైనా తెగించే ద్రోహిగా ఆయన పండించిన క్రూరత్వం ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటల పదును అల్లు అర్జున్ గారి మైండ్ గేమ్కు సరిసమారమైన ప్రతినాయకుడిగా సోను సూద్ గారు ఒదిగిపోయిన అద్భుతమైన పాత్ర బిట్టు. ఒక బ్యాంక్ రోపరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కేవలం కండబలంతో కాకుండా అత్యంత తెలివితేటలతో ప్రణాళికలు వేసే హైటెక్ నేరస్తుడిగా సోను సూద్ గారు చూపించిన నటన ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉండాలి అంటూ హీరో వేసే ఎత్తులకు అంతే వేగంగా పై ఎత్తులు వేస్తూ కథను క్షణక్షణం ఉత్కంఠభరితంగా నడిపించిన ఆయన విలనిజం ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ ఆగడు చిత్రంలో సోను సూద్ గారు పోషించిన దామోదర్ పాత్ర ప్రతి ఒక్కరిని విశేషంగా అలరించింది. బాంబే డాన్ నేపథ్యంతో రాయలసీమ సరిహద్దుల్లో సామ్రాజ్యాన్ని ఏలే పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ కమ్ బిజినెస్ మ్యాన్గా సోను సూద్ గారు చూపించిన రాయల్ లుక్, ఆ గంభీరమైన మేనరిజమ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒకవైపు హీరో ఎన్కౌంటర్ శంకర్ వేసే ఎత్తులకు ఎదురు దెబ్బలు తింటూనే, మరొక వైపు విలక్షణమైన గ్యాంగ్స్టర్ బాడీ లాంగ్వేజ్తో సీరియస్నెస్ మరియు వినోదాన్ని సమపాళ్లలో పండించిన ఆయన అభినయం ఎంతో ఆకట్టుకుంది. పవర్ఫుల్ ప్రతినాయకుడిగా తనదైన ముద్ర వేస్తూనే కథలో వచ్చే ట్విస్ట్లకు అనుగుణంగా ఆయన పండించిన నటన ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.
3: భూ భూ భుజంగ

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా మోహన్ రమేష్ గారి దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా శక్తి చిత్రంలో సోనూ సూద్ గారు పోషించిన ముక్తార్ పాత్ర ఎంతో ప్రత్యేకం. ఈజిప్ట్ నేపథ్యంలో ఉన్న అంతర్జాతీయ నేరస్తుడిగా ప్రాచీన శక్తిపీఠ రహస్యాన్ని ఛేదించి అపారమైన శక్తులను దక్కించుకోవాలని చూసే పవర్ఫుల్ ప్రతినాయకుడిగా సోనూ సూద్ గారు చూపించిన లుక్ మరియు గంభీరమైన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విదేశీ గ్యాంగ్స్టర్ గెటప్లో భారీ యాక్షన్ సీక్వెన్స్లో ఎన్టీఆర్తో తలపడుతూ ఆయన పండించిన క్రూరత్వం ఈ చిత్రంలోనే ఫ్యాంటసీ ఎలిమెంట్స్కి విలక్షణమైన గ్రాండియర్ తెచ్చిపెట్టింది. కింగ్ అకేన నాగార్జున గారు కథానాయకుడిగా వీరభద్రం చౌదరి గారి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ బాయ్ చిత్రంలో సోనూ సూద్ గారు పోషించిన జేమ్స్ పాత్ర ఎంతో విలక్షణమైనది. హాంకాంగ్ నేపథ్యంలో సాగే అంతర్జాతీయ మాఫియా సామ్రాజ్యానికి అధిపతిగా స్టైలిష్ అండ్ పవర్ఫుల్ డాన్గా సోనూ సూద్ గారు చూపించిన లుక్ మరియు గంభీరమైన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు తన తమ్ముడిగా నటించే హీరో బాయ్పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తూనే మరొకవైపు కుటుంబం మరియు మాఫియా డ్రామా మధ్య నలిగిపోయే పవర్ఫుల్ మైండ్ గేమ్స్ ఆడుతూ ఆయన పండించిన నెగిటివ్ షేడ్స్ ఈ సినిమాకు ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. ప్రభుదేవ, తమన్నా కథానాయకి కథానాయకులుగా ఏఎల్ విజయ్ గారి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ అభినేత్రి చిత్రంలో సోనూ సూద్ గారు పోషించిన రాజ్ ఖన్నా పాత్ర ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఈ చిత్రంలో ఆయన కేవలం విలన్గా కాకుండా సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ ఉన్న ఒక గ్లామరస్ సూపర్ స్టార్ పాత్రలో కనిపించి తనలోని కామెడీ, స్టైలిష్ షేడ్స్ని ఎంతో వినోదాత్మకంగా పండించారు. దెయ్యం పట్టిన కథానాయికి చుట్టూ తిరిగే సన్నివేశాలలో ఆమె డాన్స్ అండ్ యాక్టింగ్కి ఫిదా అయిపోయే స్టార్గా సోనూ సూద్ గారు చూపించిన టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఎంతో రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి. సాధారణంగా సీరియస్ రోల్స్ ప్రతినాయక పాత్రలో భయపెట్టే ఆయన ఈ సినిమాలో తన గ్లామర్తో, కామిక్ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి సరికొత్త నటుని ఆవిష్కరించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ అల్లుడు అదుర్స్ చిత్రంలో సోనూ సూద్ గారు పోషించిన గజా పాత్ర ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఒకవైపు గంభీరమైన పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ గా భయపెడుతూనే మరోవైపు కథలో వచ్చే ట్విస్ట్లు, ప్రేమ సన్నివేశాల వల్ల తన సీరియస్నెస్ ను పక్కన పెట్టి వినోదాన్ని పండించే ఒక విలక్షణమైన పాత్ర ఇది. ఈ చిత్రంలో ఆయన పాత్రలను కేవలం విలన్ గా కాకుండా మంచి మనసున్న ఫన్నీ షేడ్స్ తో డిజైన్ చేయడం విశేషం. తన మార్క్, బాడీ లాంగ్వేజ్ తో సీరియస్నెస్ మరియు కామెడీ టైమింగ్ ను సమపాళ్లు పండించి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వెండి తెరపై పూజారిగా మొదలై విప్లవ వీరుడిగా, ఐకానిక్ విలన్ గా, జాతీయ అవార్డులు విజేతగా, ఆఖరికి దర్శకుడిగా అవతారమెత్తి సృజనాత్మక నటుడిగా నిలిచిన సోనూ సూద్ గారి సినీ ప్రయాణం వర్ణాతీతం. అయితే తెరపై ఆయన ఎన్ని పవర్ఫుల్ ప్రతినాయక పాత్రలో భయపెట్టినా నిజ జీవితంలో మాత్రం కోట్లాది మందికి కొండంత అభయాన్ని ఇచ్చే అభయహస్తంగా, భారతదేశం గర్వించదగ్గ మహోన్నత పరోపకారిగా అందరి గుండెల్లో గుడి కట్టుకున్నారు. అపారమైన మానవత్వంతో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిరంతరం అండగా నిలుస్తూ రియల్ హీరోగా వెలుగుతున్న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన సిల్వర్ స్క్రీన్ తరపున సోనూ సూద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ప్రసారం అయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటూ

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేది యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

FM 90.4 శ్రోతలందరికీ ఆణిమత్యాల కార్యక్రమానికి స్వాగతం. టెక్నాలజీ లేని కాలంలో పాటల రికార్డింగ్ కోసం చాలా శ్రమ పడేవారు. ఇంచుమించు ఒక పాట మొత్తం బయటకు వచ్చేసరికి చాలా రోజులు పట్టేది. పాట సాహిత్యపరంగా ఎంత బాగా రాసేవారు ఆ పాట పాడేవారు. సంగీత దర్శకులు కూడా అంతా శ్రమించేవారు. మరి మనిషి జీవనానికి దగ్గరగా ఎంతో విలువలతో ఉండిన పాటలు వచ్చేవి. అందుకే ఈనాటికి మనం వినగలుగుతున్నాం. అలాంటి పాటలు ఎప్పటికీ అజరామరమయని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మన రేడియో విష్ణు మీకు అందిస్తోంది అటువంటి పాటల సమాహారం ఆణిముత్యాలు. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఒక చిత్రం నుంచి వరుసగా 2 పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్డి లాల్ దర్శకత్వంలో 1976 విడుదలైన చిత్రం నా పేరే భగవాన్. ఈ చిత్రంలో పి సుశీల గానం చేసిన మన్నించుమా ప్రియా పాట వింటారు. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. రామకృష్ణ, మంజుల జంటగా నటించిన నా పేరే భగవాన్ చిత్రం నుంచి మరొక పాట పి సుశీల, SP బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన మెడలో చేరిన చిలకమ్మ పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

नमः।

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIలా నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: నా పేరే భగవాన్ చిత్ర నుంచి వరుసగా 2 పాటలు విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, SV రంగారావు ప్రధాన పాత్రల్లో, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నటించిన సినిమా నమ్మిన బంటు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, SV రంగారావు ప్రధాన తరగణంగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం నమ్మిన బంటు. ఈ చిత్రం నుంచి మీరు మెచ్చిన ఎంత మంచి వాడవురా పాట వింటారు. గీతరచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు, గానం

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఎంత మంచి వాడవురా పాట విన్నారు కదా. 1960 విడుదలైన నమ్మిన బంటి చిత్రంలో తర్వాత పాట పొగరబోతు పోట్ల గీత్తరా పాట వింటారు. ఈ పాట గానం ఘంటసాల, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, గీత రచన కొసరాజు. మరి పాట వినండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: దేవదాస్ కనకాల దర్శకత్వంలో 1980లో నిర్మించిన చిత్రం నాగమల్లి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన నిదురోయే నదులన్నీ పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: చంద్రమోహన్, మల్లిక, దీప ప్రముఖంగా నటించిన నాగమలి చిత్రంలో మరొక పాట రాగం తీసే కోయిల పాట వింటారు. గానం SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల, రచన వేటూరి. మరి పాట వినండి.

0: అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు మహిళ. ఒకటికి నాలుగు దుకాణాలు తిరిగి పలు రకాల చీరలను ప్రత్యక్షంగా పరిశీలించకుండా చీరలు కొనుగోలు సాధ్యపడదు. కానీ కేవలం ఫేస్బుక్ లైవ్ ద్వారా మహిళల నమ్మకాన్ని చూరగొంటూ ఇప్పటి వరకు 10 లక్షల చీరలను విక్రయించారు హైదరాబాద్కు చెందిన సంగీత రాజేష్. 8.5 లక్షల ఫేస్బుక్ ఫాలోవర్లను కలిగి ఉన్న సంగీత పంచుకున్న విశేషాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
4: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
3: మరి కరెంటు బిల్లుకు
4: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
3: ఓహో, మర్చిపోయా. ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
4: సరే.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. చీరల వ్యాపారంలోకి నా ప్రవేశం యాదృచ్ఛికంగానే జరిగిపోయింది. అంతకంటే ముందు రెమెడియల్ టీచర్గా పనిచేశాను. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధకురాలుగా పనిచేయడంతో పాటు సొంత స్కూళ్లను కూడా నెలకొల్పాను. ఆ స్కూళ్లలో స్పీచ్ బిహేవియర్ థెరపీలను బోధిస్తూ ఆ పిల్లలను సాధారణ బడులకు సిద్ధం చేస్తూ ఉండేదాన్ని. అది సేవాధారిత రంగం. పైగా ఫ్రాంచైజీలను నెలకొల్పడం ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎదుగుదల ఎలా సాధ్యమవుతుంది? అందుకే నాకంటే ప్రత్యేక గుర్తింపు పొందాలంటే వినూత్నమైన ప్రయత్నాన్ని పూనుకోవాలని అనిపించింది. ఆ క్రమంలో ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను. అలా 15 ఏళ్ల కిందట చీరల స్టోర్ మొదలుపెట్టాను. అప్పట్లో నాలాగే ఎంతో మంది మహిళలు ఈ రంగంలో ఉన్నారనే విషయం ఆలస్యంగా తెలిసింది. అలాంటప్పుడు వాళ్ళందరిలో ప్రత్యేకంగా కనిపించడం ఎలా అనే ఆలోచన మొదలైంది. దాంతో అవగాహన కోసం నిఫ్ట్లో కోర్స్ పూర్తి చేశాను. చీరల డిజైనింగ్ మొదలుపెట్టాను. ఆ సమయంలోనే ఫేస్బుక్లో బిజినెస్ పేజీ అందుబాటులోకి వచ్చింది. ఫేస్బుక్ బిజినెస్ పేజీని ప్రవేశపెట్టడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. చేనేత కళాకారుల దగ్గరకు వెళ్ళి చీరల తయారీ వివరాలు సేకరించి నేనే మోడల్గా మారి ఆ ఫోటోలు, వీడియోలు ఫేస్బుక్లో పోస్ట్ చేసేదాన్ని. క్రమేపీ వినియోగదారులు పెరగడం మొదలుపెట్టారు. అయితే చీరల నాణ్యత పట్ల వినియోగదారులకు నమ్మకం కలిగించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందండి. వాళ్ళను

ఆకట్టుకోవడానికి మొదటి 100 కస్టమర్లకు బహుమతులను అందించడం లాంటి వినూత్న ప్రయోగాలు ప్రారంభించాను. అలా నీలోఫర్ టీ పొడులు మొదలు హెయిర్ క్లిప్పులు, బొట్టు బిల్లల ప్యాకెట్లు, కుక్కర్లు లాంటి మహిళల మనసు గెలుచుకునే ఆఫర్లను అందించాను. ఫేస్బుక్ లైవ్ ద్వారా చీరలను విక్రయించడంతో పాటు మచిలీపట్నం, శ్రీకాళహస్తి, సూరత్, జైపూర్ ఇలా చీరలు తయారయ్యే ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి లైవ్ షోలు చేస్తూ ఆర్డర్లు తీసుకునేదాన్ని. అలా వ్యాపారం క్రమేపీ పుంజుకుంటున్న సమయంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ ప్రత్యక్ష వ్యాపారాలను దెబ్బతీసి ఉండొచ్చు, కానీ ఆ కాలంలో నా వ్యాపారం మరింత పుంజుకుంది. ఒక లైవ్ సెషన్ 4 నుంచి 5 గంటల పాటు కొనసాగుతుంది. విక్రయించే ప్రతి చీరను చూపించి దాని ప్రత్యేకతలను వివరిస్తూ వాట్సాప్ లింక్ ద్వారా అప్పటికప్పుడే విక్రయాలు జరుపుతుంటాను. ఒక లైవ్ షోలో 100 కాంచీపురం చీరలు విక్రయించిన సందర్భాలు ఉన్నాయండి. అలాగే ఒక నెలలో ఏకంగా 1.5 కోట్ల ఖరీదైన 15,000 చీరలను ఆన్లైన్లో విక్రయించాను. కొన్నిసార్లు చీరలు మిగిలిపోతూ ఉంటాయి. ఈ డెడ్ స్టాక్ను పండుగ రోజుల్లో కేవలం కొరియర్ రుసుము తీసుకుని ఉచితంగా పంపించేస్తూ ఉంటాను. ఇలా వినియోగదారుల నమ్మకంతో పాటు అభిమానాన్ని గెలుచుకోగలిగాను. అలాగే ఒక చీర మాత్రమే చూపించి దొందరలోని ఏదో ఒక చీరని కొనుక్కోండి అన్నప్పుడు మహిళలు అంతగా ఆసక్తి చూపించరు. ఈ ఆలోచన నాకు లబూబు టాయ్స్ నుంచి వచ్చింది. బయటకు కనిపించే వీలు లేకుండా ప్యాక్ చేసి, అలాగే ఒక చీర మాత్రమే చూపించి దొంతరలోని ఏదో ఒక చీర కొనుక్కోండి అన్నప్పుడు మహిళలు ఆసక్తి కనబరిచారు. ఈ ఆలోచన నాకు లబూబు టాయ్స్ నుంచి వచ్చింది. బయటకు కనిపించే వీలు లేకుండా ప్యాక్ చేసి బొమ్మను విదేశాల్లో విక్రయిస్తూ ఉంటారు. ఉత్సుకత అనే సూత్రం ఆధారంగా వ్యాపారాన్ని ఎలా పెంచుకోవచ్చో గ్రహించాను. క్రమం తప్పకుండా బెంగళూరు, విశాఖపట్నం, కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరు, పూణే, ఢిల్లీ, ముంబైల్లో చీరల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తుంటాను. ఫేస్బుక్ లైవ్లో ఆర్డర్లు తీసుకొని చీరలను విక్రయించడం చూడడానికి సులభంగా అనిపించవచ్చు, కానీ తెర వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుందండి. గంటల తరబడి వినియోగదారులను ఎంగేజ్ చేయాలి. వాళ్లకు పక్క వినోదాన్ని పంచుతూ ఆసక్తికరంగా చీరల గురించి వివరించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే చీరలను వినియోగదారులకు వీలైనంత త్వరగా అందించడం మరో ఎత్తు. చీరల వ్యాపారం సులభతరమని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని ఎంతోమంది మహిళలు ఈ రంగంలోకి అడుగుపెట్టి దెబ్బతింటూ ఉంటారు. వాళ్లకు కొన్ని సలహాలైతే ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరినో చూసి మనం కూడా ఈ వ్యాపారం చేద్దాం అని అనుకోకూడదు. ఈ రంగంలో ఎదగాలనే బలమైన సంకల్పంతో పాటు టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్, మార్కెట్ గురించి అవగాహన పెంచుకొని ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోగలగాలి అని అంటున్నారు సంగీత రాజేష్. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ప్రస్తుతం చమ్కీ ఆభరణాల హవా కొనసాగుతుంది. మోడ్రన్ దుస్తుల మీద నప్పేలా ఒకంత పాశ్చాత్య ధోరణి రంగరించి సరికొత్త చమ్కీ డిజైన్లను అందుబాటులోకి తెచ్చేస్తున్నారు జ్యువెలరీ డిజైనర్లు. యువతులు, మహిళలు రోజువారీ ధరించే జుంకాలు, గొలుసులు, గాజులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలు తదితరాలన్నీ చమ్కీ ఛాయలతో మెరిసిపోతున్నాయి. మహిళలే కాదండి, పురుషులు కూడా చమ్కీ స్టైల్స్లను అనుసరించడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. సెలబ్రిటీల నుంచి మధ్యతరగతి వర్గం దాకా అందరినీ ఆకర్షిస్తున్న చమ్కీ ఆభరణాల సమాచారం తెలుసుకుందాం. ఫ్యాషన్ ప్రపంచంలో దుస్తులతో పాటు ఆభరణాల్లో కూడా రోజుకో ట్రెండ్ పుట్టుకొస్తోంది. ఒకవైపు కంటికి సరిగా కనిపించినంత సన్నని మినిమలిస్టిక్ ఆభరణాలను ఇష్టపడుతూనే మరోవైపు భారీ రంగులు, జ్యామితి ఆకృతులు, హూప్స్తో కూడిన చమ్కీ డిజైన్లను ఆదరిస్తున్నారు యువత. ఇవి బంగారం, ప్లాటినం, వెండితో మాత్రమే కాదండి, 1 గ్రామ్ గోల్డ్, గాజు, లక్క, మట్టి, ప్లాస్టిక్, మెటాలిక్ మరియు లోహపు తీగలు, ఆక్సిడైజ్డ్ ఆభరణాలుగా కూడా లభ్యమవుతున్నాయి. 80ల నాటి రెట్రో ఫ్యాషన్ను తలపించే మందపాటి చైర్ నెక్లెస్లు, లావాటి పొడవైన గొలుసులు, పెద్ద హూప్ ఇయర్ రింగ్స్, లింకులతో కూడిన బ్రాస్లెట్లు మరియు ఉంగరాలు, కడియం లాంటి గాజులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో ఉంచుకొని డిజైనర్లు 18K, 14K, 9K బంగారాలతో లోపల గుల్లగా ఉంటూ పైకి భారీగా కనిపించే డిజైన్లను రూపొందిస్తున్నారు. ట్రెండీ లుక్ను అమితంగా ఇష్టపడే నేటి తరం అమ్మాయిలు ఈ స్టేట్మెంట్ జ్యువెలరీని ఫాలో అవుతున్నారు. అప్పుడప్పుడు ఈ చమ్కీ ఆభరణాలను సాంప్రదాయ దుస్తుల మీద కూడా ధరిస్తూ సరికొత్త ట్రెండ్ అయితే సృష్టించేస్తున్నారు. డెనిమ్ జాకెట్లు, లెదర్ బాటమ్స్, తెల్ల టీషర్ట్లు, స్లీవ్లెస్ దుస్తుల మీద చమ్కీ ఆభరణాలు

ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆ మధ్య ఓ ఈవెంట్లో భూమి పెడ్నేకర్ సన్నని లింక్ చైన్, మెటల్ బ్రాస్లైట్, చెక్క బ్యాంగిల్స్ ఉంగరాలతో ఆకర్షణీయంగా కనిపించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మెట్ గాలా వేడుకల్లో బాలీవుడ్ నటి కాజోల్ భారీ వెండి కడియాలు, ఉంగరాలు, ముక్కు పుడక, హూప్ ఇయర్ రింగ్స్తో కనిపించారు. ఈవెంట్లలో షారుఖ్ ఖాన్ కూడా టూర్మలైన్, నీలమణి, వజ్రాలు పొదిగిన 18K బంగారు చమ్కీ గొలుసులు, ఉంగరాలు, పెండెంట్లు ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మాధురి దీక్షిత్ బంగారం వెండితో రూపొందించిన చిక్ కాంబినేషన్ బ్రేస్లెట్, బంగారు క్లౌడ్ చైన్ తో అందంగా ఫోటోలకు పోజులిచ్చారు. శ్రద్ధా కపూర్, కృతి కర్బందా తరచూ చమ్కీ బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ తో కనిపిస్తూ ఉంటారు. మధ్య వేలికి లేదా చూపుడు వేలికి పెద్ద ఉంగరాన్ని పెట్టుకోవడం నేటి ట్రెండ్. లావుగా వెడల్పుగా ఉండే చమ్కీ డాస్లర్ అదనపు అందాన్ని ఇస్తుంది, 10 మందిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. పూలు, లతలు, రేఖ, గణిత ఆకృతులు, జ్యామితి వలయాలు, పక్షులు, జంతువుల ఆకారాలను లింక్లు, హూప్స్ తో జోడించి విభిన్నమైన డిజైన్లు రూపొందిస్తున్నారు. వీటి మధ్యలో వజ్రాలు, కెంపులు, పచ్చలు, పగడాలు, నీలాలు కూర్చి గ్రాండ్ గా తయారు చేసిన చమ్కీ ఉంగరాలకు అధికంగా డిమాండ్ ఉంటుంది. సూట్స్, క్యాజువల్స్, ఫార్మల్స్ మీద చమ్కీ చైన్స్ చక్కని యాక్సెసరీస్గా నప్పుతున్నాయండి. మల్టీలేయర్ చైన్లు, క్యూబెన్ చైన్లు, కర్బర్ చైన్లు, పేపర్ క్లిప్ చైన్లు, హెరింగ్ బోన్ చైన్లను నేటి యువత ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. వీటికి తమాషా పెండ్లతో జోడించి మరింత ఆకర్షణీయంగా సందడి చేస్తున్నారు. ఈ చమ్కీ చైన్స్ వారి ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆధునికతకు, లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్లకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈరోజు మనం ముల్లంగితో రెండు రకాల వంటకాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ముల్లంగితో సలాడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు అయితే ముల్లంగి దుంప ఒకటి, నిమ్మకాయ ఒకటి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు పావు కప్పు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ఒకటి, అల్లం ముక్క, ఉప్పేమో తగినంత, బ్రౌన్ షుగర్, మిరియాల పొడి. ఇక తయారు చేసే విధానం అయితే ముల్లంగి చివర్లు కొద్దిగా కోసి తీసేయాలి. పీలర్ సహాయంతో తొక్క తీసి గ్రేటర్తో తురమాలి. దీన్ని చేత్తో తీసుకొని రసాన్ని గట్టిగా పిండి వెడల్పాటి గిన్నెలో వేయాలి. ఆ పైన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత నిమ్మరసం, బ్రౌన్ షుగర్, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. అంతే రుచికరమైన ముల్లంగి సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే లిజనర్స్, ఇప్పుడు మనం ముల్లంగి పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు శనగ తరిగిన ముల్లంగి ముక్కలు ఒక కప్పు, శనగపిండి ఒక కప్పు, బియ్యం పిండి పావు కప్పు, ఉప్పేమో అర చెంచా, కారం అర చెంచా, పసుపు పావు చెంచా, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అర చెంచా, వంట సోడా ఏమో చిటికెడు, మిరియాల పొడి అర చెంచా, కొత్తిమీర తరుగు, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనెమో డీప్ ఫ్రైకి సరిపడ. ఇప్పుడైతే తయారీ విధానం అయితే తెలుసుకుందామండి. వెడల్పాటి గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, వంట సోడా, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ముల్లంగి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కరివేపాకు, 2 చెంచాల నూనె వేసి బాగా కలపాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడి చేయాలి. ఆ పైన ముల్లంగి మిశ్రమాన్ని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ పకోడీల నూనెలో వేయాలి. మధ్యస్థాయి మంట మీద అన్ని వైపులా దోరగా వేయించి పల్లెంలోకి తీయాలి. పైన కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేయాలి. అంతే అండి, మన ముల్లంగి పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళలు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టేట్ ఇండియా రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం, గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8866558.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజ్నర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొన్ని హెల్త్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందాం. లేట్ వయసులో సైతం పిల్లలను కనే వైద్యపరమైన వెసులుబాట్లు అందుబాటులోకి వచ్చేసాయండి. అలానే నచ్చినప్పుడు పిల్లలను కనవచ్చని అనుకోవడం మాత్రం పొరపాటే. ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం 30 ఏళ్లలోపే గర్భం దాల్చడం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఉద్దేశపూర్వకంగా గర్భధారణను ఆలస్యం చేయడం లేదా ఆలస్యంగా గర్భం దాల్చే పరిస్థితులను కొని తెచ్చుకోవడం వల్ల అటు తల్లి మీద అలానే ఇటు బిడ్డ మీద దుష్ప్రభావం పడే వీలుంటుందండి. ఉరుకుల పరుగుల జీవితాలు, ఒత్తిడులు, ఎక్కువ సమయాల పాటు కూర్చొని చేసే ఉద్యోగాలతో, పనివేళలతో మహిళల్లో వ్యాయామం కొరవడుతూ ఉంటోంది. వీటి మూలంగా సంతానోత్పత్తికి అడ్డుపడే ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయండి. ఇవన్నీ గర్భధారణకు అడ్డుపడే ఆరోగ్య సమస్యలే కాబట్టి వీటిని సరిదిద్దుకునేలోగానే వయసు పై పడిపోతుంది. మరి ఇప్పుడు ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. థైరాయిడ్, విపరీతమైన ఒత్తిడి మూలంగా హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలు మొదలవుతున్నాయండి. ఈ రెండు సమస్యలు గర్భధారణకు అడ్డుపడేవే. వ్యాయామం లోపం, జంక్ ఫుడ్ మూలంగా చిన్న వయసులోనే మహిళలు స్థూలకాయలుగా తయారైపోతున్నారు. అధిక బరువు, పాలిసిస్టిక్ ఓవరీస్ మొదలైన ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా దారితీస్తున్నాయండి. టీనేజ్ వయసులోనే మధుమేహానికి గురయ్యే మహిళల సంఖ్య కూడా పెరుగుతోందండి. ఇందుకు కారణం కూడా ఆహారం, ఇంకా జీవనశైలి లోపాలే. అబార్షన్లు, కొన్ని కనెక్టివ్ టిష్యూలు డిజార్డర్ మూలంగా వరుసలుగా గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయండి. కారణాన్ని లోతుగా పరిశీలిస్తే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ సమస్య బయటపడుతూ ఉంటుంది. ఇలా వరుస గర్భస్రావాలతో బిడ్డను కనే వయసు మించిపోతూ ఉంటోందండి. మరి ఏ వయసు ఉత్తమమైందో తెలుసుకుందాం. 20 లేదా 20 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన వయసు అండి. ఈ వయసులో నాణ్యమైన అండాలను కలిగి ఉంటారు. గర్భధారణ జరిగే అవకాశాలు కూడా ఈ వయసులో ఉన్న మహిళలకే ఎక్కువగా ఉంటాయండి. కానీ ఇప్పటి రోజుల్లో ఈ వయసులో పెళ్లి సిద్ధపడే అమ్మాయిలే చాలా తక్కువ. అయితే ఉన్నత చదువులు, కెరీర్ కోసం ఇంకొంత సమయాన్ని తీసుకోవాలనుకునే అమ్మాయిలు కనీసం 25 నుంచి 30 లేదా 30 ఏళ్ల లోపలే తొలి బిడ్డను ప్రసవించేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసు మహిళల్లో గర్భధారణ అవకాశాలు ప్రతి నెలలో 25% మేరకే ఉంటాయండి. ప్రసవాలకు మధ్య స్పేసింగ్ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలండి. అయితే ఈ సమస్య కూడా దాటిపోయి 35 ఏళ్లకు చేరుకునేటప్పటికి అండాల నాణ్యత తగ్గుముఖం పడుతుంది. దాంతో గర్భధారణ అవకాశాలు తగ్గి ఇన్ఫెక్టరీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ సమస్యను సరిదిద్దుకుని గర్భం దాల్చే సమయానికే వయసు మరింత పెరిగిపోతుందండి. కాబట్టి వీలైనంత ముందుగానే 30 ఏళ్లలోపుగానే గర్భాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. గర్భం ధరించాలని ప్లాన్ చేసుకునే మహిళలు 3 నెలల ముందు నుంచే అందుకు శరీరాన్ని ఇలా సిద్ధపరచాలి. అది ఎలానో తెలుసుకుందాం. ఫోలిక్ యాసిడ్ బిడ్డ నాడీ వ్యవస్థ, ఇంకా ఎదుగుదలకు తోడ్పడే పోషకం. ఫోలిక్ యాసిడ్ లోపంతో గర్భంలోని బిడ్డకు స్కాల్ఫ్ ఏర్పడదు. అలాగే కొన్ని వెన్ను సంబంధ లోపాలు కూడా తలెత్తుతాయండి. ఈ సమస్యలన్నింటినీ ఫోలిక్ యాసిడ్ తో నియంత్రించుకోవచ్చు. కాబట్టి గర్భధారణకు 3 నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం అవసరమండి. థైరాయిడ్, మధుమేహం, రక్తలేమి లాంటి సమస్యలేవి లేవని పరీక్షలతో నిర్ధారించుకోవాలి. ఆ సమస్యను అదుపులో ఉంచుకోవాలి. రక్తంలేమితో గర్భం దాల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో లేదా నెలలు నిండక ముందు పుట్టే అవకాశాలు కూడా పెరుగుతాయండి. బరువు ఎక్కువగా ఉంటే దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ప్రోటీన్ ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలండి. ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, హిమోగ్లోబిన్ కోసం ముదురు రంగు పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. స్వీట్లు బాగా తగ్గించాలండి.

వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం వారంలో 5 రోజుల పాటైనా రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలండి. ఇలా ఫిజికల్ ఫిట్నెస్ సాధించినా గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి. పోషక లోపాలుంటే వాటిని వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లతో భర్తీ చేసుకోవాలండి. అదే 30 దాటితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. అబార్షన్లు 35 నుంచి 40 ఏళ్లు దాటిన మహిళల్లో అంటాల నాణ్యత తగ్గటం వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఒకవేళ గర్భం దాల్చగలిగిన పుట్టే పిల్లల్లో క్రోమోజోమ్ సమస్యల మూలంగా డౌన్ సిండ్రోమ్ లాంటి జన్యు సమస్యలు తలెత్తవచ్చండి. మధుమేహంతో గర్భం దాలిస్తే గర్భంలోని బిడ్డ బరువు ఎక్కువగా పెరిగిపోయి సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవచ్చు. గర్భిణుల్లో చక్కెరలు ఎక్కువగా ఉంటే పుట్టే బిడ్డతో గుండె సమస్యలు, అవయవ లోపాలు తలెత్తవచ్చండి. గర్భిణికి అధిక రక్తపోటు ఉంటే ఫిట్స్ అవకాశాలు కూడా పెరుగుతాయండి. ఇవి తల్లికి ఇంకా బిడ్డకు కూడా ప్రమాదకరమే. అధిక రక్తపోటు వల్ల గర్భాశ్రయంలోని మాయ విచ్చుకుపోయి గర్భంలోని బిడ్డ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందండి. లేటు వయసులో గర్భం దాల్చిన మహిళలకు పిల్లలు నెల నిండకముందే పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ప్రసవం కష్టతరమై సిజేరియన్ అవకాశాలు కూడా ఎక్కువగా పెరుగుతాయండి. ఇప్పుడు ఇంకొక హెల్త్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేయండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS ల వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన

0: ఎస్కేబియూపీఎస్ లు మావద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు నొప్పులతో బాధపడే వాళ్ళు ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ అదుపులో ఉంటుందండి. ఈ కోవకు చెందిన వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగితే స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం లాంటి దీర్ఘకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయండి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తో పోరాడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు ఎక్కువగా తినాలి. కొవ్వు తక్కువ, ప్రోటీన్ ఇంకా పీచు ఎక్కువగా ఉండే సోయాబీన్ వాడకం ఎక్కువగా పెంచాలండి. వాల్నట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అవకాడో, సాఫ్లవర్ ఆయిల్లు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి వంటల్లో వీటినే ఎక్కువగా వాడాలండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే గ్రీన్ టీ వీలైనన్ని ఎక్కువసార్లు తాగాలండి. విటమిన్ సి ఎక్కువగా ఉంటే నిమ్మ, నారింజ పళ్ళు ఎక్కువగా తినాలి. విటమిన్ సి కీళ్ల వాపు తగ్గించి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుందండి. అలాగే చక్కెర సమస్యలో ఇన్ఫ్లమేటరీ మెసెంజర్స్ అయిన సైటోకైన్స్ ప్రేరేపిస్తుంది, కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్ అడిపోస్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుందండి. కాబట్టి ఇవి ఉండే పిజ్జాలు, బర్గర్లు తగ్గించుకోవాలి. సన్ఫ్లవర్, శనగ నూనెల్లో ఉండే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయండి. కాబట్టి వీటితో చేసిన వంటకాలను కూడా తగ్గించాలి. ఇప్పుడు ఇంకొక హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాం. పర్యావరణంలోని కలుషితాలు, ఆహారంలోని కృత్రిమ పోషకాల రూపంలో ఎన్నో విషయాలు శరీరంలోకి చేరుకుంటూ ఉంటాయండి. వీటిని మన కాలేయం శక్తి మేరకు విరిచేస్తూ ఉన్నప్పటికీ అందుకు మనం మనవంతు తోడ్పాటు అందిస్తూ ఉండడం అవసరం. అకారణమైన అలసట, తిరగబెట్టే అలర్జీలు, దురదలు, కడుపుబ్బరం మొదలైన సమస్యలు శరీరంలో విషాలు పెరిగిపోయాయి అనటానికి సంకేతాలండి. ఇలాంటప్పుడు ఆ విషాలను హరించే చర్యలు పాటిస్తూ ఉండాలి. అవేంటో తెలుసుకుందాం. రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలండి. వేపుళ్ళు, అధిక కొవ్వులు, పాలిష్ పట్టిన పదార్థాలను తగ్గించుకోవాలి. చక్కెరకు బదులుగా తీపి కోసం ఖర్జూరాలను ఎంచుకోవాలండి. ప్రతిరోజు కూరగాయలు, పండ్లు తినాలి. పాలిష్ పట్టిన ధాన్యాలకు బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్ వాడుకుంటూ ఉండాలి. మాంసం, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, అవకాడో తరచుగా తింటూ ఉండాలండి. సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు వాడుకోవాలి. కాలేయం భేషప్గా పనిచేయడం కోసం వెల్లుల్లి, బీట్రూట్, బ్రోకలీ కూడా తినాలండి. గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని విషాలను హరిస్తాయండి. అలానే 7 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. ధాన్యంతో ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గవచ్చండి. ఇప్పుడు ఇంకొక హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాం. కోళ్ళు నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటాయండి, కానీ అవి మన అంతర్గత అనారోగ్య వివరాలను బిగ్గరగా చాటి చెప్తాయి. అవేంటో తెలుసుకుందాం. ఒకవేళ కోళ్ళు కింద వైపుకు వంపు తిరిగి ఉంటే రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తక్కువగా ఉన్నాయని అర్థమండి. ఊపిరితిత్తులు, కాలేయ సమస్యలు ఈ లక్షణం ద్వారా బయటపడతాయి. అదే పసుపు రంగులతో కోళ్ళు మందపాటుగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సూచన. అలాగే అవి వ్యాధి నిరోధక శక్తిని సన్నగిల్లినా ఇదే లక్షణం కనిపిస్తుంది. అవే గోళ్ళు చెంచా ఆకారంలో ఉంటే ఇనుము లోపాన్ని సూచిస్తుందండి. థైరాయిడ్, గుండె జబ్బులతో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. అవే మీ గోళ్ళు పైకి లేస్తూ ఉంటే థైరాయిడ్, అవకతవకలు, సోరియాసిస్, ఇంకా దెబ్బలు ఉన్నట్టు అర్థమండి. అవే మీ గోళ్ళు పెలుసుబారిపోతూ ఉంటే అవి ప్రోటీన్, బయోటిన్ లోపాన్ని సూచిస్తూ ఉంటాయి. రుగ్మత, ఒత్తిడి, పోషక లోపాలు తెల్లని అడ్డుగీతలతో, సొట్టలతో ఉండే గోళ్లను సూచిస్తాయండి. రక్త ప్రసరణ లోపం, ఆక్సిజన్ లోపం, రక్తలేమి వల్ల గోళ్లు నీలంగా లేదా వంకాయ రంగులోకి మారుతాయండి. గోరు సగం తెలుపుగా, మిగతా సగం గోధుమ రంగులో ఉంటే మూత్రపిండాల జబ్బుకు సూచన అండి. ఇదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుంటాను. అంటే లెన్ స్టేట్ యూనిట్ రేడియో విష్ణు 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్

0: करने का भी है।
1: दीन तो मिल्लू सूर्य घर अवुतुंदि అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ లో.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: స్కూల్లో వ్యవసాయ జీవావరణాన్ని బోధించడం,

0: స్కూళ్ల పుణ్యమా అని ప్రస్తుతం చాలా మందికి చదవడం రాయడం తెలుసు. జ్ఞానాన్ని సమర్థించి సంస్కృతిని సంపన్నం చేసి విలువలు నేర్పుతుంది కాబట్టి విద్య ప్రజలు సమాజాల అభివృద్ధి మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అయితే ప్రపంచంలో చాలా చోట్ల పల్లెబడులు పిల్లల స్థానిక అవసరాలను పట్టించుకోవు, ఫలితంగా తమ సొంత సంస్కృతి స్థానిక ఆచారాలు జ్ఞానాలను పిల్లలు తక్కువ అంచనా వేస్తుంటారు. స్థానిక పరిజ్ఞానపు విలువను గుర్తెరిగి పరీక్షించడంలో పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు తోడ్పడేందుకు స్కూళ్లు వ్యవసాయ జీవావరణం మీద ఆధారపడిన చర్యలను ఎలా ఉపయోగించుకోవచ్చో మధ్యపెరులోని కొండ ప్రాంతాల్లోని ఒక పల్లెబడి ద్వారా నేర్చుకుందాం. ఆ స్కూల్ నిర్దేశకుడు లజ్ వాల్వెర్దే పిల్లలు తమ సంస్కృతిని గురించి నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో వివరిస్తున్నారు.
1: అది చాలా అవసరం, ఎందుకంటే తాము పుట్టిన ప్రపంచంలో తమకు సంబంధించినవన్నీ విద్యార్థులు నేర్చుకోవాలి. తాము నివసించే ప్రాంతపు విలువను గుర్తించాలి. అంతేకాక ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని ఎలా గౌరవించాలో వాళ్ళకి తెలియాలి.
2: తమ కుటుంబాన్ని, తమ పూర్వీకులని, మనకు ఈ ఆచారాలు నేర్పిన మన తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళు మన ప్రజల సంస్కృతిని, మన జీవ వైవిధ్యాన్ని, మన ఆచారాలని, మన దేశీవాళి బంగాళదుంపల్ని, మన వ్యవసాయపు ఔషధ మొక్కలని మర్చిపోకుండా వాటి విలువను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.
0: స్థానిక వర్గాల గురించి కొందరు ఉపాధ్యాయులకి తెలుసు, కాని పాఠ్యక్రమం రాజధాని నగరంలో రూపొందింది కాబట్టి బోధన విషయంలో తమకు పెద్దగా వెసులుబాటు ఉండదని వాళ్ల భావన. కాని ప్రభుత్వం తమ విద్యా వ్యవస్థలో స్థానిక సంస్కృతిని ప్రోత్సహిస్తుంది.
1: నా ఉద్దేశంలో అది మనం పనిచేసే చోట ఉన్న వాస్తవ సందర్భానికి తగినట్లు దాన్ని అనుకూలీకరించుకోవడం అవుతుంది. పైగా ఈ జీవ వైవిధ్యం అనే విషయాన్ని వదలలేదు, అది జాతీయ పాఠ్యక్రమంలో మౌలిక విద్యలో భాగం.
0: ఒక స్కూలుగా పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల గుర్తింపును బలోపేతం చేయడానికి మీరు క్షేత్ర దర్శనాలను నిర్వహించవచ్చు. మిస్టర్ సెరాఫిన్ 30 సంవత్సరాలకు పైగా బోధిస్తున్నారు. తన విద్యార్థులను నాట్లు కోతల సమయంలో పొలాలకు తీసుకెళ్లడం అంటే ఆయనకు ప్రత్యేకమైన ఇష్టం.
2: మేమంతా కలిసి పొలాలకు వెళ్తాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు కొన్ని విషయాలు నేర్పుతారు. మా నాన్నగారు కూడా దేశీవాళి బంగాళదుంపలు, ఔషధ మొక్కల గురించి, మా వ్యవసాయం, మా పశువుల గురించి నేర్పారు.
0: ఈ స్కూలు కొన్ని స్థానిక ప్రభుత్వేతర సంస్థలతో, నేషనల్ అగ్రేరియన్ యూనివర్సిటీస్తో చేతులు కలిపి తమ పొలాల్లో దేశవాళి పంటల రకాలను నాటి పరీక్షించడానికి కొన్ని స్థానిక కుటుంబాలతో కలిసి పనిచేస్తుంది. వ్యవసాయదారులైన తమ తల్లిదండ్రులతో పరస్పరం మెలుగుతూ క్షేత్రపు పనుల్లో పాల్గొనడానికి పిల్లలని ప్రోత్సహించడం ముఖ్యం.
1: దేశవాళి బంగాళదుంపల పేర్లు నేర్చుకున్నాం. ఇంకా బంగాళదుంపలని నాటడం వాళ్లు మాకు నేర్పారు. వాళ్లు విత్తనాలు జాగ్రత్త చేస్తూ వాటిని నాటడం కొనసాగిస్తూ ఆ విత్తనాలని తమ ఇళ్లల్లో ఉంచుకునే పరిరక్షకులు.
0: ఇప్పటికీ ఉపయోగిస్తున్న సాంప్రదాయిక వ్యవసాయ పరికరాలను గురించి వివరించి ప్రదర్శించడానికి క్షేత్ర దర్శనం రైతులకు ఒక అద్వితీయమైన అవకాశం.
2: ఈరోజు ఆందియన్ కాలి నాగలిని చేపట్టాం. ఎలా నాటాలి, ఎలా సేద్యం చేయాలి, కోతలకు ఇంకా ఎన్ని నెలలు సమయం పడుతుందో చెప్పాం. అలా పిల్లలు, విద్యార్థులు మా తర్వాతి తరాల వైపు దృష్టి పెడుతున్నాం. చాలా మంది పిల్లలకు ఇంకా తెలియకపోవచ్చు, చాలా మంది మరచి ఉండవచ్చు. ఇవాళ చేసినట్లు వాళ్లకు నేర్పాలనుకుంటున్నాను.

0: స్కూలుగా స్థానిక పరిజ్ఞానానికి విలువనిస్తూ పంటలు, పశువులు, ఆహారం, పని, అలవాట్లు, విలువల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించే వేరువేరు విషయాలను చూపడానికి ఒక స్థలాన్ని సృష్టించవచ్చు. స్థానిక పరిజ్ఞానం జీవావరణ వ్యవసాయం, సంస్కృతుల పట్ల గౌరవం, ప్రేమ కలగడానికి బీజాలు వేస్తుంది. కాబట్టి ఈ స్కూల్ మురువాసి అంటే విత్తనాల గది అనే ఒక తరగతి గదిని సృష్టించింది. ఈ గదిలో తమ కుటుంబం వద్ద ఉన్న వేరువేరు మొక్కలు, పశువుల గురించి పిల్లలు వేసిన బొమ్మలు, మోడల్స్ ను ప్రదర్శించవచ్చు. పల్లె కుటుంబాలకు వేరువేరు పంటలు, పశువుల గురించి తెలుసని, వాటి గురించి వాళ్లు శ్రద్ధ వహిస్తారన్న ఆలోచనకు బలం చేకూరుతుంది. ఈ గదిలో పోస్టర్లతో పాటు ఆ ప్రాంతంలో జరిగిన పరిశోధనల గురించిన పుస్తకాలున్న ఒక గ్రంథాలయం కూడా ఉంది. ఉదాహరణకు ఆంబియన్, దుంపగడ్డల్లో మార్పులు, స్థానిక అటవీ ఆహార మొక్కలు, వాతావరణాన్ని గురించి స్థానిక పరిజ్ఞానం, వాతావరణపు మార్పులకు అనుకూలీకరించడానికి రైతుల వ్యూహాలు, వినోదంతో కూడిన ఆటల ద్వారా పిల్లలు ఎంతో నేర్చుకుంటారు. ఈ విధంగా వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని గురించి, స్థానిక వ్యవసాయాన్ని గురించి మనం ఆటలను రూపొందించవచ్చు. తల్లిదండ్రుల సమితితో కలిసి స్కూలు నిర్దేశకుడు స్కూలు తోటలో వేర్వేరు పంటలను, ఔషధ మొక్కలను నాటడానికి పిల్లలను వినియోగించడానికి నిర్ణయించవచ్చు.
1: దేశవాళి బంగాళదుంపలని నాటడానికి ఒప్పుకున్నాం. స్కూల్లో పిల్లలందరూ మేకల ఎరువుని, నాటడానికి విత్తనాలని తీసుకున్నారు. తల్లులుగా టీచర్లందరితో కలిసి లంచ్ వండడానికి మేమందరం పాత్రలని తీసుకున్నాము. ఈ బంగాళదుంపలని అమ్మగా వచ్చిన డబ్బుతో పిల్లలకి యూనిఫామ్లు కొన్నాము. ఇప్పుడు స్కూల్లో మేం కూడా కూరగాయలని పెంచుతున్నాం. అవి చక్కగా అమ్ముడవుతున్నాయి. పైగా మా పిల్లలకి మంచి ఆహారం కూడా.
0: స్కూల్ తోట అందించే ఆరోగ్యకరమైన స్థానిక దినుసులని తల్లిదండ్రులు సాంప్రదాయక వంటకాలని వండేందుకు వాడవచ్చు. స్కూలు పిల్లలతో ఇలా చేస్తే స్థానిక సంస్కృతిని గౌరవించే ఒక ఆహ్లాదకరమైన అధ్యాపన అనుభవాన్ని సృష్టించగలుగుతారు. ఈ విధంగా తమ బిడ్డల కోసం ఆరోగ్యకరమైన ఆహారం, చిరుతిళ్ళు తయారు చేసేందుకు మీరు వాళ్ల తల్లిదండ్రులని ప్రోత్సహించవచ్చు.
1: ఇగిర్చిన మొక్కజొన్న పిండిని, ఉడకబెట్టి ఇగిర్చిన పెద్ద బీన్స్ ని తీసుకెళ్తారు. కానీ జంక్ ఫుడ్ మాత్రం తినరు. అది వాళ్లకి నచ్చదు. అందుచేత వాళ్లకి క్యాన్సర్ వంటి జబ్బులు రావు. ఆరోగ్యంగా ఉండడానికి వాళ్లు వీటిని తింటారు. జంక్ తింటే మనం జబ్బు పడతాం.
0: నేర్చుకోవడం చాలా చిన్న వయసు నుంచే మొదలవుతుంది. అన్ని వయసుల పిల్లలను స్థానిక జీవావరణ వ్యవసాయ పద్ధతులు, సాంప్రదాయక రకాలు, ఔషధ మొక్కల బొమ్మలు గీయడం వంటి సృజనాత్మకత క్లాసుల్లో వినియోగించాలి. వ్యవసాయం, ఆహారాన్ని గురించి మీరు స్థానిక గీతాలను పాడవచ్చు లేదా కవితలు రాసేందుకు పిల్లలను వినియోగించవచ్చు. వాళ్లు వాటిని ఇతరులకు వినిపించవచ్చు.
2: రైతు మహిళల పట్ల గౌరవ సూచకంగా అమ్మ విలువ గురించి కవితలు రాశాం. ఆమె పొలంలో పనిచేస్తుంది కాబట్టి ఆమె ఉత్పత్తి చేసే వాటిని మేం విలువైనవిగా భావిస్తాం. పిల్లలు మర్చిపోకూడదు కాబట్టి మనుషుల వాస్తవాల విలువను గుర్తించాలి. పాటలు, కవిత్వంతో పిల్లలకు విద్యాబోధ చేసే ఒక పద్ధతి అది.
0: తల్లిదండ్రుల సాయంతో ప్రపంచ ఆహార దినోత్సవం, విందు రోజులు లేక సమూహపు వార్షికోత్సవం వంటి ముఖ్యమైన తేదీల్లో ఒక స్కూలుగా మీరు స్థానిక పంట రకాలని, స్థానిక ఉత్పత్తులతో తయారైన పుష్టికరమైన వంటకాలని ప్రదర్శించవచ్చు. మనము నేర్చుకున్నది ఏమిటి? స్థానిక సంస్కృతిని గౌరవించడానికి, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడానికి వ్యవసాయం, సాంప్రదాయక ఆహారాలను గురించిన విషయాలను స్కూళ్లు తమ పాఠ్యక్రమంలో చేర్చడం ముఖ్యం. స్కూలు పాఠ్యక్రమంలో అన్ని తరగతుల్లోనూ వ్యవసాయ జీవావరణానికి సంబంధించిన మూలకాలని చేర్చాలి. క్షేత్ర దర్శనాలు నిర్వహిస్తే పిల్లలు రైతుల ద్వారా స్థానిక రకాలు, జీవావరణ సేద్య పద్ధతులు, వ్యవసాయ పరికరాల గురించి నేర్చుకోగలుగుతారు. స్థానిక సేద్య సంస్కృతికి అంకితపరిచిన ఒక గదిని మీరు సృష్టిస్తే పిల్లలు అక్కడ పుస్తకాలు చదువుతూ, వీడియోలు చూస్తూ, వాళ్లు గీసిన బొమ్మలని ప్రదర్శిస్తూ ఆటలు ఆడుకోగలుగుతారు. ఒక స్కూలు తోటలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి పంటలు, ఇతర మొక్కలను పెంచవచ్చు. స్థానిక దినుసులతో ఆరోగ్యకరమైన స్కూలు భోజనాన్ని అందించడం ముఖ్యం. తమ తల్లిదండ్రులు స్కూలు భోజనాన్ని వండే సందర్భాల్లో కొన్నిట్లో పిల్లలను కూడా కలుపుకోవచ్చు. జీవావరణ వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని గురించి బొమ్మలు గీయమని, కవితలు కట్టి పాటలు పాడమని అన్ని వయసుల పిల్లలను సృజనాత్మక తరగతుల్లో వినియోగించవచ్చు. స్థానిక

పంట రకాలు, సంస్కృతి, పరిజ్ఞానాల గొప్పదనాన్ని కీర్తించే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మన పిల్లలకు రసాయనాలేవీ కలవని స్థానికంగా పండిన పుష్టికరమైన ఆహారానికి పాత్రతో ఉండాలి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా

0: లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
1: చెవిపూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: Hi friends, good afternoon. Are you waiting for Vijnana Darshini? Okay, Marina to mana karyakramamlo ippudu konni vaigyaniki paramaina amsalni konni telusukundam. Prana vayuvulo rendu paramanuvulu untayi. Maraka paramanuvu chethi chuste ozon ane kotta rasayanika padartham anedi yerpadutundi. ఈ మార్పులని రెండు దశలుగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం కదా. అయితే మొదటి దశలోని మార్పులు అనేవి అతి స్వల్పమైనవి, బయటకు కనపడనివి, ఇక నెమ్మదిగా క్రమక్రమంగా జరిగేవి. వాటిని పరిమాణాత్మక మార్పులు అని పిలుస్తూ ఉంటారు. కానీ ఈ పరిమాణాత్మక మార్పులు జరిగి జరిగి చివరికి ఒక గీత దాటితే రెండో దశ అనేది హఠాత్తుగా అతి వేగంగా ప్రత్యక్షమవుతుంది. ఇది అంతకు పూర్వస్థితికి ఏ విధంగానూ పోలికలేని భిన్నమైన నూతన మార్పు. అయితే బహిరంగంగా కనపడే మౌలిక మార్పు కూడా ఇదే, అదే గుణాత్మక మార్పు. ఇక ప్రతిదీ మార్పు అనేది చెందుతుంది. ఈ మార్పు పరిమాణాత్మకంగా ప్రారంభమవుతుంది, తర్వాత గుణాత్మక రూపాన్ని పొందుతుంది, మళ్లీ కథ మామూలుగానే సాగుతుంది. ఈ పరిమాణాత్మక మార్పులు జరిగినంతకాలం కొన్ని పరిమితుల మేరకు వస్తువులో గమనించదగిన మార్పేమీ రాదు. కానీ ఒక హద్దు దాటితే గుణాత్మక మార్పు కలిగి వస్తువే మారిపోతుంది. ఇక నీటిని వేడి చేసినప్పుడు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కు చేరగానే ఆవిరి అని అంటున్నాం, అవునా? మరి చల్లార్చినప్పుడు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరగానే మంచుగడ్డ అని అంటున్నాం కదా. అందువల్ల అతి స్వల్పమైన అగోచరమైన పరిమాణాత్మక మార్పు నుండి ప్రాథమికమైన బహిరంగమైన గుణాత్మక మార్పుకు పరివర్తన చెందటమే అభివృద్ధి అని గతి తర్కం చెబుతుంది. అయితే ఈ గుణాత్మక మార్పులనేవి క్రమంగా కాక ఒక స్థితి నుండి మరొక స్థితికి గెంతు వేసే రూపంగా హఠాత్తుగా త్వర త్వరగా జరిగిపోతూ ఉంటాయి. ఇదంతా యాదృచ్ఛికంగా గాక పరిమాణాత్మక మార్పులు క్రమక్రమంగా అన్ని కలవటం వల్ల సహజంగానే సంభవిస్తాయి. అయితే ఈ గతి తార్కిక సూత్రం అనేది పరిణామవాదానికి కూడా అన్వయిస్తుంది. విశ్వాంతరాళంలోని నక్షత్రాలు, గ్రహాలు పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పులు సంభవించడం ద్వారానే ఏర్పడ్డాయి. అయితే సుమారు 2000 కోట్ల సంవత్సరాల క్రితం హైడ్రోజన్ వాయువు మేఘరూపంలో ఉండేది. ఈ గురుత్వాకర్షణ శక్తుల కారణంగా ఆ మేఘాలన్నీ ఘనీభవించసాగాయి. ఇది పరిమాణాత్మక మార్పు. కాని ఆ శక్తి అనేది అధికమై ఒక స్థాయికి చేరగానే ధర్మం శక్తిగా మారి మేఘం అనేది వేడెక్కి నక్షత్రమవుతుంది. అప్పుడు గురుత్వాకర్షణ శక్తి ధర్మం శక్తిగా మారటం, హైడ్రోజన్ మేఘం నక్షత్రంగా మారడం అనేది ఈ గుణాత్మక మార్పులకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కొన్ని నక్షత్రాల్లోని థర్మల్ శక్తి అనేది మరలా పరిమాణాత్మక మార్పులు పొందింది. ఇక దాని ఉష్ణోగ్రత అనేక లక్షల డిగ్రీలకు పెరగగానే గుణాత్మక మార్పులు అనేవి దానిలో సంభవించాయి. ఇక హైడ్రోజన్ అనే మూల పదార్థం నుండి హీలియం అనే కొత్త పదార్థం అనేది ఏర్పడింది, అవునా? ఇలాగే ఇతర బరువైన మూలకాలనేవి తయారై వాయుధోళి మేఘాలుగా వెలిసాయన్నమాట. ఈ వాయుధోళి మేఘాలలో అసంఖ్యాకమైన చల్లని ధూళి రేణువులు పరస్పరం ఆకర్షణకు గురై ఒకదానికొకటి కలుపుకొనసాగాయి. ఇదంతా పరిమాణాత్మక మార్పు. కాని ఈ సూక్ష్మ రేణువులే చిన్న చిన్న గోళాలుగా పెరిగి పెద్దవై ఒక స్థితికి చేరేసరికి అవి గ్రహాలుగా మారాయి. అది గుణాత్మక మార్పు అవుతుంది. ఇక నిర్జీవ పదార్థం నుండి జీవం ఉద్భవించడం అనేది గుణాత్మక మార్పు. పరిసరాల్లోని ప్రభావాలకు అనుకున్న విధంగా స్పందించగల శక్తి అనేది జీవులకు ఉంది, అవునా? మరి ఆహారానికి ఆకర్షితమవుతూ ఉంటుంది. మరి ఈ గుణం ఏ నిర్జీవ పదార్థానికి లేదు. అంటే జీవ పరిణామంలోని ప్రతి ఘట్టం ఒక గుణాత్మక మార్పుగానే చెప్పుకోవచ్చు. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు, నూతన జీవజాతుల పుట్టుక, జీవ పదార్థం నుండి ఆలోచించే పదార్థం, ఈ నరవాసుల నుండి నరుడనే పరిణామం, ఇలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. మరి పదార్థ పరిణామం అంతా పరిమాణాత్మక మార్పుల నుండి గుణాత్మక మార్పులు ఏర్పడటంగానే ఇలా సాగిపోతూ ఉంటుంది.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116.

0: 0333-1022.
1: ఫ్రెండ్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా, ఇప్పుడు మరొక విషయం తెలుసుకుందాం. ఈ పరిణామ ప్రవాహం ఏ దిశగా సాగుతోంది అంటే, ఉదాహరణకి వడ్ల గింజను నాటుతాం, వరి మొక్క మొలిచింది, అయితే మొక్క అనేది పెరిగింది, తర్వాత కంకి వేసింది, చివరికి ఏంటి, జారిపోయింది. ఒక వడ్ల గింజ అనేక గింజలను ఇచ్చింది, అవునా? అలాగే కోడి గుడ్డును పొదగ వేస్తాం, గుడ్డ అనేది నాశనమవుతుంది, కోడి పిల్ల బయటకు వస్తుంది, అది ఎదుగుతుంది, మరలా అనేక గుడ్లను పెడుతూ ఉంటుంది.
2: ప్రకృతిలో ప్రతిదీ ఉంటే, అయితే మానవ జాతి తన అవసరాల కోసం ప్రకృతిపై పోరాడుతుంది. ఒక తరం తమ జీవిత కాలంలో కొంత అనుభవాన్ని,
1: నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని సంపాదిస్తుంది, అవునా? ఆ తరం మళ్ళా పాతదైపోతుంది, తెర నుండి తప్పుకుంటుంది. మరి వారి వారసత్వాన్ని అందుకున్న నూతన తరం మరింత ముందుకు పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పరిణామం ప్రారంభమైన చోటికి తిరిగి వచ్చిందా అంటే, లేదు. మరి పైకి చూడడానికి చాలా సాధారణంగానే కనిపిస్తుంది, అయితే బండి చక్రంలా తిరిగి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక నాటింది ఒక వడ్లగింజే, పొదిగింది ఒక కోడిగుడ్డే, కాని ఫలితం అనేకం కదా. మరి పరిణామం అనేది ఒక మెట్టు నుండి పై మెట్టుకు ఎక్కింది. ఒక తరం మానవులు అందుకున్న విజ్ఞాన శిఖరం కంటే తర్వాతి తరం అధిగమించింది మరింత ఉన్నత శిఖరం అనే చెప్పుకోవాలి. మరి పాత దానిని అధిగమించకుండా, దానిని రూపు మాపకుండా కొత్తది పరిణామం చెందుతుందా? లేదు, తనకు ముందున్న దానిని నాశనం చేసి దానిపై ఆధిక్యాన్ని సంపాదించుకుంటే అభివృద్ధి లేదు. ఇక మన ఉదాహరణలో వడ్లగింజ, కోడిగుడ్డు ఈ రెండు నాశనమైపోయి కదా, కనుకనే వరి మొక్క, కోడి పిల్ల పరిణామం చెందాయి. పాత తరం సమాధుల నుండి కొత్త తరం వెలిసింది, అవి అలాగే ఉండి ఉంటే అభివృద్ధి అనేది అంతమయ్యేది. ఇక పాతదనేది నశిస్తూ ఉంటుంది, కొత్తది జనిస్తుంది, అంటే పాతది పూర్తిగా తుడిచివేయబడుతుందని, దానితో ఎలాంటి సంబంధం లేకుండానే కొత్తది ప్రవేశిస్తుందని అర్థం చేసుకోకూడదు. ఇక శూన్యం నుండి ఏది సృష్టింపబడదు. వడ్లగింజ, కోడిగుడ్డు అంతమయ్యాయంటే ఈ విశాల విశ్వం నుండి అంతర్ధానమయ్యాయని కాదు, అవి మరో రూపంగా మారాయని అర్థం. ఇక పాత రూపం నాశనమైంది, దాని అంతఃసారాన్ని అందుకుని తన స్వభావానికి అనుకూలంగా మార్చుకుని మరొక కొత్త రూపం అనేది తలెత్తింది. ఈ పాత తరం పునాదులపైనే కొత్త తరం అభివృద్ధిని రూపుదిద్దుకుంది. అయితే ఈ విధంగా పరిణామం నూతన స్థాయికి చేరుతుంది. అందువల్ల పరిణామం నిచ్చిన మెట్ల వలె పైకి పోవడం లేదు కదా, సల్లరేఖలా సాగిపోవడం లేదు, తీగ వలె పైకి పాకుతూ శంఖాకృతిలో అభివృద్ధి అనేది చెందుతూ ఉంది. ఇక కొత్తది అంటే ఏదైనా సరే కొత్తది అని అర్థం కాదు, పాతదానికంటే అభ్యుదయకరమైనది అని అర్థం చేసుకోవాలి. ఇంకా అది గుణాత్మకంగా భిన్నమై ఉంటుంది. పాతది నాశనమై కొత్తది ఉద్భవించడంలో అభివృద్ధి అనేది ఆగిపోదు, కొత్తది శాశ్వతంగా అలాగే ఉండిపోదు, అవునా? మరి దాని గర్భంలో మరో నూతన మార్పుకు బీజాలనేవి నాటబడి ఉంటాయి. పరిస్థితి పరిపక్వం కాగానే అది అన్నింటినీ తోసుకుని ముందుకు వస్తుంది, అభివృద్ధి అనేది పదాన్ని అందుకుంటుంది.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. కార్యక్రమంలో మనం గతి శాస్త్రం గురించి తెలుసుకుంటాం కదా, పాతదాని స్థానంలో కొత్తది జన్మించడం అనే విషయం గురించి మనం తెలుసుకుంటాం కదా. ఇప్పుడు దాని గురించే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ గతి తార్కికంగా చూస్తే ప్రతిదీ కింది స్థాయి నుండి పై స్థాయికి, అధమ స్థితి నుండి ఉన్నత స్థితికి, సరళ రూపం నుండి సంక్లిష్ట రూపానికి పరిణామం చెందుతుంది. ఇక చక్రాకృతిలో గాక, నిచ్చిన మెట్ల వలె గాక, తీగ అల్లుకుంటున్న శంఖాకృతిలో పాతదాని గర్భం నుంచి కొత్తది పుడుతూ అభ్యుదయ పదానికి అభివృద్ధి సాగుతోందని మనందాక తెలుసుకున్నాం కదా. మరి ఈ గతి తార్కిక సూత్రానికి విశ్వంలో జీవజాతుల పరిణామంలో ఎన్నో ఉదాహరణలనేవి ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోజన్ వాయువు హీలియంగా, హీలియం కార్బన్ గా మారింది. ఆ తర్వాత బరువైన మూలకాలనేవి ఏర్పడ్డాయి కదా. మరి ఇవి హైడ్రోజన్ వాయుతో కలిసి వాయుధూళి మేఘం అనేది ఏర్పడింది. ఈ మేఘం నుండి భూమి, ఇతర గ్రహాలు అనేవి పుట్టాయి. ఇక నిరేంద్రియ పదార్థం నుండి సేంద్రియ పదార్థం అనేది పుట్టింది. సేంద్రియ పదార్థంలో అత్యున్నతమైనవి మాంసకృతులు. ఇవే జీవానికి మూలం.

ఇక హైడ్రోజన్ మేఘం నుండి ప్రారంభమైన పరిణామం జీవోత్పత్తికి దారితీసింది. అంటే కింది నుండి పైకి, అధమ స్థాయి నుండి ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందారన్నమాట. ఇక జీవం మొదట ఒకే కణంగా మొదలైంది. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు, వెన్నెముక లేని జంతువుల నుండి వెన్నెముక గల జంతువులు అనేవి ఉద్భవించాయి. ఇక జీవం అనేది నీటి నుండి నేలకు, నింగికి వ్యాపించింది. సరళరూపం సంక్లిష్ట రూపంగా అభివృద్ధి చెందింది. ఇక సరీసృపాలు అనేవి భయంకర జంతువులు, అవునా? కానీ అవి నశించాయి. అదే సమయంలో స్తన్య జంతువులు పురోగమించే కొత్త శక్తులకు ప్రాతినిధ్యాన్ని వహించాయి. ఇక వెన్నెముక గల జంతువుల్లో అత్యున్నతమైనవిగా అవతరించాయి. స్తన్య జంతువుల్లో అతి బలమైనవి కత్తికోరల పులి, సింహం, ఏనుగు, ఎలుగుబంటి, ఇవే ఆనాటి పృథ్వీపతులు. ఇతర జంతువులన్నింటినీ కబళించి వేసేవి. అయితేనే చిన్నవైన సంక్లిష్ట శరీర నిర్మాణం గల ప్రైమేట్స్ జీవన సమరంలో ముందడిగి వేశాయి. ఇక ప్రైమేట్స్ లో ఉన్నతమైనవి నరవానరులు. ఇక నిటారుగా నిలబడి నడవడం, వానరుడు నరుడుగా మారటంలో గుణాత్మక పరిణామం అనేది చెందింది. ఇక అతి సంక్లిష్టమైన పదార్థ రూపమైన మానవుడు భూలోకలానికి అడుగుపెట్టాడు. ఈ ఏకకణ జీవులనేవి అతి సరళమైనవి. తర్వాత పరిణామ క్రమంలో జీవులనేవి కణ రూపాన్ని విసర్జించలేదు. పైగా జీవకణాలు ఎక్కువ సంఖ్యలో సంక్లిష్ట నిర్మాణంతో ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందాయి. పరిసరాల్లోని ప్రేరణకు స్పందించడం జీవుల యొక్క సహజ లక్షణం, అవునా? మరి జీవ పరిణామంలో ఈ లక్షణం విడిచిపెట్టలేదు, అత్యున్నత స్థాయికి చేరింది. ఇక ఏకకణ జీవులో ప్రేరణలకు స్పందించేందుకు ప్రత్యేక అవయవాలేమీ లేవు. అయితే తర్వాత కొన్ని బహుకణ జీవుల్లో నాడీ కణాలనేవి ఏర్పడ్డాయి. ఈ నరాల నిర్మాణం, సంక్లిష్టమైన నాడీ మండలం, తర్వాత మెదడు అనేవి ఏర్పడ్డాయి. ఈ మెదడు అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందిన పదార్థ రూపంగా చెప్పుకోవచ్చు. ఇక మానవుల్లో ఆలోచించే అంగం కూడా అదే. అందువల్ల జీవ పరిణామంలో పాతదాని అంతఃసారాన్ని జీర్ణం చేసుకుని దానిని అధిగమించడం ద్వారా నూతన జాతులనేవి శంఖాకృతిలో అభివృద్ధి చెందాయి. ప్రకృతిలోనే కాదు, మానవ సమాజ అభివృద్ధి క్రమంలో కూడా ఇదే సూత్రాముల్లో ఉంది. ఇక మానవుడి పుట్టుకతో జీవ పరిణామం నూతన స్థాయికి చేరి సామాజిక పరిణామంగా మార్పు చెందింది. ఆదిమ సమాజంలో ప్రారంభమైన సామాజిక దశలు బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారి, సోషలిస్ట్ సమాజాలుగా అభివృద్ధి చెందాయి. ఇవి ఒకదానికంటే మరొకటి అత్యున్నతమైన సామాజిక రూపాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఆలోచన జ్ఞానంలో కూడా ఇదే సూత్రం. అణువు అవిభాజ్యం అనుకున్నాం, అవునా? అది బద్దలు కొట్టబడింది. పరమాణువును కనుగొన్నాం, అది విభజించరానిదని, అతి సూక్ష్మమైంది అని కూడా అనుకున్నాం. ఇక పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ తదితర ప్రాథమిక కణాలను కూడా కనుక్కున్నారు. ఇంతటితో జ్ఞానం అయిపోతుందా? ఆలోచన ఆగిపోతుందా? లేదు. మరి అది ఒకటి నుండి రెండుకు, రెండు నుండి మూడుకు, ఇలా అనంతంగా సాగిపోతూ ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువును గాని పరిణామాన్ని గాని పరిశీలించాలంటే దానిలోని అభివృద్ధికర అంశాలనేవి గుర్తించాలి. ఇక ఈ గతి తార్కిక సూత్రాలను విడివిడిగా చెప్పుకున్నాం కదా, మరి ఇవన్నీ సులభంగా అర్థం చేసుకోవడానికే. అయితే అవి అలా ఉండవు, ఒకదాని నుండి ఒకటి వేరు చేయని విధంగా అవి కలిసి ఉంటాయి. ఈ గతి తార్కిక భౌతికవాదం సారాంశం ఏంటంటే, అంత పదార్థమే, పదార్థం చలనాన్ని కలిగి ఉంటుంది, పరస్పర సంబంధాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇక రెండు విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణే చలనానికి మూల కారణంగా చెప్పుకోవచ్చు. ఈ చలనం మొదట పరిమాణాత్మక మార్పులుగా మొదలై పాత నుండి కొత్తకి నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మన లిజనర్స్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో విజ్ఞానానికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకున్నా కదా, మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

చూస్తున్నారా, అదే అండి డేంజర్. యమా డేంజర్ అంటూ దుస్తుల మీద భయంకరంగా పల్లీకిలుస్తున్న పుర్రెల బొమ్మల చిత్రాలు, మెడలో పుర్రెల దండలు, చేతికి ప్రమాదం జాగ్రత్త అని చెప్తున్నట్లు ఎముకలు, పుర్రెల కడియాలు, ఇదే ఇప్పుడు యువతను కట్టిపడేస్తున్న ఫ్యాషన్ అట. మరి ఇటువంటి ఫ్యాషన్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి సాంగ్ విని ఆనందించండి.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజే భావన. ఈరోజు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసా అండి. మరి ఆ టాపిక్ ఏంటని ఎదురు

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు

0: తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సరదాగా కబుర్లు చెప్పే వారే లేరని ఆలోచిస్తున్నారా? మరి మీతో సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా. సరదాగా కాసేపు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. ఒకప్పుడు పుర్రనే కాదు దాని గుర్తును కూడా చూడటానికి భయపడేవారు. కానీ ఒంటి మీదే కాదు, కనీసం ఒంట్లో కూడా అలాంటి చిహ్నాలను రానిచ్చేవారే కాదట. కానీ కుర్రకారు రూటే సెపరేటు అన్నట్లు నలుగురికి నచ్చనిది నాకసలే నచ్చదురో అంటూ పాడుకోవడమే కాదు, ఏం చేసినా వింతగా వినూత్నంగా ఉండాలంటారు. అందుకే 10 ఏళ్ల క్రిందట బ్రిటిష్ డిజైనర్ అలెగ్జాండర్ మెక్ క్వీన్ పరిచయం చేసిన పుర్రెల డిజైన్లు అప్పట్లో హాట్ ట్రెండ్గా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేశాయట. నిజానికి ఆ డిజైన్ అంతగా ప్రాచుర్యం పొందుతుందని మెక్ క్వీన్ అస్సలే ఊహించలేదట. ఏదైనా క్రేజీగా కొత్తగా ఉండేలా ప్రయత్నిద్దామని స్కార్ఫ్ పై పుర్రెల ప్రింట్తో డిజైన్ చేశాడట. అనుకోకుండా అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి. అంతే, ఫ్యాషన్ కొలువులో పుర్రెల స్థానం సుసిద్ధమైపోయింది. ఇక ఫ్యాషన్ అంటేనే వెళ్ళి రావడం అన్నట్టు, కొత్త వింతతో అన్నట్లు కొత్తదనం పోయే వరకు ఎటు చూసినా దాని సందడే కనిపిస్తుంది, కొన్నాళ్ళకు మరుగుపడిపోతుంది. మళ్ళీ జనం దాని గురించి మర్చిపోయేసరికి తిరిగి కొత్త హంగులతో సందడి చేస్తుంది. ఆ సూత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఈ పుర్రెల డిజైన్లతో 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ ముంగిట్లోకి అడుగు పెట్టాయట. ఇంకేముంది, తలపిన్లు, చెవి పోగులు, నెక్లెస్లు, లాకెట్లు, బ్రాస్లెట్లు, లెదర్ కఫ్లు, ఫోన్ కేసులు లాంటి నగలు, యాక్సెసరీస్ ఎన్నో పుర్రెల ఆకారాలతో మారిపోయాయట. అబ్బాయిల అమ్మాయిల షార్ట్లు, ప్యాంట్ల మీద కూడా పుర్రెల రూపాల ప్రింట్లతో సరికొత్త స్టైల్కు ప్రాణం పోసాయట. మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ధైర్యానికి చిహ్నం అన్నట్లు పుర్రలంటే శ్మశానం, చావు అనే రోజులు కావివి. పుర్రెల చిహ్నాలన్నీ ధైర్య సాహసాలకు, చావో రేవో తేల్చుకోవాలన్నట్టు పట్టుదలకు ప్రతీకలంటారు ఫ్యాషన్ గురువులు. అందుకే ఉరకలెత్తే ఉత్సాహానికి మార్పేరైన యువతకు అవంటే అంత మక్కువట. ఇక అబ్బాయిల కోసం మరింత క్రేజీగా లెదర్, బ్లాక్, మెటల్తో చేసిన రకరకాల పుర్రెల యాక్సెసరీస్ వస్తుంటే, అమ్మాయిలకు వాటిలో బంగారంతో చేసిన 1 గ్రామ్ గోల్డ్ స్వరోస్కి రాలు పొదిగినవి ఫంకీ నగలు యాక్సెసరీస్ ప్రాచుర్యం పొందాయి. అదండి సంగతి, యువతలు తలుచుకోవాలే గాని పుర్రలు కూడా ఫ్యాషనే వెంటాడతాయన్నమాట. మరో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భావన.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 మస్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అండ్ ల్యాండ్ స్టేట్ ఇండియా రేడియో విష్ణు 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే

0: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
5: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈ రోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
6: హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి.
5: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు సుబ్రహ్మణ్యం అండి, నేను మొదలతో నుంచి మాట్లాడుతున్నాను మేడం. స్కూల్ వాతావరణంలో మీ కాలేజ్ రోజు కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు మేడం.
5: ఓహో, సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు మరి?
6: చాలా బాగున్నాం మేడం.
5: మరి వర్షం పడుతుంది అక్కడ మొగల్తూరులో?
6: లైట్ గా సన్న తుప్పర పడుతుంది.
5: సన్న తుప్పర పడుతుందా?
6: ఓకే మేడం.
5: ఈ కూల్ వాతావరణంలో ఒక చక్కటి క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను మరి.
6: అడగండి మేడం, తెలుసు చెప్తాను.
5: తల ఉంది కానీ మెదడు లేదు, అదేంటి?
6: మేడం,
5: తల ఉంది కానీ మెదడు లేదు. తల
6: ఉంది కానీ మెదడు లేదు.
5: తల ఉంది, శరీరం ఉంది కానీ మెదడు లేదు. ఏంటంటారు దానికి?
6: గుండు సూది అనుకుంటున్నాను మేడం.
5: ఏంటండి అది?
6: గుండు సూది.
5: గుండు సూది అంటారా? ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను మరి.
6: ఓకే మేడం.
5: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
6: ఈరోజు వాతావరణం కూల్ కూల్ గా ఉంది కాబట్టి ఆనంద చిత్రంలో
5: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్కారం మేడం. శుభ సాయంత్రం మేడం గారు.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి మేడం మాట్లాడేది. పేరు లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మంచిగా ఉన్నాం మేడం.
0: ఓకే అండి. మరి వాతావరణం ఇక్కడ?
1: మేడం వర్షాలు అయితే పడుతున్నాయి మేడం. అది ఊరికి
0: పడుతున్నాయా వర్షాలు?
1: అవును మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటో విన్నారా? మరి
1: ఏది మేడం? తల ఉంది కానీ మెదడు లేదండి. ఇంకో ఏది మేడం?
0: తల ఉంది, శరీరం ఉంది, కానీ మెదడు లేదు. ఏంటది?
1: తల ఉంది, మెదడు లేదు. టెంకాయనా మేడం? కొబ్బరికాయ.
0: టెంకాయ అంటారా?
1: అనుకుంటాను మేడం నేను.
0: మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తానండి.
1: మంచిది సార్.
0: ఇంత లోపల ఆలోచించండి అయితే. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం నాకు నాయసరావు సినిమా మేడం. నాయసరావు అది యువరాజు.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
1: దాని ఎవరు చెప్పారు చిన్నప్పుడు అని మేడం. మేడం
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ పల్లవి మేడం గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గురుశంకర్ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: గురుశంకర్ గారు ఎలా ఉన్నారు?

0: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా చాలా బాగున్నానండి. మరి చెప్పండి, అక్కడ వాతావరణం ఎలా ఉంది?
0: వాతావరణం కూల్ గా ఉంది మేడం.
1: వర్షం ఫుల్ గా పడుతుందా?
0: వర్షం ఏం పడలే, కూల్ గా ఉంది మేడం, మోడల్ ఉంది అంటే.
1: ఓహో, ఓకే అండి. మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా? మరి
0: రూపాయి కాయిన్ అనుకుంటారా మేడం? నేను
1: రూపాయి కాయిన్ అనుకుంటారా?
0: అవును.
1: మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్పేస్తానండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ ఉంటారు మరి?
0: మేడం వర్షం మూవీ నుంచి ఒక సాంగ్ వినిపించండి మేడం. ఏ పాట అయినా, ఏ సాంగ్ అయినా పర్వాలేదు, వర్షం మూవీ నుంచి.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి అక్కడ వాతావరణం ఎలా ఉంది? మరి
1: కొంచెం చల్లగా ఉంది మేడం, అంటే వర్షం ఏం పడలేదు.
0: వర్షం పడలేదా?
1: అసలు పడనే పడల.
0: ఓకే అండి.
1: మబ్బులు వేస్తుంది, మబ్బులు మబ్బులుగా ఉంది.
0: ఆహా, సరే అండి. ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా? మరి
1: విన్నా మేడం.
0: మరి ఆన్సర్ ఏంటంటారు దానికి?
1: దానికి అగ్గిపుల్లు అనుకుంటున్నాను.
0: అగ్గిపుల్లు అంటారా? ఓకే అండి. మరి ఇంకా ఏమైనా ఉన్నాయంటారా దానికి ఆన్సర్స్?
1: దానికి కాయ అదే రూపాయి బిళ్ళలా.
0: రూపాయి బిళ్ళ కూడా అంటారా?
1: రెండు అని తెలిసింది.
0: ఓకే అండి. మరి ఏది కరెక్ట్ లాస్ట్ లో అయితే చెప్తాను. మరి మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: భాగ్య చక్రంలో వాన కాదు వాన కాదు వరద రాజా అనే సాగు వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: అదే మా మిత్రుడు బండారు తిమ్మర్తి గుప్తా గారికి, నెల్లిమెల్లి వెంకటరెడ్డి గారికి, పారెం పోలయ్య గారికి, బుచ్చి మస్తాన్ బాయ్ గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బామర్తి సోమనాథ జనార్దన్ గారికి మేడం.
0: ఓకే అండి. మీరు అడిగిన వారందరికి డెడికేట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే నిజ్ లేదా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో
0: హలో హలో హలో నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మరి ఏలూరు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి. బాగున్నారండి.
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి అక్కడ వాతావరణం ఎలా ఉంది?
1: ఏండి
0: వాతావరణం ఎలా ఉంది అక్కడ?
1: వాతావరణం వాన అండి.
0: వానగా ఉంది.
1: ఇవాళ మబ్బు కూడా బాగా వేసింది. ఇప్పుడు వాన కూడా చెరిపించింది. మబ్బు కూడా బాగా ఎల్లే నల్లగా వేసేసింది.
0: ఓకే అండి. ఇక్కడ మా భీమవరంలో కూడా అలాగే ఉంది.
1: మీకు పడుతుందండి వాన?
0: వాన ఫుల్ గా పడుతుందండి.
1: భీమవరంలో వాన పడుద్దండి.
0: అదేంటండి అలా అడిగారు?
1: అంటే అలా కాదండి, భీమవరం ఎప్పుడు మామూలుగా చల్లగా ఉంటదండి.
0: ఓకే మరి వర్షాకాలం మొదలైపోయింది కదండి.
1: వాన పడితేనే చల్లగా ఉంటుందండి ఏలూరులో.
0: ఓకే మరి ఈరోజు ఒక మంచి క్వశ్చన్ అయితే అడిగేశాను, విన్నారా? మరి
1: వినలేదండి.
0: ఓకే అండి, మీకోసం మళ్ళీ అడుగుతాను. తల ఉంది, శరీరం ఉంది, కానీ మెదడు లేదు, ఏంటది?
1: తల ఉంది,
0: శరీరం ఉంది, కానీ మెదడు లేదు.
1: తల ఉంది, శరీరం ఉంది. క్లూ ఇవ్వండి మేడం గారు. ఇన్నది ఇది ఇన్న క్వశ్చన్ ఇది.
0: క్లూ అంటే మనం దాన్ని రోజు వాడతాం. అది ఒక వస్తువు.
1: అదొక వస్తువు. మాకు తల ఉంది,
0: తల ఉంది, శరీరం ఉంది, కానీ మెదడు లేదు.
1: మెదడు లేదు. స్ట్రైక్ అవ్వట్లేదండి.
0: ఓకే అండి, మరి ఇందులో ప్లాన్సర్ అయితే ఆలోచించండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందామనుకుంటున్నారు?
1: చుట్టాలన్నారు జాగ్రత్త మూవీ, చుట్టాలన్నారు జాగ్రత్త కృష్ణదండి.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి.
1: దాంట్లో వచ్చి రెక్కల తొడికి రెపరెపలాడిన సాంగ్ ఉంటుంది కదండి.
0: ఓకే అండి,
1: ఆ సాంగ్ వేయండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా కోవూరు మసీదు వీధి నుంచి ఇస్మాయిల్ మేడం గారు.
0: ఇస్మాయిల్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: మేడం వర్షాలు పడుతున్నాయి మేడం, మీ ఊర్లో
0: పడుతూనే ఉందండి మధ్యాహ్నం.
1: మాకేం లేదు మేడం, మాకు చినికే లేదు మేడం.
0: అవునండి,
1: మబ్బు మబ్బుగా ఉంది కానీ చినికే లేదు.
0: ఓహో, మాకు మధ్యాహ్నం నుంచి చెప్పండి.
1: ఇవాళ లేత మనుషులు మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి.
1: లేత మనుషుల్లో పిల్లలు దేవుడు చెల్లని వాడే కళ్ళ కపట ఎరుగని పాట.
0: ఓకే అండి. మరి
1: ఆల్ ఇండియా రేడియో వీర అభిమాని మా ఆళ్ళగడ్డ ముద్దుల బిడ్డయ్య పాలెం పోలయ్య గారికి ప్రతి ఆకాశవాణిలో ఆయన పేరు మోగుతుంటది, పోలయ్య గారిది. ఆయన కోసం అలాగే మా భానుముక్కల ముద్దుల బిడ్డ ఆయన, ఆయన పేరు ఎఫ్ఎం సర్దార్ భయ్య అయితే మేము ఎఫ్ఎం రేడియో సర్దార్ భయ్య అని పెట్టేసాము ఆయనకి. ఆయన కూడా ఆల్ ఇండియా రేడియో ప్రతి స్టేషన్ లో ఆయన కూడా పాల్గొంటుంటారు. వాళ్ళిద్దరి కోసం మేడం ఈ పాట, శ్రోతలందరి కోసం, ముఖ్యంగా మా ఆర్జే మేడం కి వెరీ వెరీ ధన్యవాదాలు.
0: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: అదే. హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మంగళగిరి నుండి. నా పేరు దామర్ల చిన్నమస్తానరావు మేడం. కనీసం 3 నెలల నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మీ భీమవరం ఎఫ్ఎం మంచి బిజీ అయిపోయింది. మాకు నెల్లూరు కానీ ఇటు వరంగల్ కానీ నిజామాబాద్ అన్ని కలుస్తుంటాయి మేడం. కానీ మీ భీమవరం ఎఫ్ఎం చాలా బిజీ అయిపోయింది మేడం.
0: చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు కదండి, మరి
1: చాలా కష్టం అయిపోయింది మేడం. ప్రతిరోజు చేస్తాను. ఏ నాకు ఇంట్రెస్ట్ చేసి చేసి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇవాళ ఏదో గమ్మత్తుగా వర్షం పడుతుంది, ఖాళీ పాట తేది మనసులో పాట విన్నాను. చూద్దాం, ఇవాళ తగ్గిద్దామని చేశాను మేడం.
0: ఓకే, అదృష్టవంతులు అయితే మీరు ఈరోజు.
1: ఓకే మేడం గారు, ఇంకా ప్రశ్న అడిగారండి.
0: అవునండి.
1: హలో
0: హలో హలో,
1: చెప్పండి మేడం గారు.
0: ఇందాక క్వశ్చన్ అయితే అడిగానండి, మరి విన్నారా?
1: క్వశ్చన్ విన్నాను మేడం.
0: మరి ఆన్సర్
1: ఏంటండి? క్వశ్చన్ చొక్కా అని అనుకున్నా మేడం.
0: చొక్కా అంటారా?
1: బై మహేష్, చొక్కా అండి. చొక్కా అనే అనుకున్నా మేడం.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఇంకొంచెం సేపట్లో చెప్పేస్తాను. మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?

0: చేస్తున్నారు
1: ఈరోజు సాంగ్స్? మేడం ముహూర్త బలం ఉందా మేడం?
0: ఓకే అండి.
1: ముహూర్త బలం చూడండి మేడం గారు, లైన్ ఉందా మేడం గారు? ఉందండి
0: ఉందండి.
1: అందుట్లో బుగ్గ గిల్లగానే సరిపోయిందా అనే పాట ఉంది చూడండి మేడం.
0: ఉందండి, తప్పకుండా ప్లే చేస్తాం.
1: ఆ పాట ఏంటి మేడం గారు, ఛానల్ అయింది ఆ పాటని?
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే అండి విజయా గారు.
0: హలో పల్లవి అండి.
1: పల్లవినా? ఓకే, నాకు విజయా గారు వాయిస్ లాగా వచ్చింది. ఓకే అమ్మా.
0: ఓకే అండి, చెప్పండి.
1: గుడ్ ఈవినింగ్ అమ్మా.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానమ్మా, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: థ్యాంక్ యూ.

0: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండిపోవాలి.
1: అంతే అండి. మరి రోజు వాతావరణం ఎలా ఉంది మరి అక్కడ?
0: మాకు ఇవాళ చల్లగా ఉందమ్మా, సన్నగా చినుకులు తుంపరలు పడుతున్నాయి.
1: ఓకే అండి.
0: ఇప్పుడు కదా ఆషాఢ మాసం అని అనిపించింది ఈ రోజున.
1: అంతే,
0: రోజు ఎండతో మాడిపోతున్నాం.
1: అవునండి. మరి చెప్పండి, ఈ రోజు క్వశ్చన్ అయితే అడిగాను మరి, విన్నారా అదేంటో?
0: ఏదో తల ఉంటుంది, శరీరం ఉంటుంది అని ఏదో అడిగారు కదా.
1: అవునండి, తల ఉంటుంది.
0: అది నేను క్యాబేజీ అనుకుంటున్నానమ్మా.
1: క్యాబేజీ అంటారా?
0: క్యాబేజీ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అది మెదడుగా తల తల్లగా తలల్లాగా పొరల్లాగా ఉంటుంది కదా, ఆకులు ఆకులుగా.
1: అవునండి.
0: అలా మెదడు ఆకారాన్ని శరీరాన్ని పోలి ఉంటుంది కానీ దాన్ని మన దానిలో మెదడులో మెదడు ఉండదు కదా, అందుకనే అది అనుకుంటున్నాను నేను. మరి సరే, చివర్లో మీరు చెప్తారు కాబట్టి నేను వింటాను.
1: అంతే అండి.
0: అయితే ఈరోజు పాట వచ్చేసి సినీ యాక్టర్ మా మందాకిని పుట్టినరోజు ఉంది ఈరోజు. మరి మందాకిని అంటే ఏదో రెండు మూడు మూవీస్ లో మాత్రమే చేసింది అమ్మాయి, అయినా కూడా మంచి పేరు వచ్చింది. సింహాసనం చిత్రంలో చేసింది అనమాట, సెకండ్ హీరోయిన్ గా. కృష్ణ గారి సింహాసనం మూవీ ఉంది, వహువాని యవ్వనం అని పాట ఉంది కదా.
1: అవునండి.
0: ఆ పాటలో కనిపించేది అమ్మాయే.
1: ఓకే,
0: అయితే ఆ పాటే వినిపించండి. ఇవాళ ఆ అమ్మాయి బర్త్డే కాబట్టి మందాకి నీకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సాంగ్ వినిపించండి. మరైతే నేను ఒక చిన్న కవిత ఒకటి చెప్దామని అనుకుంటున్నాను.
1: ఓకే అండి, తప్పకుండా చెప్పండి.
0: ఓకే అండి, గురువు గురించి చెప్తానమ్మా.
1: ఓకే అండి.
0: నిన్న గురు పూర్ణిమ అయింది కదా.
1: అవునండి.
0: అందుకని అదే చెప్తాను, గురు పూర్ణిమ శుభాకాంక్షలతో బిల్లెటెడ్ గా గురు. నిన్నైతే నాకు కాల్ దొరకలేదమ్మా, ట్రై చేశాను చెప్దామని, అందుకని ఈ రోజు చెప్తాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటై జన్మించిన రూపం, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. గురు అంటే అజ్ఞాన అంధకారాన్ని, రువు అంటే నశింప చేయుట. గురువు అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేవాడు అని అర్థం. విశ్వానికి ఆది గురువు వేదవ్యాసుడు. వ్యాస మహర్షి జననం మహాగ్రంథస్థ శ్రీకారం. మహాభారత రచన భగవద్గీతామృతం. ద్వాపర యుగ వైభవం, గురు పూర్ణిమ విశేషం. గురువు అంటే విద్యను బోధించే సూచకుడు, నీతిని నేర్పించే వాచకుడు, మంచిని బోధించే బోధకుడు, జ్ఞాన విత్తులు జల్లే హాలికుడు, విద్యార్థులకు మార్గ నిర్దేశకుడు, నిరంతర విద్యా శ్రామికుడు గురువు. అటువంటి గురువులందరికీ శత సహస్రాభివందనాలు. అజ్ఞానపు నల్లని పలకపై విజ్ఞానమనే తెల్లని అక్షరాలను దిద్దిస్తూ, మట్టిలాంటి మనుషులను శిల్పంగా మలుస్తూ, నడిచేదారికి గమ్యాన్ని నిర్దేశిస్తూ, పలికే పలుకులకు జ్ఞానాన్ని అందిస్తూ, పొరపాట్లను సరిచేస్తూ, తప్పుల వెంట నడిచేవారిని ఒప్పుల వెంట నడిపిస్తూ, జీవితానికి అర్థం పరమార్థం తెలియచేస్తూ, మన జీవితానికి ప్రత్యక్ష దైవంగా నిలుస్తూ, సంస్కృతి సంప్రదాయాల విలువలను బోధిస్తూ, సమాజంలో ఉన్నతంగా జీవించడానికి రాజబాటను వేస్తూ, తన శిష్యుని ఉన్నతిని చూసి మురిసిపోయేవాడే నిజమైన గురువు. అటువంటి గురువులందరికీ ప్రణామాలు అర్పిద్దామమ్మా.
1: చాలా బాగా చెప్పారండి.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మరి ఈరోజు నేను అడిగిన ప్రశ్నకి జవాబు వచ్చేసి అగ్గిపుల్లండి. ఓకే అండి, ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, స్టేట్ న్యూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.
1: గొంతు సమస్య,
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్, అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్.

0: ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్

0: ముందంచెలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
0: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంత.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

నిజమేరా, ఏదో నిన్ను ఫాలో అవడం వల్ల ఇలా ఉన్నాను, కానీ లేకపోతే అలా నిజమేరా, ఏదో నిన్ను ఫాలో అవడం వల్ల ఇలా ఉన్నాను, కానీ లేకపోతే ఆ లక్ష్మీధర్ అమ్మాయిలా లైఫ్లో లైఫే లేకుండా పోయేదిరా బాబు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం టైప్ చేస్తున్నారో అవతలి వారు చూడగలరని మర్చిపోకండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సిడ్నీ సిడ్నీ
1: పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి, మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
2: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇదో విజ్ఞాన వికాస వినోదాల సంఘం వత్ని ఆజే గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాటి తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సఫెద్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.
0: వెల్కమ్ బ్యాక్ టు

ఇన్మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే నేస్తమా నేస్తమా ఫ్రమ్ ద మూవీ డమరుకం. అక్కినేని నాగార్జున అండ్ అనుష్క శెట్టి లిటిల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, శ్రీకృష్ణ అండ్ హరిణి గారు కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే జోన్ నవితుల గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే కహాని ఫ్రమ్ ద మూవీ లాల్ సింగ్ చడ్డా. అమీర్ ఖాన్ అండ్ కరీనా కపూర్ లీడర్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, మోహన్ కన్నన్ గారు ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అంత భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళంత కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజనిట్ అండ్ ఎంజాయ్.
2: బల బల బల బాహుబలి.

0: గుర్తుంచుకోండి, ఒకవేళ మోసపోతే గోల్డెన్ అవర్ మొదటి 2 గంటల్లో ఫిర్యాదు చేయండి. మీ డబ్బు వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే ఆగి ఆగి ఫ్రమ్ ద మూవీ ఈ నగరానికి ఏమైంది. విశ్వక్షేణ్ అండ్ సిమ్రన్ చౌదరి గారు కలిపి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే వివేక్ సాగర్ అందించగా, అనురాగ్ కుల్కర్ని అండ్ మనీషా గారు కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే జబ్ తక్ ఫ్రమ్ ద మూవీ ఎంఎస్ ధోని. సుశాంత్ సింగ్ రాజ్పుట్ అండ్ కియారా అద్వానీ లీడ్ రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే అమల్ మాలిక్ అందించగా, అర్మన్ మాలిక్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే మనోజ్ ముందషీర్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిజనర్స్ ఎంజాయ్.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: సో లిజనర్స్, ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీ కోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసే పోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము పెట్టేసబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే శీతాకాలం సూర్యుడు లాగా ఫ్రమ్ ద మూవ్, సన్ ఆఫ్ సత్యమూర్తి. అల్లు అర్జున్ అండ్ సమంత రూత్ ప్రభు లీటర్స్ కు నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, యజన్ నిజార్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్రీమణి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: like mine.
1: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
2: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేపోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే సప్తేరా ఫ్రమ్ ద మూవీ. టైగర్ షరూఫ్ అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఆమల్ మాలిక్ అందించగా, అర్మన్ మాలిక్ అండ్ శ్రద్ధా కపూర్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సంజీవ్ చతుర్వేది అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: సో లిజనర్స్, ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ కూడా ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
2: ఓకే లిసనర్స్, మరి వాళ్ళ మన లాస్ట్ సాంగ్ ఏంటంటే తాను నేను ఫ్రమ్ ద మూవీ సాహసం శ్వాసగా సాగిపో. నాగ చైతన్య అండ్ మంజిమా మోహన్ కలిపి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే AR రెహమాన్ అందించగా, విజయ్ ప్రకాష్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ గారు అందించారు. మరి వీళ్ళందరు కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: లిజనర్స్ విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం

0: స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.